శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ మాసం 2వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 అవుతుంది. కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: ఇంతవరకు భక్తిరంజని భక్తి గీతల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: జన్మ సాఫల్యం గురించి వేద

0: యాసుడు భాగవతంలో ఏతాన జన్మ సాఫల్యం దేహి నామిహు దేహిషు ప్రాణైరర్ధిర్ధియ వాచాశ్రేయ ఏవాచరేత్ సదా అని ఒక గొప్ప మాట చెప్తారు. అంటే మనిషి తన సంపదలు, బుద్ధి, వాక్కు మొదలైన శక్తుల్ని ఇతరుల సంక్షేమం కోసం ఎంతగా వెచ్చిస్తారో అతని జీవితం అంత అర్థవంతంగా, ఫలప్రదంగా ఉంటుందని అర్థం. ఆయుస్సుతో నిమిత్తం లేకుండా మనం ఎంతకాలం జీవించున్నాం అనేది కాదు ముఖ్యం. పురుషార్థాలని జీవితంలో ఒక్కొక్కటి అనగా ధర్మ, అర్థ, కామ మోక్షాలని అన్వయం చేసుకుంటూ, అనుసంధానం చేసుకుంటూ సాధన చేయగలుగుతున్నామని సరిచూసుకోవాలి. ఉడుముండద నూరేండ్లును, పడి ఉండదు పేర్మి పాము పది నూరేండ్లు, మడువున కొక్కెర ఉండదే కడునెల పురుషార్థపరుడు కావలసమతి అంటారు బద్దెన కవి కూడా. కనుక ఇలా అల్పజీవుల్లాగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా జన్మ సాఫల్యం కోసం ప్రయత్నించాలి. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ కోట్నీస్, చేగువీర, అల్వార్ స్వామి తదితరులు తక్కువ కాలంలో జీవించి తమ జీవితాన్ని ముగించిన తరతరాల తరబడి జీవించే ఉన్నారు. కమలం బురదలో పుడుతుంది, నీటిలో నిలుస్తుంది, రెంటికి అంటకుండా ఉంటుంది. మనం కూడా జన్మాంతర సంస్కారం అనే బురదలో పుట్టాం, సంసారం అనే నీటిలో ఉంటున్నాం అనుకుంటే ఈ రెంటికి అంటకుండా జీవించటమే సాధన. అనుగ్రహం నీలోనే ఉంది, బయట నుంచి కాదు అంటారు రమణ మహర్షి కూడా. కుండపోతగా అనుగ్రహం నీ మీద కురుస్తున్న అహంకారం అనే గొడుగును నీవు అడ్డం పెట్టుకున్నావు కాబట్టి అహంకారం లేనివాడిగా పనిచేయాలి. దేవుని చేతుల్లో నీవు ఒక పరికరంగా భావించాలి. నీ హృదయం అనే పుష్పవాటికి ఏంది భక్తి అనేటి పుష్పాన్ని క్రమక్రమంగా వికసింప చేసుకోమంటారు స్వామి శివానంద. ఒక వ్యవసాయదారుడు ఓర్పుగా నాగలితో పొలం దున్నినట్లుగా పట్టుదలను కలిగి సాధన యందు క్రమం తప్పక ఉండటమే సాధకుని లక్షణం. సాధన అంటే అర్ధరహితమైన జీవితాన్ని అర్థవంతంగా, గాంభీర్యంగా, పవిత్రంగా మార్చుకోవటానికి జరిపే ఒక ఆధ్యాత్మిక అన్వేషణగా చెప్పవచ్చు. కనుక శాంతిని, ఆనందాన్ని, సంతృప్తిని కలిగి ఉండుటే దేవుని ప్రేమించిన లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. ఏ విధంగా ఆకాశం, మహాకాశం, ఘటాకాశం, జలాకాశం అని మూడు విధాలుగా ఉందో బుద్ధి కూడా శుద్ధమైన బుద్ధి, మాయ యందు ప్రతిబింబించిన బుద్ధి, జీవాత్మ యందు ప్రతిబింబించిన బుద్ధి అని మూడు విధాలుగా ఉంటుంది. బ్రహ్మమును గుర్తెరిగిన వాడు బ్రహ్మమే అగునని ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. ద్వైతభావం నశింపజేసి జీవాత్మ, పరమాత్మల యొక్క ఏకత్వానుభూతిని పొందగలగటమే జ్ఞానయోగం లక్ష్యం. విష్ణు భగవాను నారదుడితో చెప్పినట్లుగా మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నా భక్తులు ఎచ్చట నా నామాన్ని పాడుచుందిరో అచ్చటే నేనుందును అంటారు. ప్రార్థన మరణ భయము నుండి విడిపించి భగవత్ సాన్నిధ్యానికి తీసుకెళ్లి దైవం సర్వత్రా వ్యాపించి ఉన్నాడనే భావన కలుగు చేస్తుంది. తనలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొలిపి తనను శాశ్వతానంద స్వరూపంగా కూడా మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. ప్రార్థనతో మనస్సును పరమాత్మలో విలీనం చేసి మనస్సును వికసింప చేసుకోవటం ఎంతైనా అవసరం. మానవ జీవితం అనిత్యం, అసత్యం, అశాశ్వతం. కానీ ఈ అస్వర శరీరంలో అంతర్గతమై, చేతనమై, అనురూపంలో ఉండే అద్భుత శక్తి ఉంది. అది సర్వవ్యాపకమై, మహత్తులతో మహత్తై, నిత్యమై, సత్యమై, శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటూనే ఉంది. ఆ శక్తికి విలువే కానీ దేహానికి మాత్రం కాదు. రథంలో దేవుడు ఉంటేనే రథానికి విలువ. శిక్షణ లేని అశ్వం వలన రథానికి ప్రమాదం సంభవించినట్లే కదా. నిగ్రహం లేని ఇంద్రియాల వలన మానవుడికి కూడా ప్రమాదమే. కనుక అనిత్యంలో నిత్యంగా, లౌకికంలో అలౌకికంగా, అసత్యంలో సత్యంగా, అశాశ్వతంలో శాశ్వతంగా, శబ్దంలో నిశ్శబ్దంగా, అజ్ఞానంలో జ్ఞానంగా జీవించటానికి సాధన అత్యంత అవసరం. కనుక సాధనమైన పనులు సమకూరు ధరలోనే అన్నారు యోగివేమన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ ఈమని రామకృష్ణ ప్రసాద్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: శుభోదయం, రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో
2: పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు,
1: అట్లే పశువుల పేడ ఎరువు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?
2: పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు అన్న విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం ఒకే భూమిలో పంట తర్వాత పంటగా ఒకే రకమైన పంటను సాగు చేయకుండా వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత మరొకటి పండించడాన్ని పంట మార్పిడి అని అంటారు. పూర్వం రైతన్నలు తమ పొలాల్లో రెండు మూడు పంటలు వేసేవారు. ఒక పంట ప్రకృతి వైపరీత్యాలు, చీడపేడల బారిన పడినప్పుడు రెండో పంట ఫలసాయాన్ని పొందేవారు. కానీ ప్రస్తుత రైతాంగం సరైన అవగాహన లేక అనేక సంవత్సరాల తరబడి ఎక్కువ లాభాన్ని ఇచ్చే పంటను ఎన్నుకుని ప్రతి సంవత్సరం ఒకే పంటకు పరిమితమై అదే పంటను పండించి ఎక్కువ లాభాలను పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఒకే పంటను సాగు చేస్తూ పోతే దిగుబడుల్లో గణనీయంగా తగ్గుదల కనిపించి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. పంట మార్పిడి విషయానికొస్తే ముఖ్యంగా పైర్ల గుబురుతనం, కొమ్మల ఎత్తు, వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోవు స్వభావం, పంట మొక్కల సాంద్రత, పంట మొక్కల మధ్య దూరం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎరువుల వాడకం తగ్గిపోయి రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకే రకం పంట పండించడం వల్ల శిలీంద్ర వ్యాధులకు సంబంధిత బీజాలు, వాటి అవశేషాలు, కీటకాల గుడ్లు, కోశస్థ దశలు అధికంగా వృద్ధి చెందుతాయి. పంట మార్పిడి ద్వారా వాటి వృద్ధిని, అవశేషాలను నియంత్రించవచ్చు. పంట మార్పిడి వల్ల ఒక పంట వేర్ల నుంచి విడుదలైన రసాయనిక పదార్థాల వల్ల రెండో పంటపై ఆశించే శిలీంద్రాలు జీవించలేవు. పంట మార్పిడి వల్ల భూమిలోని మంచి చేసే శిలీంద్రాలు కూడా మార్పులు చెంది పెరుగుతాయి. ఇవి తెగుళ్లను కలిగించే శిలీంద్ర ఎదుగుదలను చాలా వరకు అరికడతాయి. పంట మార్పిడి వల్ల ఒకే పంటపై ఆశించే కీటకాలు, వాటి అభివృద్ధి దశలు అంటే గుడ్లు, లార్వాలు, కోశస్థ దశలు ఆహారం లభించక నశిస్తాయి. ఉదాహరణకి వరి కాండం తొలుచు పురుగు. పంట మార్పిడి వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూసారం అభివృద్ధి చెంది పంట దిగుబడులు పెరుగుతాయి. పంట మార్పిడిలో భాగంగా లెగ్యూమ్ జాతి పైర్లు అంటే వేరుశనగ కంది, మినుము, పెసర వంటివి వేసినప్పుడు వాటి వేరు బుడుపల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుంది. తరువాత పంట వేసినప్పుడు నత్రజని వినియోగం తగ్గుతుంది. పంట మార్పిడి ద్వారా కలుపు సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చు. పంట మార్పిడి వల్ల చీడపీడలు, వాటి వల్ల కలుగు నష్టాలను చాలా వరకు నివారించుకుని సస్యరక్షణకు ఉపయోగించే మందుల ఖర్చు కొంతవరకు తగ్గించుకోవచ్చు. పంట మార్పిడిలో భాగంగా రెండు లేదా మూడు పంటలను పండించడం వల్ల ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడు మరొక పంట వల్ల లాభం పొందవచ్చు. పంట మార్పిడి వల్ల వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. పంట మార్పిడి చేసేటప్పుడు గమనించాల్సిన విషయాలు ఏవంటే, పంట మార్పిడి చేసేటప్పుడు నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పివేసే పంటలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో మొదటి పంట నీటి ఆధారంగాను, రెండో పంటను వర్షాధారంగాను పండించుకోవాలి. దీనివల్ల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. లెగ్యూమ్ జాతి పైర్లను వేయడం వల్ల పైర్ల వేర్లపై రైజోబియం బుడిపెలు ఏర్పడతాయి. ఇవి గాలిలో నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేలను సారవంతం చేస్తాయి. పంట తీసిన తర్వాత లెగ్యూమ్ జాతి పంటలను పచ్చిరొట్ట ఎరువులుగా భూమిలో కలయిదున్నవచ్చు. పంట మార్పిడికి ఒక పైరు లెగ్యూమ్ జాతి అంటే చిక్కుడు జాతి పంట అయితే నేలలో భూసారం పెరుగుతుంది. వేరుశనగ పంట తర్వాత గంటి, చోడి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించుకోవాలి. వేరుశనగ పంటను ఆశించు ఆకుముడత పురుగు, కాలహస్తి మెలోడి వ్యాధిని కలిగించే నులి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. చెరకు పైరుపై ఆశించు మొవ్వచంపు పురుగును పంట మార్పిడిగా వరి పైరు వేయడం వల్ల ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. లెగ్యూమ్ జాతి పంటలైన కంది, మినుము, పెసర, వేరుశనగ, సోయా చిక్కుడు మొదలైన పైర్లను తృణధాన్యపు పంటలతో మార్పిడి చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. తేలిక భూముల్లో తొలకరిలో పెసరగాని, పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే దాల్వాలో నీటి ఆధారంగా వేరుశనగ గాని, సోయా చిక్కుడు పంటను గాని సాగు చేసుకోవాలి. భూమిలోకి వేర్లు తక్కువ లోతుకు చొచ్చుకుని పోయే పైర్లతో, వేర్లు ఎక్కువ లోతుకు చొచ్చుకుని పోయే పైర్లతో పంట మార్పిడి చేసుకోవాలి. అధిక మోతాదులో ఎరువుకు కావాల్సిన పైర్లను వేసిన తర్వాత

0: పొలంలో తక్కువ మోతాదులో ఎరువు అవసరమయ్యే పైరుతో పంట మార్పిడి చేసుకోవాలి. వరి తరువాత పప్పుదినుసు పైర్లు వేయాలి. చెరకు ఒక కాషి పంటను తీసుకుని వరి వేసి దాని తర్వాత అపరాలు సాగు చేసుకోవాలి. చెరకు తర్వాత వరి సాగు చేయడం వల్ల ఎర్రకుళ్ళు తెగులు, వడలు తెగులుకు సంబంధించిన శిలీంధ్రాలు నాశనమవుతాయి. ఇక పశువుల పేడ ఎరువు అన్న విషయం గురించి తెలుసుకుందామా? రైతులకు ఎంతో ఉపయోగపడే సేంద్రియ ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో సేంద్రియ ఎరువులు ఒక ముఖ్యమైన భాగం. మొక్కకు కావలసిన పోషకాలు అందించడమే గాక భౌతిక లక్షణాలలోనూ అనేక ప్రయోజనకరమైన మార్పులు కలుగుతాయి. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేదానికి తోడ్పడే సూక్ష్మజీవులకు సేంద్రియ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతుంది. సేంద్రియ ఎరువుల్లో ముఖ్యమైనది, రైతులు ఎన్నో సంవత్సరాల నుండి ఉపయోగించే ఎరువుల్లో ముఖ్యమైనది పశువుల పేడ ఎరువు. సాధారణంగా రైతులు పెరటిలో పశువుల పేడను, చెత్తను ఒక కుప్పగా పోస్తుంటారు. ఇది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం వల్ల పోషక విలువ తగ్గిపోతుంది. పశువుల ఎరువును జాగ్రత్తగా ఒక గొయ్యిలో భద్రపరిస్తే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. పశువుల కొట్టం దగ్గర సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల సంఖ్యను బట్టి అవసరమైన పొడవు వెడల్పుతో లోతు మాత్రం 3 అడుగులు ఉండేటట్లు గొయ్యి తవ్వుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో తడిచిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుండి పోసుకురావాలి. ఒక గజం భాగంలో సుమారు 6 అంగుళాల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతినంతా నింపుకుంటూ భూమి మట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత బురద మట్టితో కప్పాలి. 3 నుండి 4 నెలలకు బాగా చివికిపోతుంది. ఇది పొలానికి తోలే సమయానికి మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. గుంత చుట్టూ సుమారు 1 అడుగు ఎత్తు గట్టు వేసి వర్షపు నీరు దిగకుండా చూడాలి. ఈ విధంగా తయారైన పశువుల ఎరువులో నత్రజని 0.5 నుండి 1.5%, భాస్వరం 0.3 నుండి 0.9%, పొటాష్ 0.5 నుండి 1.9% ఉంటాయి. కాబట్టి ఇన్ని లాభాలున్న పశువుల పేడ ఎరువును ఇప్పుడు తెలిపిన విధంగా తయారు చేసుకుని సమర్థవంతంగా వాడుకోవచ్చు.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. ఈరోజు రాత్రి 7:15 పలిసిమల కార్యక్రమం వినవచ్చు. ఇప్పుడు సమయం 6:45 అవుతుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి

0: పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ,
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ధి చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికీ 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ధి చెందుతుంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎడపాక మండలం గొల్లగొప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: అనేక సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశమంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంకు వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్టేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1 శాతానికి పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2020

0: సర్వేయర్ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
1: మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్ట్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ, జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షంఘాయి సహయోగ సంఘటనస్య సదస్య దేశానాం ఆహ్వానం కృతవాన్ యత్ ఆతంకవాదస్య విత్తపోషణం ఆతంకవాదీనాం సంఘటనె ప్రవేశః ఉగ్రవాదస్య ప్రసారః ఆతంకవాదీనాం సురక్షితాశ్రయస్థలాని చ సమావిష్టం సంపూర్ణం తంత్రం ఉన్మూలయేత్. హ్యః బిష్కేక్ నగరే ఆయోజితం షంఘాయి సహయోగ సంఘటనస్య షడ్వింశతితమం శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఆతంకవాదస్య విషయ ద్విధవాన్ మానదండానాం కిమపి స్థానం న భవితుమర్హతి. విదేశమంత్రాలయస్య పశ్చిమ విభాగస్య సచివః సివి జార్జ్ వార్తాహర సమ్మేళనే అవదత్ యత్ ప్రధానమంత్రి విశ్వస్య విభిన్నేషు భాగేషు ప్రవర్తమానానాం సంఘర్షాణాం విషయే చింతాం ప్రకటితవాన్. సదస్య దేశానాం నేతారః సంఘటనస్య పంచవింశతితమ వర్షపూర్త్యవసరే బిష్కేక్ ఘోషణాపత్రే హస్తాక్షరం అపి కృతవంతః. శిఖర సమ్మేళనస్య సమాపనం ఆతంకవాద ప్రతిరోధః ఊర్జా ఆపద్వ్యవస్థాపనం అంకీయ సహకారిత చేతి విషయాన్

0: समाविश्य त्रयोदश प्रमुख परिणामैः सह अभवत्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां जलशक्ति मन्त्रालयस्य विभागीय शिखर सम्मेलनस्य समापन सत्रं सम्बोधयिष्यति। ह्यः प्रारब्धमिदं द्विदिवसीयं विभागीय शिखर सम्मेलनं प्रधानमन्त्रिणा टीम इंडिया इत्यस्य भावनां सुदृढीकर्तुं सहकारात्मक संघवादं च अधिकं सुदृढीकर्तुं परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां श्रृंखलायाः प्रथमं सम्मेलनमस्ति। अस्मिन् शिखर सम्मेलने केन्द्र राज्य प्रशासनानि महत्वपूर्णानां क्षेत्रीय प्राथमिकतानां विषये विचार विमर्शं करिष्यन्ति अथ समयबद्धाः कार्ययोजनाः च निर्मास्यन्ति। शिखर सम्मेलने चतुर्षु प्रमुख क्षेत्रेषु विशेषं ध्यानं दीयते। तेषु जलसंरचना परियोजनानां समयबद्धं कार्यान्वयनं जलसंचय जनभागीदारी कैच द रेन इत्येतत् पेयजल स्रोतसां स्थायित्वं जल जीवनोपक्रमः च सम्मिलिताः सन्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य छत्तीसगढ़े रायपुरस्य यात्रां करिष्यति। स्वीय यात्रावधौ उपराष्ट्रपतिः रायपुरस्य अखिल भारतीयायुर्विज्ञान संस्थानस्य तृतीये दीक्षांत समारोहे भागं ग्रहीष्यति। बेल्जियम देशस्य प्रधानमंत्री बार डी वेबर अद्यारभ्य भारतस्य त्रिदिवसीय यात्रायां भविष्यति। यात्रावधौ सः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वैपाक्षिक सम्बन्धानां समग्र परिदृश्यस्य परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक विषयाणां च विषये द्विपक्षीय वार्तां करिष्यति। प्रधानमन्त्री डी वेवर भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य सन्धेः सन्दर्भे आयोजितं व्यावसायिक कार्यक्रममपि सम्बोधयिष्यति। सः मुम्बई नगरमपि गमिष्यति यत्र हीरक क्षेत्रस्य पत्तन व्यवस्थायाः परिवहन आपूर्ति व्यवस्थायाश्च प्रतिनिधिभिः सह विचार विनिमयं करिष्यति। विदेश मन्त्रालयस्य अनुसारं एषा यात्रा भारत बेल्जियम देशयोः सहभागितां सुदृढीकर्तुं महत्वपूर्णमवसरं प्रदास्यति। सममेव व्यापार विनियोगयोः रक्षायाः सुरक्षायाश्च प्रौद्योगिक्याः नवीकरणीयोर्जायाः सम्पर्कस्य अथ प्रतिजनसम्बन्धानां च क्षेत्रेषु पारस्परिकहितस्य सहयोगमपि वर्धिष्यते। नेपालस्य प्रधानमन्त्री बालेन्द्र शाहः उक्तवान् यत् गतसप्ताहे तिब्बत क्षेत्रात् भोटेकोशी नद्याः मार्गेण रसुवा प्रदेशं प्रविष्टः विनाशकारी जलाप्लावः वायुमण्डल परिवर्तनस्य परिणामः अस्ति। नेपालदेशे सहसा आगतस्य विनाशकारिणः जलाप्लावस्य कारणेन मृतानां संख्या 85,000 पर्यन्तं वर्धिता अस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం, నేత్రదానం ప్రాముఖ్యత గురించి డాక్టర్ పిఏఎస్ చలపతిరెడ్డి వీరితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ఈ ఉదయం 8:35 సమర్పణ శ్రీమతి జే నిర్మల. 9:00 వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 ఖేలో ఇండియా సంవాద్ గురించి ప్రత్యేక కార్యక్రమం, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ, విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో. 12:05 ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలు వినవచ్చు. అనంతరం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు,

హైదరాబాద్ కేంద్రం నుంచి. వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే, 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఈరోజు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్స్ 224-6605, 224-6606, STD కోడ్ 0877.

సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు వినవచ్చు. 6:05 సాయంత్రం ప్రసారంలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:30 ప్రపంచ కొబ్బరి దినోత్సవం గురించిన వివరాలు, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వినవచ్చు. 7:15 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. పల్లెసీమల కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15. ఇందులో ఉద్యాన పంటల సస్యరక్షణలో రసాయనాలు, ద్రావణాలు, వాటి ప్రాముఖ్యత గురించి వి శ్రీలత గారు, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీరు పనిచేస్తున్నారు, వి శ్రీలత గారి ప్రసంగాన్ని వినవచ్చు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం గురించి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, ఆ తర్వాత 8:40 చిత్రకుసుమాలుంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుంచి రిలే. 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి, ఈ రెండు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. రాత్రి 10:45 ఆపాత మధురాలు మధుర గీతాలు వినవచ్చు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను

0: ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన, సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా థీ, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయీ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టెన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్, జర్మనీలు వాతావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. 2 దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండ చర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గాయున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 43 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో వైద్య విజ్ఞానం ఇందులో నేత్రదానం దాని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ పిఐఎస్ చలపతి రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే చరిత్రలో ఈరోజు కూడా వినవచ్చు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: వైద్య విజ్ఞాన కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్నాం ప్రముఖ నేత్ర వైద్యులు నేత్రదానం ప్రాముఖ్యత గురించి ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ పిఐఎస్ చలపతి రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమాన్ని విందాం.
7: శ్రోతలకు నమస్కారం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మానవ శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో కూడా కళ్ళు అంటే చూపును అందించే అవయవాలు, నేత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రాముఖ్యమైనవి, తర్వాత ఎంతో పవిత్రమైనవి అని కూడా మనం అనుకోవచ్చు. ఈ చూపును మనం చూడాలి అంటే దాంట్లో మరి దాని వెనక ఎంతో నరాలు కానివ్వండి, చూపు అంటే కళ్ళకు ఉన్నటువంటి భాగాలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. అయితే ఈ చూపును ఎలా మనం గ్రహించుకోవచ్చు, ఎలా చూపును ఎలా మనం పరిరక్షించుకోవచ్చు అనేది ఒక అంశం. అయితే దురదృష్టవశాత్తు దృష్టి లోపం ఉన్నవాళ్ళు అంటే చూపు లేని వారికి ఏదైనా మనం మందులు వేసుకుంటే చూపు వచ్చే పరిస్థితి ఉంటే అసలు ఏ సమస్య ఉండేది కాదు. అయితే తోటివారికి అంటే ఎవరైతే చూపు లేకుండా ఉన్నారో వారికి చూపును ప్రసాదించడం. అయితే ఈ చూపు ప్రసాదించాలంటే నేత్రాన్ని మనం దానం చేయాలి. ప్రస్తుతం మనం నేత్రదాన పక్షోత్సవాల్లో ఉన్నాం, సెప్టెంబర్ 8వ తేదీ వరకు. ఈ నేత్రదానం అనేది ఏ రకంగా మనం చేయవచ్చు, నేత్రదానం చేయటం వల్ల చూపు లేని వారికి చూపు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది,

దీంట్లో ఎటువంటి అపోహలు ఉన్నాయి అని ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ప్రముఖ నేత్రవైద్య నిపుణులు అలాగే తిరుపతి రుయ హాస్పిటల్లో నేత్రవైద్య విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ పిఏఎస్ చలపతిరెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

0: కోల్పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నా కొంతమందికి నల్లగుడ్డు పైన ఉండే ట్రాన్స్ప్లాంట్ పొర కార్నియా అంటాం, ఈ కార్నియాకి సంబంధించిన జబ్బుల వల్ల కార్నియా దెబ్బతిడటం వల్ల చూపు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దేశంలో గానీ మన ప్రపంచంలో గానీ. ఇట్లాంటి వాళ్ళకి అదృష్టవశాత్తు ఈ చనిపోయిన వాళ్ళు ఇచ్చే కన్ను దానం వల్ల ఆ కార్నియాని మళ్ళా ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వీళ్ళకి మళ్ళా చూపు వచ్చే ఛాన్స్ ఉంది. కార్నియా దెబ్బతింటం వల్ల గానీ, కెమికల్ రియాక్షన్స్ వల్ల గానీ, ఆపరేషన్స్ అప్పుడు దెబ్బతింటం గానీ, లేదా ఇంకేదైనా కారణాల వల్ల అది ట్రాన్స్పరెన్సీ తగ్గిపోవటం గానీ, అంటే అది గ్లాస్ మాత్రం ఉంటుంది, అది ఆ ట్రాన్స్పరెన్సీ తగ్గటం గానీ జరిగినప్పుడు చూపు బాగా తగ్గిపోయి ఉంటుంది. అటువంటి వారికి ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ వల్ల మనం ఖచ్చితంగా మళ్ళా చూపుని పొందొచ్చు. కంటి దానం, ఐ డొనేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది, దీన్ని అందరూ అవగాహన చేసుకోవాలి, దీన్ని ప్రోత్సహించాలి.
1: అయితే ఎటువంటి కారణాలు అలాగే ఎటువంటి ప్రొసీజర్స్ ప్రకారం ఇలా నేత్రాన్ని దానం చేయొచ్చు అంటారు?
0: సార్, ఫస్ట్ నేత్రదానం అనేది మనకి కన్ను ఐబాల్ మొత్తం తీసుకుంటామని అపోహ ఉండేది, ఇప్పుడు కూడా ఐబాల్ మొత్తం తీసినా కూడా దాని పై పొర మాత్రమే ఉపయోగించుకుంటాం కన్ను ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు. పై కన్ను పొర అనేదాన్ని కార్నియా అంటాం కదా, అది నల్లగుడ్డు పైన ఉండే ట్రాన్స్ప్లాంట్ పొరని కార్నియా అంటాం. ఆ పొర మాత్రం మనకు ఉపయోగపడుతుంది సార్. ఆ పొర బాగా హెల్తీగా ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్, మగవారు గాని ఆడవారు గాని, చిన్న వయసు పెద్ద వయసు అని వయసు నిమిత్తం లేకుండా, రిలీజియస్ నిమిత్తం లేకుండా, అన్ని రిలీజియన్స్ వాళ్ళు డొనేట్ చేయొచ్చు. అన్ని మత పెద్దలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ డొనేట్ చేసిన కార్నియాని బ్లాక్ పార్ట్ ఆఫ్ దై పైన ఉండే ట్రాన్స్ప్లాంట్ పొర దెబ్బతిన్న వారికి కార్నియాకి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళకి చూపు మళ్ళా రికవర్ చేసేదానికి వీలు పడుతుంది సార్.
1: అంటే ఇప్పుడు మీరు అన్నారు అన్ని మత గ్రంథాలు కూడా, మత పెద్దలు కూడా ఈ నేత్రదానాన్ని ప్రోత్సహిస్తున్నారు, చాలా మంచి విషయం అండి. అలాగే మరి నేత్రదానం అంటే కన్ను మొత్తం తీసుకుంటారా ఏంటి అంటే?
0: సార్, ఒకప్పుడు మనకి ఐ బ్యాంక్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవ్వకముందరా ఫస్ట్ ఐబాల్ మొత్తం తీసుకొని దాన్ని మనం ప్రిజర్వేటివ్ లో పెట్టి ఐ బ్యాంక్ పంపిస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ పైన ఉన్న కార్నియాని మాత్రం సపరేట్ చేసుకుని దాన్ని స్టోర్ చేసి ఆపరేషన్ చేసే సెంటర్ కి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ మనకు అవసరాన్ని బట్టి దాని పొరని యూజ్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళం. ఏమైందంటే ఇప్పుడు మనకి ట్రైన్డ్ పర్సనల్, టెక్నాలజీ అంతా మారిన తర్వాత ఇప్పుడు మొత్తం ఐబాల్ మొత్తం తీసుకోవటం లేదు డోనర్ దగ్గర నుంచి. మనం వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి చనిపోయిన 6 గంటల సేపు లోపల ఎవరైతే చనిపోయినారో ఆ పర్సన్ తాలూకా వాళ్ళు ఎవరైనా ఐ బ్యాంక్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా మన ఐ బ్యాంక్ టెక్నీషియన్ పోయి అది మరణాన్ని నిర్ధారించుకొని మరణం అయిన తర్వాత ఆ కన్ను పరిస్థితి ఎట్టుందో చూసి దాన్ని ఏ స్టెరియల్ ప్రికాషన్స్ అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత నీట్ గా క్లీన్ చేసి చేస్తామో ఆ మరి నీట్ గా క్లీన్ చేసి వీళ్ళు స్టెరియల్ ప్రికాషన్స్ తో ఓన్లీ పై నల్లగుడ్డుని కొంచెం స్క్లీరో కార్నియల్ బటన్ మాత్రం తీసుకొని ఆ స్థానంలో వేరే ఆర్టిఫిషియల్ షెల్ ఒకటి పెట్టేసి ఐ క్లోజ్ చేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ మీడియాలో పెట్టుకుని ఐ బ్యాంక్ కి తరలిస్తారు సార్. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఐ బ్యాంక్ లో ప్రాసెస్ చేసి ఈ టిష్యూ హెల్త్ చూసుకొని దీన్ని దేనికి ఉపయోగించో దాన్ని చేసుకొని లేబుల్ చేసి దీన్ని మనం ప్రిజర్వ్ చేస్తాం ఐ బ్యాంక్ లో. ఐ బ్యాంక్ లో ప్రిజర్వ్ చేసిన దాన్ని 3 రోజుల నుంచి 15 రోజుల లోపల ఇంకొకరికి మనం అమర్చాలి. అమర్చినప్పుడు వారికి కంటి చూపు బాగా వస్తుంది.
1: అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఇలా నేత్రదానం చేయాలనుకున్న వ్యక్తికి కాటరాక్ట్ రావడం గానీ, శుక్లాలు రావడం గానీ, లేదా ఇంకేమన్నా కంట్లో ఏదన్నా వచ్చినప్పుడు అలాంటి వారు ఏమన్నా ఇలా నేత్రదానం చేయడానికి అర్హత ఉంటుందంటారా
0: సార్? ముందర కన్ను ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు గానీ, మీరు చెప్పినట్టు శుక్లాలు ఆర్ కాటరాక్ట్ గానీ, ఈ గ్లాకోమా ఉన్న వాళ్ళు గానీ, కంటి నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు గానీ, ఈ సైట్ అంటే రిఫ్రాక్ట్ ఎర్రర్స్ లోపాలు ఉన్నవారు గానీ, వీళ్ళందరూ కూడా ఈ కార్నియా అనే పొర ఒకటి హెల్తీగా ఉందంటే వీళ్ళు ఎవరైనా కన్ను డొనేట్ చేయొచ్చు సార్. ఏజ్ నిమిత్తం లేదు, ఆ కంటిలో ముందర ప్రీవియస్ ఆపరేషన్స్ అట్టడి కూడా నిమిత్తం లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక్కసారి కన్ను దానం చేసిన కన్నును ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళు తన అనంతరం ఆ డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే సేమ్ అయి 2 టైమ్స్ డొనేట్ అయింది, అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి
1: అంటే కాంట్రాక్ట్ వస్తే ఇవ్వకూడదు,
0: ఏదైతే కార్నియా డ్యామేజ్ అయి ఉంటే అది మనకి పనికిరాదు కాబట్టి అట్టాటి వాళ్ళు ఇవ్వలేరు, ప్రయోజనం ఉండదు. కానీ మిగతా
1: బాగుంది. అయితే ఇప్పుడు కొంతమంది అంటారు అంతేనా సొంత వాళ్ళు ఆ రకంగా స్వర్గస్థులు అయిన తర్వాత నేత్రాలు తీసేసిన తర్వాత ఫేస్ ఒకలాగా అయిపోతుంది, గుంటలు పడిపోతాయి అని ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు.
0: అవును సార్,
1: అది ఎట్లా అలాగే అవుతుందంటారు?
0: అది ఒక అపోహ మాత్రమే సార్. ఐ బ్యాంక్ నుంచి వచ్చి కన్ను దానం చేసినప్పుడు ఈ కళ్ళు తీసుకుని వెళ్ళిపోతే పార్థివ దేహానికి చూసేదానికరంగా ఉంటుంది అనేది ఒక అపోహ సార్. ఇప్పుడు ఓన్లీ పైన కార్నియల్ బటన్ మాత్రం తీస్తాం, అక్కడ కూడా మేము ప్రాస్థెటిక్ అంటే సింథటిక్ కార్నియా ఒకటి పెట్టి కన్ఫర్మర్ మాదిరి పెట్టి ఐ షేప్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పెట్టి

0: క్లోజ్ చేస్తాం సార్. అది చేయటం వల్ల ఫేస్లో ఎటువంటి తేడా తెలీదు. ఐ డొనేషన్ చేసిన తర్వాత అంటే ఆ పార్థిదేహాన్ని చూసేదానికి చాలా మంది వస్తారు కానీ ఎవరికి చేసినట్టు కానీ వికారంగా కానీ కనపడటం జరగలేదు. అసలు చేసినట్టే తెలియదు సార్.
1: అయితే వీళ్ళకై వీళ్ళు చెప్తే రివీల్ చేస్తే తప్ప ఎవరికి
0: తెలిసే అవకాశం లేదు.
1: అయితే మరి డాక్టర్ గారు, ఒక్కొక్కసారి ఇప్పుడు కొన్ని కొన్ని పార్ట్స్, ఇప్పుడు కొన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కానివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కానివ్వండి, దాత కిడ్నీ కానీ దాత లివర్ కానీ పెట్టినప్పుడు అవి మన శరీరంలో ఉండటానికి ఒక రకమైనటువంటి రిజెక్షన్ అని అంటూ ఉంటారు. అది మన శరీరం తీసుకోదు, మన శరీరం వాటిని తిప్పుకొట్టాలని చూస్తుంది అని అట్లా ఉంటుంది అంటారు కదా. మరి ఇలా నేత్రదానం చేసినప్పుడు ఆ గ్రహించిన వ్యక్తికి కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తాయి
0: సార్? ఈ రిజెక్షన్ అనేది కొన్ని ఆర్గన్స్కి ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఆర్గన్స్ తక్కువగా ఉంటుంది సార్. మనకి అవయవదానాల్లో మొట్టమొదటిగా కన్ను, కిడ్నీస్, లివర్, ఇప్పుడు హార్ట్ అండ్ లంగ్స్, ఇవి అన్ని దానం చేస్తున్నాం. కానీ వీటన్నిటిలో ఒకరి బాడీ నుంచి ఇంకొకరికి మార్చినప్పుడు మన బ్లడ్ గ్రూప్స్ చెక్ చేసినట్టే వీటికి కూడా గ్రూప్స్ చెక్ చేసి వాటికి కంపాటబిలిటీ చూసుకొని ఏజ్ మ్యాచింగ్ చూసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు సార్. కానీ వాటి అన్నిట్లో కన్నా కార్నియాలో ఒక ప్రత్యేకమైన ఇదేమంటే కార్నియాకి రక్త ప్రసారం ఉండదు. సో దీంట్లో రిజెక్షన్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయి. కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ లంగ్స్ కానీ చూస్తే అవి రక్తం కలుస్తూ ఉంటుంది. రక్తం వాటిల్లో రిజెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక డోనర్ దగ్గర నుంచి ఇంకొక మనిషికి పెట్టినప్పుడు దాన్ని ఆ మనిషిలో ఇది మన బాడీది పార్ట్ కాదు, ఇది ఫారిన్ బాడీ అని మన బాడీలో ఉండే డిఫెన్స్ మెకానిజం పోయి దాన్ని అటాక్ చేస్తారు. దాన్ని రిజెక్షన్ అంటాం. దాని రిజెక్షన్ ని తగ్గించే దానికోసం మనకి ఆ వాటిల్లో అయితే ఎక్కువ హైడోస్ స్టీరాయిడ్స్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది. ఏది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లో, లివర్ ట్రాన్స్ప్లాంట్ లో, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లాంటి వాటిలో. ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ లో ఆ రిజెక్షన్ ఛాన్సెస్ తక్కువ. కానీ కొన్ని సందర్భాల్లో ఎర్లీ రిజెక్షన్ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. దానికి చుక్కల మందుతోనే రిజెక్షన్ ఫ్యాక్టర్ ని తట్టుకునేటట్టు చేస్తాం. సో కొద్ది రోజులకి అది అడ్జస్ట్ అయిపోతుంది,
1: అడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ రకంగా రిజెక్షన్ కి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది, అంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ?
0: లేదు సార్, ఇది ఓన్లీ టాపికల్ డ్రాప్స్. అంటే పైన నుంచి వేసుకునే చుక్కల మందు, ఒకటి వారం రెండు వారాలు టాబ్లెట్స్ లాంటివి ఏమన్నా పెడతాం, దాంతో బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కార్నియా ట్రాన్స్ప్లాంట్ నేను చెప్పినట్టు రక్త ప్రసారం లేని ఆర్గన్ కాబట్టి ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది మనకి సిస్టమ్ కి, మన ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు.
1: అయితే డాక్టర్ చలపతిరెడ్డి గారు, ఈ రకంగా నేత్రదానం చేసిన తర్వాత ఏదైతే నేత్రంలో ఉన్నటువంటి ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో గ్రహించిన వ్యక్తికి ఆపరేషన్ అయిన తర్వాత ఎంతవరకు విజయవంతం అయినాయి అంటారు?
0: మంచి ప్రశ్న అడిగినా సార్. ఇప్పుడు మనం కన్ను దానం అనేది చనిపోయిన వారు ఇచ్చేదే. బతుకున్న టైంలో మనం దానం ఇవ్వలేము, బతుకున్న టైంలో మనం ప్లెడ్జ్ చేయొచ్చు నా తదనంతరం నా కళ్ళు పలానా ఐ బ్యాంక్ కి ఇవ్వాలి నా కోరిక అని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం వల్ల కానీ, ఈ ప్లెడ్జ్ ఫామ్ రాయటం వల్ల కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి సొసైటీకి అవగాహన కలుగుతుంది. ఈయన కోరిక ఒకటి ఉన్నది కళ్ళు దానం చేయాలనేది, అనేది ఆవయ దానం చేయాలనేది తెలుస్తుంది. అది ప్లెడ్జ్ ఫామ్ అంటాం. అది దాని తర్వాత ఈ డొనేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనిషి చనిపోయిన వెంటనే క్లోజ్ కిత్ అండ్ కిన్ నైబర్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఐ బ్యాంక్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన ప్లెడ్జ్ చేసినా చేయకపోయినా,
1: ఓకే
0: చేయకపోయినా కూడా మీరు ఐ బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తే ఐ బ్యాంక్ నుంచి పర్సనల్ స్టాఫ్ వచ్చి ఈ మరణాన్ని నిర్ధారించుకొని చనిపోయిన కారణాలు కనుక్కొని అవి నోటిఫై చేసుకుని ఈ కార్నియా కండిషన్ ఐ కండిషన్ ఎట్టుందో చూసుకొని ఇని తీసుకుని డోనర్ ఐ బ్యాంక్ పంపించి ప్రాసెస్ చేసిన తర్వాత ఏదైతే ఆపరేషన్ చేస్తారో ఆ హాస్పిటల్కి వస్తుంది. అక్కడ హాస్పిటల్లో దీన్ని సేఫ్ మోడ్ లో ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత దీన్ని అవసరమైన వ్యక్తికి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనకి ఏ వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటామో ఈ ఐ బ్యాంక్ వచ్చినప్పుడు ఆ టిష్యూ ఎట్ట ఉంది, క్వాలిటీ ఆఫ్ ద టిష్యూ కూడా చెక్ చేస్తాం. ఆ చెక్ చేసినప్పుడు ఇది ఈ టిష్యూ హెల్తీగా ఉందా, ఈ టిష్యూ డ్యామేజ్ అవుతుందా, ఒకవేళ కొంచెం ఛాన్సెస్ వీక్గా ఉన్నాయా అన్నప్పుడు దీన్ని ఇంకా మరి యంగ్ పేషెంట్ కి 30 ఇయర్స్కో 20 ఇయర్స్ ఉండే రెసిపియంట్ కి పెట్టం. దానికి ఏజ్ మ్యాచ్డ్
1: పెడతాం.
0: ఏజ్ మ్యాచ్డ్ పెట్టడం వల్ల ఆ మనిషికి ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది ఆ కార్నియా. సో ఈ ఏజ్ మ్యాచ్డ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. దీనివల్ల ఈ రిజెక్షన్ ఫ్యాక్టర్స్ కొంచెం తగ్గుతుంది, ఈ కార్నియా ఎక్కువ కాలం పనిచేస్తుంది, ఆ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తికి ఎక్కువ కాలం కోల్పోయిన చూపుని తెచ్చుకొని సంతోషంగా చూపుతో జీవించగలుగుతాడు సార్,
1: ఇబ్బందులు లేకుండా.
0: ఒక మనిషి దానం చేసిన 2 కళ్ళు ఇద్దరు మనుషులకు చూపునిస్తుంది సార్.
1: అంటే ఇద్దరికి రెండు కళ్ళ నుంచి తీసుకున్న

0: రెండింటికి పెట్టరు.
1: అంటే ఒక కన్ను పాడైపోయిన వాళ్ళకి ఫస్ట్ ఒక కన్నుకు మాత్రం పెడతాం, ఇంకొక పేషెంట్ కి ఇంకొక కన్నుకు పెడతాం. ఫస్ట్ ఒక కన్నుకి ప్రయారిటీ ఇస్తాం. ఒక కన్నే పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొంతమందికి రెండు కళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి టూ ఫేజెస్ లో చేస్తాం, రెండు కళ్ళకి ఒక్కసారి ఒక కన్ను చూపు వచ్చిన తర్వాత, అది బాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐకి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బట్ ఫస్ట్ ఈ డోనర్ ఇచ్చిన రెండు కళ్ళని ఇద్దరు సెపరేట్ పేషెంట్స్ పెడతాం. బట్ ఇప్పుడు ఇంకా నలుగురికి పెడుతున్నాం, ఏడు మందికి పెడుతున్నాం. అంటే కన్ను పొరలోనే కొన్ని లేయర్స్ ఒక మనిషికి, ఇంకో కొన్ని లేయర్స్ అవసరమైన ఇంకో మనిషికి పెట్టచ్చు. ఒకే అయిని ఇద్దరికి పెట్టున్నాం. అంటే ఇప్పుడు మొత్తం కార్నియాలో కొన్ని లేయర్స్ అవసరం ఉండే ఐస్ కొన్ని ఉంటాయి, వాటి కొన్ని లేయర్స్ మాత్రం ఒకరికి యూజ్ చేస్తాం, మిగిలిన లేయర్స్ ని ఇంకొక మనిషికి యూజ్ చేస్తాం. కొంతమందికి మొత్తం కార్నియా కావాల్సి వస్తుంది, అది ఒకరికి సరిపోతుంది. అంటే మనకి అవసరాన్ని బట్టి
0: చాలా అద్భుతం.
1: అంటే ఈ టిష్యూ చాలా దొరికేది కష్టం అయిపోయింది సార్. చాలా మంది చనిపోతుంటారు, చాలా మంది పుడుతుంటారు, కానీ ఆ చనిపోయిన వాళ్ళందరూ కార్నియా డొనేట్ చేస్తే మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువ సార్లు అవగాహన లోపం వల్ల, లేకపోతే అపోహల వల్ల, లేకపోతే సెంటిమెంట్స్ వల్ల ఇవ్వలేకపోతున్నారు. దానికి మనం అవగాహన పెంచి కార్నియల్ డొనేషన్స్ పెంచితే ఎక్కువ మంది చూపుని చూపు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది సార్.
0: అయితే మన డాక్టర్ గారు ఎవరెవరు ఈ ఇలా నేత్రదానం చేయడానికి అర్హత లేకుండా ఉంటారంటారు
1: సార్? అర్హత లేకపోవడం అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా ఇవ్వచ్చు. చనిపోయినప్పుడు విమెన్ ఆర్ మెన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరైనా ఇవ్వచ్చు, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, కానీ కొంతమంది కాజ్ ఆఫ్ డెత్ తెలియనప్పుడు, ఎందుకు చనిపోయినారో తెలియనప్పుడు, పాయిజనింగ్, ఈ స్నేక్ బైట్ పాయిజనింగ్ కానీ, మనం పాయిజన్ మెడిసిన్స్ వల్ల కానీ, పాయిజన్ లీక్ అయినప్పుడు చనిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ కుక్కు కాటు వల్ల చనిపోయిన వాళ్ళు, ఎయిడ్స్, కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్, బాడీలో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఇన్ఫెక్షన్స్ వల్ల, సెప్టిసీమియా వల్ల చనిపోయిన వాళ్ళు, ఈ క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ కాదు, రక్తం సంబంధించిన క్యాన్సర్స్, రక్తంలో ఇన్వాల్వ్ అయిన క్యాన్సర్ కణాలు ఉంటే అటు వాళ్ళది కార్నియాస్. ఈ కార్నియానే ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళు, ఏదైతే పార్ట్ డొనేట్ చేయాలనుకో ఆ పార్ట్ డ్యామేజ్ అయిన వాళ్ళు, ఆ కార్నియాని మనం యూజ్ చేయం సార్, ట్రాన్స్ప్లాంటేషన్ యూజ్ చేయం. డోనర్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి ఎందుకు చనిపోయినా తెలియక కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. లేదు, ఆ బ్లడ్ తీసుకున్నప్పుడు, ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ మనిషికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకోటి ట్రాన్స్ప్లాంట్ చేయలేమని తెలిసిన పరిస్థితి ఉన్నాయి. అటువంటిప్పుడు ఆ టిష్యూని మనం రీసెర్చ్ యూజ్ చేస్తాం, ట్రైనింగ్ యూజ్ చేస్తాం, కానీ ఆ టిష్యూ అయితే వేస్ట్
0: అయితే అవదు. అయితే మరి ఏదన్నా వ్యక్తి నుంచి, ఒక దేహం నుంచి మీరు గ్రహించిన తర్వాత ఎంతసేపట్లో అది బ్యాంకుకి వెళ్లాలంటారు
1: సార్? యాక్చువల్గా మనిషి చనిపోయిన 6 అవర్స్ లోపల ఈ కార్నియాని మనం రిట్రీవ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ మీడియం అని ఉంటుంది, ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ లో పెట్టేస్తే ఇది ఇంకా చెడిపోకుండా ఉంటుంది. మాక్సిమం 6 గంటల సేపు వేడి ఉండే ప్రదేశాల్లో లోపల తీసుకుంటే హెల్తీగా ఉంటుంది టిష్యూ. సో చనిపోయిన వెంటనే మనం ఐ బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఒక 1.5 గంట లోపల వచ్చి ప్రాసెస్ అంతా చేసి దాన్ని ప్రిజర్వ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది సార్.
0: ఇప్పుడు జనరల్ గా మనం చూస్తూ ఉంటాం గ్రీన్ ఛానల్ అని చెప్పేసి అంటూ ఉంటారు.
1: అవును సార్.
0: సాధారణంగా ఈ గుండె కానీ మిగతా ఊపిరితిత్తులు ఇటువంటివి ఎక్కడి నుంచి గ్రహించినప్పుడు ఒక సపరేట్ రూట్ వేయటము, దానికి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం, ఇలాగా నేత్రదానం చేసినప్పుడు కూడా ఇలాంటిది అవసరం అవుతుంది
1: సార్? నేత్రదానంకి, గుండె మార్పిడికి ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేయాలి సార్, కిడ్నీ కానీ గుండె కానీ. ఎందుకంటే అది తీసిన కొన్ని గంటల లోపల మళ్ళీ అమర్చేయాలి. అదృష్టవశాత్తు కార్నియాకి ఏమైతుందంటే, ఐ డొనేషన్ కి మనకి తీసుకున్న వెంటనే చేయకపోయినా కూడా మనం ప్రిజర్వేటివ్ లో పెడితే చాలు సార్. ఆ ప్రిజర్వేటివ్ మీడియం లో అది 3 రోజుల నుంచి 15 రోజుల వరకు దాన్ని సేఫ్ గా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువ కాలం కూడా ఈ కార్నియాని ప్రిజర్వ్ చేసుకుని మనం వేరే వాళ్ళకి అమర్చే పరిస్థితి ఉంటుంది. సో మనకి గ్రీన్ ఛానల్ లాంటివి ఎప్పుడంటే రెసిపియెంట్ దగ్గరికి వెళ్లేదానికి మనకి గ్రీన్ ఛానల్ కావాల్సి రావచ్చు. కొన్నిసార్లు వేరే ఊర్లో డోనర్ ఉన్నప్పుడు మనం వెళ్లేదు దానికి ఫాస్ట్ గా వెళ్ళాలంటే అప్పుడు కావాల్సి వస్తుంది సార్.
0: మరి డాక్టర్ గారు, ఒక వ్యక్తి నేత్రదానానికి ఒప్పుకున్న తర్వాత, లేదా వాళ్ళ రిలేటివ్స్ బంధువులు అంతా ఒప్పుకున్న తర్వాత, నేత్రాలు గ్రహించాలంటే శరీరాన్ని, పార్థివ దేహాన్ని హాస్పిటల్ తీసుకెళ్లాలంటారు?
1: లేదు సార్, ఇది ఒక అపోహ ఉండేది. ఐ డొనేషన్ చేయాలంటే మనం మళ్ళా బాడీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో ఐ తీసుకున్న తర్వాత మళ్ళా బాడీని తీసుకురావాలి, ఇదంతా ప్రయాస అని అనుకుంటారు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు సార్. మీరు ఎక్కడున్నా మీ ఇంటి అడ్రస్ కరెక్ట్ గా ఇస్తే ఐ బ్యాంక్ పర్సనల్ ఇంటి దగ్గరే మీకు ఏమాత్రం గౌరవభంగం కాకుండా 10-15 మినిట్స్ లో సైన్ చేసుకుని, మరణ నిర్ధారణ చేసుకుని, ఆ ఐస్ని కలెక్ట్ చేసుకుని ప్రిజర్వేటివ్ మీడియంలో పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తారు సార్ ఐ బ్యాంక్ కి. సో బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఐ బ్యాంక్ పర్సన్లే మన ఇంటికి వస్తారు.
0: అయితే మరి అసలు ఈ ఐ బ్యాంక్ అంటే ఏంటంటారు
1: సార్, ఐ బ్యాంక్ అంటే లైక్ ఎవ్రీ

0: బ్లడ్ బ్యాంక్ మాదిరి. బ్లడ్ బ్యాంక్ అంటే రిట్రీవల్ సెంటర్ ఉంటుంది. ఆ రిట్రీవల్ సెంటర్ లో ఐస్ ని డొనేట్ చేసిన డోనర్ దగ్గర పోయి దాన్ని ఆపరేషన్ చేసి తీసి ఈ ప్రిజర్వేటివ్ మీడియం లో పెట్టి తెచ్చి ఒక ప్లేస్ లో పెడతాం. దాన్ని ఐ బ్యాంక్ అంటాం. ఆ బ్యాంక్ లో ఈ ప్రిజర్వేషన్ కావాల్సిన మీడియం, దీన్ని ప్రాసెస్ చేయాల్సిన టెస్టింగ్ ల్యాబ్, ప్లస్ దీన్ని పెట్టుకునే దానికి రెఫ్రిజరేటర్ లాంటివి అన్ని ఉంటాయి. ఇక్కడ రిజిస్ట్రీ కూడా మెయింటైన్ చేస్తాం. ఇంకా ఎవరికి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలా, ఫర్దర్ డోనర్ కి ఎవరికి పెట్టాలా అనేది, ఏ హాస్పిటల్కి పంపించాలా, ఎక్కడికి పంపించాలా అనేది లిస్ట్ ఉంటుంది. ప్రయారిటీ వైస్ వచ్చిన టిష్యూని డోనర్ కానీ ఆ డాక్టర్ వేరే వచ్చేవారు హాస్పిటల్ యూటిలైజ్ చేసుకుంటారు, అక్కడికి ఆ టిష్యూని పంపించడం జరుగుతుంది సార్. ఈ ఐ బ్యాంక్ అనుసంధానకర్త మాదిరి యాక్ట్ చేస్తుంది. ఇది ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది సార్. ఇది అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరికంటే వాళ్ళు కన్ను తీసుకోవడం కానీ పెట్టడం కానీ జరగకూడదు, జరగదు. ఇదంతా ట్రాన్స్పరెంట్ గా జరిగేది, వాలంటరీగా చేసేటివి కాబట్టి ఇదంతా ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుంది.
1: ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ బంధువులు ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటారు?
0: సార్, మన క్లోజ్ కిత్ అండ్ కిన్ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కోరిక ఉన్నా లేకపోతే మనకి అవగాహన ఉన్నా ఇమీడియట్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ కన్ను దానం చేయటం వల్ల ఈయన కళ్ళు ఇంకొక ఇద్దరిలో జీవించి ఉంటాయి, ఇంకొక ఇద్దరికి మనం కన్ను చూపు ప్రసాదించినట్టు అవుతుంది ఈయన తదనంతరం కూడా అనేది అవగాహన కల్పించి నియరెస్ట్ ఐ బ్యాంక్ కి ఫోన్ చేస్తే, లేదు మనకి ఏ టెలిఫోన్ డైరెక్టరీ తీసుకున్నా ఐ బ్యాంక్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా మీ అడ్రస్ ఇచ్చినారంటే అక్కడికి వచ్చి ప్రాసెస్ అంతా సింపుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, జస్ట్ సైన్ చేసి ఆ డాక్యుమెంటేషన్ ఇచ్చి తీసుకెళ్తారు సార్. ఆ దాని ముందర ఈ ఐ బ్యాంక్ కి ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళు వస్తారని ఉండకుండా బాడీని ఐస్ బాగా క్లోజ్ చేసి తడి కాటన్ కంటి మీద పెట్టడం వల్ల ఐస్ పాడైపోకుండా ఉంటాయి. ఇంకొకటి ఈ బాడీని ఆరు బయట పెట్టకుండా ఇంట్లో పెట్టి ఏసీ కానీ ఎయిర్ కూలర్ కానీ ఉంటే ఆన్ చేసి పెట్టాలి, ఫ్యాన్ అయ్యకూడదు. ఈ ఎయిర్ కూలర్ కానీ ఏసీ కానీ ఉన్నప్పుడు ఈ తొందరగా చెడిపోకుండా ఉండటం వల్ల ఒకటి తీసుకున్న టిష్యూ మళ్ళా ప్రయోజనకరంగా ఉంటుంది. సో అంటే తల కింద కూడా చిన్న తలగడ పెట్టాలి, ఒక 6 ఇంచెస్ ఒక వాటర్ బాటిల్ సైజ్ హైట్ పెడితే ఈ టిష్యూకి ఇంకా కొంచెం హెల్తీగా ఉంటుంది. సో ఐస్ క్లోజ్ చేసి పెట్టాలా, తడి కాటన్ ని కంటి మీద పెట్టాలి, కన్ను డ్రై అయిపోకుండా ఏసీలో కానీ కూలర్లో ఉన్నప్పుడు పెట్టి చల్లగా ఉంటే చల్లటి వాతావరణంలో పెడితే ఈ బాడీ డికంపోజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వితిన్ 6 అవర్స్ ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లే మాదిరి మనం ఫెసిలిటేట్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటము, మనం ఇక్కడ లేట్ చేయటం లాంటివి జరిగితే ఈ రెండు కళ్ళు ఇంకొక ఇద్దరికి చూపినగలుగుతాయి సార్.
1: అయితే మన డాక్టర్ గారు ఈ రక్త శాంపుల్ కూడా తీసుకుంటారు?
0: మంచి ప్రశ్న అడిగినా సార్. ఎస్, మనము కాజ్ ఆఫ్ డెత్ మనం అడుగుతాం, పేషెంట్ని అడుగుతాం ఎందువల్ల చనిపోయినారని. కొన్నిసార్లు వాళ్ళకి తెలీదు, లేకపోతే వీళ్ళకి ఎయిడ్స్ హెపటైటిస్ లాంటి జబ్బులు ఉన్నాయని తెలియనప్పుడు కానీ వాళ్ళు రివీల్ చేయనప్పుడు కానీ మనకి ఎట్లా తెలుస్తుంది పలాని పేషెంట్ కి ఇటువంటి జబ్బులు కూడా
1: తెలియదు కదా,
0: తెలియదు. సో అప్పుడు ఆ శాంపుల్ సేకరించడం వల్ల మనం ఐ బ్యాంకుకి పోయినప్పుడు ఈ టిష్యూ హెల్త్ ఎట్టుంది అనేది చూసేదే కాకుండా ఈ బ్లడ్ శాంపుల్ ని కూడా ఈ ఎయిడ్స్ కి సంబంధించిన కణాలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా క్యాన్సర్ కి సంబంధించిన కణాలు ఏదైనా ఉన్నాయా అని చూసుకునేదానికి పనికి వస్తుంది సార్. సో ఒక 10 ml బ్లడ్ శాంపుల్ కూడా తీసుకుంటాం, పెద్ద నరాల్లో నుంచి కానీ డైరెక్ట్ హార్ట్ దగ్గర నుంచి కానీ తీసుకుంటాం. చనిపోయిన బ్లడ్ శాంపుల్ కూడా తీసుకుంటాం ఆ కార్నియాతో పాటు. ఈ కార్నియల్ ప్రిజర్వేటివ్ మీడియంలో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ బ్లడ్ శాంపుల్ ని కూడా పంపిస్తాం సార్.
1: ఇప్పుడు సాధారణంగా చనిపోయిన తర్వాత రక్త ప్రసరణ ఉండదు అంటారు కదా, మరి చనిపోయిన తర్వాత రక్తం ఎలా తీసుకుంటారు?
0: కొన్ని బ్లడ్ వెజల్స్, పెద్ద బ్లడ్ వెజల్స్ లో ఇంకా 6 అవర్స్ లోపల క్లాట్ అయిపోదు సార్. 6 అవర్స్ లోపల మనం తీసుకోవచ్చు, బట్ చిన్న చిన్న వెజల్స్ కొలాప్స్ అయిపోయింటాయి. మనం మామూలుగా ఐవీ లైన్ పెట్టే దగ్గర అటర్ దగ్గర కొలాప్స్ అయిపోయింటాయి పెరిఫరీ లో, బట్ పెద్ద వెజల్స్ ఉంటాయి ఈ జుగులర్ వెజల్స్ ఇటు అటర్ దగ్గర నుంచి తీసుకుంటాము, లేకపోతే డైరెక్ట్ గా హార్ట్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. మనము హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంట్రా కార్డియాక్ ఇంజెక్షన్స్ వేస్తాం, గుండెకే ఇంజెక్షన్ వేస్తాం సడన్ గా మళ్ళా కొట్టుకునేదానికి. ఆ ఇంజెక్షన్ వేసే సైట్ జస్ట్ ఇంజెక్షన్ వేసే సైటే, అక్కడ నుంచి లీక్ అయ్యేది ఏముండదు. సో మైక్రో నీడిల్ డైరెక్ట్ గా హార్ట్ చాంబర్ లోకి పంపించి ఆస్పిరేట్ చేస్తాం, బ్లడ్ అక్కడ కూడా ఉంటుంది. అంటే ఇవేవి దొరకనప్పుడు కొలాప్స్ అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు సార్, అది ట్రైన్డ్ సార్. ఇవన్నీ టెక్నిక్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ డెడ్ బాడీ, అవర్ టెక్నీషియన్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ అండ్ దే డూ దట్ సార్.
1: మరి అయితే డాక్టర్ గారు ఎవరన్నా ఇట్లా నేత్రదానం చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా ప్రొసీజర్స్ చాలా, లేదా పార్థివ దేహం నుంచి నేత్రాలు కలెక్ట్ చేసేటప్పుడు చాలా పేపర్లు సంతకాలు పెట్టాల్సి ఉంటుందా, లేకపోతే చాలా కాగితాలు డిక్లరేషన్స్ ఇట్లాంటివి
0: సార్? యూజువల్ గా పాపం

0: ఆ ఫ్యామిలీ ఆల్రెడీ దుఃఖంలో ఉంటారు. ఇటువంటిప్పుడు మనం ఫైల్స్ డాక్యుమెంటేషన్ అంతా ఏముండదు సార్. ఐ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక మోడల్ ఫామ్ ఒకటి ఇస్తారు. ఆ ఫామ్ లో ఆ వ్యక్తి పేరు, సంబంధించిన వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్స్, కాజ్ ఆఫ్ డెత్, డెత్ డిక్లరేషన్ బై ఎక్కడ ఏ హాస్పిటల్లో డెత్ అయింది, వయసు, ఇటువంటి డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అవి ఎవరైనా చెప్తే మనం వాళ్ళు రాసేసుకుంటారు. వీళ్ళ క్లోజ్ కిత్ అండ్ కిన్ ఎవరైనా ఒక సంతకం పెడితే చాలు, పేపర్ వర్క్ ఎక్కువ ఉండదు సార్ అండ్ ఆ టైంలో అది అవసరం లేదు. అండ్ మా టెక్నీషియన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్ గా ఒక ఐ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మరణానంతరం తన రెండు కళ్ళని ఐ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి డొనేషన్ ఇచ్చినారు అని ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం. అంటే అది వాళ్ళకి కొంత స్వాంతన కల్పిస్తుంది, ఈ దుఃఖంలో ఉన్న ఫ్యామిలీకి ఒక మంచి కార్యక్రమం చేసినట్టు స్వాంతన కలిగిస్తుంది. దీనివల్ల ఇంకొంచెం మంది కూడా మోటివేట్ అవుతున్నారు.
1: ఇప్పుడు వాళ్ళ తీసుకున్న భాగాల ద్వారా ఇద్దరు కనీసం చూపు వాళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుంది.
0: కరెక్ట్ సార్.
1: వాళ్ళ ద్వారా కూడా వీళ్ళు జీవించున్నట్టే.
0: అవును సార్.
1: అవయవ దానం వల్ల.
0: కానీ ఇది మనం సీక్రెట్ గానే ఉంటుంది సార్. డొనేషన్ ఇచ్చిన కళ్ళు ఎవరికి పెడుతున్నాము అనేది ఈ డోనర్ తెలీదు. ఆ రెసిపియంట్ కూడా ఎవరు కళ్ళు పెట్టినాము అనేది తెలియదు. ఇద్దరి జీవితాలలో వెలుగు నింపినాము. దగ్గర బంధువు చనిపోయినప్పుడు ఆయన కళ్ళతో అనే ఆనందం మన ఫ్యామిలీలో ఎప్పటికీ నిలిచిపోతుంది,
1: ఖచ్చితంగా ఉంటుంది. అయితే మరి డాక్టర్ గారు ఇలా నేత్రదానం చేయాలి అని అంటే ఏమన్నా రుసుము ఏమన్నా అంటే డబ్బులు ఖర్చులు ఏమైనా ఉంటుందంటారు
0: సార్? డొనేషన్ అంటున్నాం, అది ఇచ్చేవాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. మళ్ళా ఇంకా ఇంకొకరికి మనం అమర్చేటప్పుడు కూడా అది ఫ్రీగానే అమర్చుతున్నాం, ఏ బ్లడ్ బ్యాంక్ అయినా. ఇది ఆర్గన్ డొనేషన్ యాక్ట్ కింద ఈ ఆర్గన్స్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ లేదు, చేసేదానికి లేదు. అందులో ఐ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెరీ స్ట్రాంగ్ ఉంది. ఈ ఐస్ ఎక్కడికి అమ్మేదానికి లేదు. ఇది ప్రైస్ లెస్ సార్, దీన్ని కొనలేము అమ్మలేము సార్, వెల కట్టలేని సార్. ఇది డొనేషన్ ఫ్రీగా వచ్చింది, కానీ దానికి ప్రాసెసింగ్ ఫీజు అని ఉంటుంది. ఈ ఐ బ్యాంక్ లో ఈ టెస్ట్లు చేసిన దానికి ఈ ఐ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దే ఛార్జ్ పాల్టరీ అమౌంట్ 2000 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తుంది. ఏది టు ది రెసిపియంట్ హాస్పిటల్ కి, ఏ హాస్పిటల్ అయితే ఆపరేషన్ చేయబోతున్నారో ఆ హాస్పిటల్ కి టిష్యూ ఫ్రీగానే ఇస్తున్నారు. ఏదైతే డొనేషన్ నుంచి వచ్చిన ఐని ఫ్రీగానే ఇస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్ కి అయిన ఖర్చులో కొంతవరకు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేస్తారు 2000 రూపీస్ ప్లస్. ఆ తర్వాత హాస్పిటల్లో అది గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్జిఓ హాస్పిటల్ లాంటి దగ్గరలో మొత్తం ఫ్రీగానే చేసేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో, కొన్ని హాస్పిటల్స్ లో కూడా, వీటికి పెద్ద సిటీస్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పర్మిషన్ ఉంది. వాళ్ళకి చేసేటప్పుడు వాళ్ళ సర్జరీ ఫీజు, సర్జన్ ఫీజు తీసుకుంటారు, కానీ ఈ టిష్యూకి ఫీజు లేదు సార్, ఇది ఫ్రీ సార్. గుండె ఆపరేషన్ చేసుకున్నాం, గుండె ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం, దానికి గుండె ఎవరో దానం చేసినది, దాని అది ఫ్రీ. కానీ ఇది ఆపరేషన్ చేసిన దానికి దానికి వాడే మందులు ఛార్జ్ చేయాలి, అది అంతేగాని ఈ టిష్యూకి ఎప్పుడు క్రయ విక్రయాలు ఉండవు. ఈ డోనర్ కి ఏం డబ్బులు ఇవ్వరు. ఆ డోనర్ దగ్గర నుంచి తీసుకున్న టిష్యూని ఎవరికి ఫ్రీగానే ఇవ్వాలి, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు.
1: అందుకని దీని దానం అన్నారు.
0: అవును సార్.
1: లేకపోతే వేరే పదం వాడుంటారు.
0: కొన్ని అపోహలు ఉండేవి, ఈ టిష్యూని అమ్ముకుంటారా ఉండేది, కానీ లేదు, అది క్రైమ్ సార్,
1: క్రైమ్
0: ప్లస్ అది జరగదు కూడా.
1: అయితే మన డాక్టర్ గారు, ఇది నేత్రదానం అనేది ఇంత మంచిది, తర్వాత ఎక్కువగా మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు, దానివల్ల ఇంకా ప్రస్తుతానికైతే ఇద్దరికి ఒక్క కన్ను ద్వారా, అలా కాకుండా ఇంకా శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందితే ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపయోగపడుతుంది అని ఉన్నప్పుడు, ఇంకా మరి ఇంత ఆశించిన స్థాయిలో ఇతర దానాలు లేవు ఎందుకంటారు
0: సార్? ఇప్పుడు మనం పైన ఇంతసేపు డిస్కస్ చేసిన విషయాలే సార్. ఒకటి అవగాహన రాహిత్యం, ఒకటి సామాజిక స్పృహ ఇంకా తక్కువగా ఉండటం. మనకి కొన్ని అపోహల వల్ల ఈ కన్ను తీసేస్తే చూసేదానికి చాలా మంది వస్తారు, ఇప్పుడు చనిపోయిన ఆయన మొహం చూసి లాస్ట్ చూపులు చూసేదానికి వికారంగా ఉంటుందేమో అనే ఒక భయము, లేకపోతే ఈయన నెక్స్ట్ జన్మలో పుట్టినప్పుడు కళ్ళు లేకుండా పుట్టాడేమో అనే అపోహలు
1: కూడా.
0: మత పెద్దలు చెప్తున్నారు సార్, మనం బాడీని కాల్చేసేది అట్టడితే ఇంకొకరికి ఇస్తే ఇంకొక ఇద్దరిలో మన కళ్ళు జీవించుంటాయి అని మత పెద్దలు చెప్పేదాన్ని బట్టి చూస్తే అటు ఏం జరగవు ఇవన్నీ ఇట్టటి అపోహల వల్ల, ప్లస్ లేకపోతే ఎవరికి చెప్పాలా ఎక్కడ చెప్పాలా అనే తెలియకపోవటం వల్ల ఆ దుఃఖంలో అసలు గుర్తురాదు ఇట్టటి ఒక చేయొచ్చు అనేది. ఆ టైంలో మనకి హాస్పిటల్లో మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు రోయ హాస్పిటల్లో మాకు కౌన్సిలర్ ఉంటారు. ఏదో ఒక కారణాల వల్ల మా బైక్ యాక్సిడెంట్ వల్లనో, హెడ్ ఇంజరీస్ వల్లనో, లేకపోతే ఇంకేదన్నా జబ్బుల వల్లనో చనిపోయే హాస్పిటల్ అంటే మాకు రోజు 2000 మంది వస్తుంటారు. ఇంతమందిలో చాలా మంది అడ్మిట్ అవుతుంటారు, ఒకరిద్దరు

0: ఏదైనా కారణాల వల్ల ఆరోగ్యరీత్యా చనిపోవచ్చు. కొన్నిసార్లు తీసుకురావటమే యాక్సిడెంట్ అయిన మనిషిని తీసుకొని వచ్చేటప్పటికి చనిపోయింటారు. ఇటాటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంత దుఃఖంలో ఉన్నా మా కౌన్సిలర్ పోయి జెంటిల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బ్రీఫ్ చేస్తారు, ఇటాటిది ఒక్కటి ఉంది, మీరేమన్నా మా మంచి కార్యక్రమం ఒకటి చేయాలనుకుంటే ఒకటి ఐ డొనేషన్ చేయొచ్చు అని వాళ్ళు జెంటిల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. ఎక్కువ మంది ఇప్పుడు మాకు రూయ హాస్పిటల్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ డే వారానికి 3-4 మా డొనేషన్స్ వస్తున్నాయి. బయట నుంచి కంటే మాకు హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇవ్వటం జరుగుతుంది. అందులో ఈజీ కూడా అయిపోతుంది. 6 అవర్స్ లోపల తీసుకోవాలంటే బయట ఎక్కడి నుంచో వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు పోయే లోపల టైం సరిపోవటం లేదు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా ఎస్ అనటం వల్ల స్విమ్స్ హాస్పిటల్ నుంచి కూడా మాకు కాల్ వస్తుంది. స్విమ్స్ హాస్పిటల్లో చనిపోయిన, రూయ హాస్పిటల్లో చనిపోయినా, ఏదైనా కారణాల వల్ల చనిపోయినప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మన వాళ్ళు పోయి అప్రోచ్ అయితే ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్ పేషెంట్స్, అది ఒకరు చూసి ఒకరు మోటివేట్ అవుతున్నారు. అది కొన్నిసార్లు ప్రెస్లో కూడా రావటం జరుగుతుంది. ఈ ప్రెస్ వాళ్ళు ఉంటారు సార్ హాస్పిటల్లో, తిరుగుతూ ఉంటారు, చనిపోయినప్పుడు వస్తారు యాక్సిడెంట్ అయిందని. అప్పుడు ఆ మనిషి కళ్ళు దానం చేశారంటే అది కూడా గొప్పగా ప్రెస్లో వేస్తారు, న్యూస్ పేపర్లో వేస్తారు. ఫలానా 30 ఏళ్ల మనిషి మా బైక్ యాక్సిడెంట్లో నేను చనిపోయినా వాళ్ళ భార్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ మనిషి కళ్ళని ఐ బ్యాంకు డొనేట్ చేశారు, వాళ్ళకి గౌరవంగా న్యూస్ పేపర్లో వేయటం వల్ల ఇంకా కొంతమందికి ఇది అవగాహన కలుగుతుంది. అటువంటి పరిస్థితి వాళ్ళ నేబర్స్ లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ లో కానీ బంధువుల్లో కానీ ఎప్పుడైనా జరిగినప్పుడు వాళ్ళకి అది గుర్తుంటుంది. గుర్తున్నప్పుడు వాళ్ళు మోటివేట్ చేసేదానికి అది కూడా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా ఇది విన్న వాళ్ళు మీలాంటి రేడియో స్టేషన్స్ ప్రెస్ వాళ్ళు కూడా దీని గురించి ఎక్కువ ప్రచారం చేయగలిగితే దీనికి ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది ప్రజల్లో. డొనేషన్స్ ఎక్కువ అవటం వల్ల మనకి అంధత్వాన్ని కొంతవరకు నివారించవచ్చు మన దేశంలో.
1: చాలా బాగుంది డాక్టర్ చలపతిరెడ్డి గారు, మీరు రుయ హాస్పిటల్లో నేత్ర వైద్య విభాగానికి అధిపతిగా ఉండి ప్రస్తుతం మన ఎంతో దేశంలో ప్రజల్లో సమాజంలో చాలా సున్నితమైనటువంటి అంశమైనటువంటి ఈ యొక్క అవయవదానం, అందున నేత్రదానం, ఈ అంశం గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఎన్నో అపోహలు ఉన్నాయి, మనిషి నేత్రదానం చేయాలంటే చాలా కాగితాలు రాయాలనో, లేకపోతే ఇంకా చాలా అడ్డంకులు ఉంటాయనో, లేకపోతే డబ్బు చెల్లించాలనో, లేకపోతే ఎలా చేయాలో తెలియని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా చేయలేక కూడా మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా గమనించి మన శ్రోతలందరూ కూడా ఈ విషయం పట్ల అవగాహన పెంచుకొని నేత్రదానానికి ముందుకు వస్తారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
2: ఇంతవరకు వైద్య విజ్ఞానంలో నేత్రదానం, దాని యొక్క ప్రాముఖ్యత, ఈ విషయాలన్నీ కూడా ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ పిఏఎస్ చలపతిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటలు విందాం. ముందుగా అబ్బాయితో అమ్మాయి సినిమా నుంచి హరిచరణ్ చిన్మయ్ వీరిద్దరు కలిసి పాడిన పాటది. గీత రచన రెహమాన్, సంగీతం ఇళయరాజా.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

విన్న పాట నాన్నకు ప్రేమతో. ఈ సినిమా నుంచి పాట విన్నారు. ఈ పాట పాడినవారు సూరజ్ సంతోష్, చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. తర్వాత నీ జతగా నేనుండాలి ఈ సినిమా నుంచి ఫలక్ మచ్చల్, అభయ్ జోద్బుకార్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాం. చంద్రబోస్ గీత రచన, సంగీతం మిథున్.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: చివరిగా వినబోతున్న పాట ఓజీ సినిమా కోసం హర్ష అద్వితీయ పాడిన కలిసి పాడిన విశ్వగీత రచన, SS తమన్ సంగీతం.

0: ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 అవుతుంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran. Explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Master Super 750 in Shenzhen today. And now the news in detail. Prime Minister Narendra Modi has renewed his call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. In a video message, the Prime Minister asked Indians to shun leisure trips abroad, avoid getting married overseas, and refrain from buying gold unless necessary.
2: స్వదేశీ కా మంత్ర వోకల్ ఫర్ లోకల్. విదేశం కి యాత్రాయే అగర్ ఘుమ్నే ఫిర్నే జాతే హై తో నహీ కర్నా చాహియే. షాదీ బాహ్ విదేశం మే కర్తే హై నహీ కర్నా చాహియే. మేడ్ ఇన్ ఇండియా కే మంత్ర కో జీనా చాహియే. ఔర్ జరూరత్ నా హో తో సోనా భీ నహీ ఖరీదనా చాహియే. హమ్ జితనా జ్యాదా స్వదేశీ పర్ బల్ దేంగే, జితనా ఆత్మ నిర్భర్ పర్ బల్ దేంగే, ముజే పక్కా విశ్వాస్ హై జబ్ ఆజాదీ కే 100 సాల్ హోంగే హమ్ హమారీ యువా పీఢీ కో వికసిత్ భారత్ సుప్రత్ కరేంగే.
1: Mr. Modi congratulated the country on recording 7.8% economic growth and spoke of the need to promote self-reliance and give greater emphasis to Swadeshi products. The Prime Minister said India is progressing rapidly despite global uncertainty, wars, crises and disruptions to supply chains.
2: Deshvasiyon ko bahut bahut badhai. 7.8% growth. Desh khushiyon se bhar.

0: Thank you, Shagun. Prime Minister Narendra Modi asks SCO member nations to unite and fight against terror, shun double standards, resolve conflict via dialogue, respect sovereignty, leads the Asian age. All systems are go, stormproof economy, August queues lead to growth, headlines the Economic Times, adding several macro indicators bring further economic cheer, GST mop-up grows 15%, car sales zoom, and other signals stay green on resilient strength. In a historic milestone for the Indian Air Force, Air Vice Marshal Shakti Sharma has become the first woman officer, non-medical, in the country's armed forces to attain the rank of Air Vice Marshal or equivalent, informs the Pioneer. And finally, scientists from the Zoological Survey of India in collaboration with ICAR Centre Marine Fisheries Research Institute and international experts have discovered a new species of deep sea skate in the Arabian Sea off India's southwestern coast, informs the Pioneer. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2,000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran, explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు.
3: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఏజీసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ది అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట చిన్న, సూక్ష్మ, మధ్యతరా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తిని చాటేలా, స్ఫూర్తిదాయకంగా సాగాయి. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు, శ్రీ అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కంటే గొప్పగా ఈ ఏడాది పండుగను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, అభ్యాసన ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా అభ్యాస మెలకువలు నేర్పాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె రామకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నూట 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ముఖాన్ మొటిమల
5: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు విందాం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ, సమర్పణ శ్రీమతి జి నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఇప్పుడు మీకోసం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ. ఒక సినిమాకి ప్రాణం కథ అయితే, ఆ కథకి ప్రాణం పోసి బీజియంతో మంచి మంచి పాటలతో దానికి సొగసులు అద్దేవారు సంగీత దర్శకులు. ఈరోజు మనం మన కార్యక్రమంలో ఒక సంగీత దర్శకుని గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగు సినీ సంగీతాన్ని తన నాటు దెబ్బతో, ఘాటు జానపదంతో ఊపేస్తున్న మాస్ మెలోడీ సంచలనం. బయ్యారం మట్టి నుంచి ఎగసిన అక్షర తూట, ఎటువంటి గాడ్ ఫాదర్లు లేకపోయినా కేవలం గుండె నిండా ఉన్న సంగీతాన్నే ఆయుధంగా చేసుకుని పరిశ్రమ వైపు

ఎట్టి చేత్తో అడుగులు వేసిన స్వయం కృషి శిఖరం. ఒకవైపు థియేటర్ల స్పీకర్లు బద్దలయ్యే మాస్ బీటుతో కుర్రకారును ఊపేస్తూ, మరోవైపు గుండె లోతులను తాకే కంటిపాప కన్నీటి భావోద్వేగాలతో కోట్లాది మందిని మైమర్పించే స్వర మాత్రికుడు ఆయన. పల్లెటూరి జానపదాన్ని గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్లిన రా అండ్ వింటేజ్ లెజెండ్, మాస్ మెలోడీ బ్రాండ్ అంబాసిడర్ ఆయనండి. తెలుగు చిత్రసీమలో తన స్వర దెబ్బతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న రఫ్ అండ్ టఫ్ మ్యూజిక్ మాన్స్టర్ ఆయన. ఏమిటి శ్రోతలు, ఆ సంగీత దర్శకుడు ఎవరా అని మెదడుకు పదును పెడుతున్నారు కదూ. ముందుగా ఆయన స్వరపరిచిన ఈ పాట వినేద్దాం. పాట అయిన తర్వాత ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పాట మీకోసం.

పాట విన్నారుగా శ్రోతలు. ఆ సంచలన సంగీత దర్శకుడు ఎవరో గుర్తుపట్టేశారా? చాలా మంది గుర్తుపట్టి ఉంటారని అనుకుంటాను. ఆయన ఎవరో కాదు, భీమ్స్. ఈరోజు మన కార్యక్రమంలో సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియో గారి గురించి తెలుసుకుంటూ ఆయన స్వరపరిచిన మరికొన్ని సంగీత గీతాలను వినబోతున్నాం. భీమ్స్ 1989 మే 25 తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా భయ్యారంలో ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో జన్మించారు. భీమ్స్ పూర్వీకులది రాజస్థాన్ అయినప్పటికీ ఆయన కుటుంబం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా భయ్యారంలో స్థిరపడింది.

ఆయన చిన్నతనం అంతా కూడా ప్రకృతి, ఊరి పండుగలు, జానపద వాతావరణంలోనే గడిచింది. భీమ్స్ తండ్రిగారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సాహిత్యం, తత్వశాస్త్రం, గ్లోబల్ చరిత్రపై తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండేవారు. గ్రీక్ మహానటుడు, తత్వవేత్త సిసిరో, అలాగే ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో పేర్లను కలిపి ఆయన తండ్రి సిసిరోలియో అనే పేరును భీమ్స్ పేరు వెనుక ఉంచి భీమ్స్ సిసిరోలియోగా నామకరణం చేశారు. లోతైన ఆలోచనలు, జ్ఞానం ఉన్న వ్యక్తుల పేర్లు తన కొడుకుకి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఈ పేరు పెట్టారు. ఇంట్లో తండ్రికి ఉన్న పుస్తకాల సేకరణే భీమ్స్కు తొలిబడి అయింది. చిన్నతనంలోనే కవితలు, జానపద గేయాలు, సాహిత్యం చదవడం ఆయన ప్రధాన హాబీగా మారింది. పాటలు రాయడం, ఊర్లో జరిగే జాతరలు, గ్రామదేవతల ఉత్సవాలు, జానపద కళారూపాలను చూస్తూ పెరగడం వల్ల చిన్న వయసులోనే స్వయంగా పాటలు, వచనాలు రాయడం ఆయనకు అలవాటైపోయింది. పాఠశాల స్థాయిలోనే నాటకాలు వేయడం, వక్తృత్వ పోటీలు, కవితలు రాయడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చదువు కంటే కూడా సాహిత్యం, జానపద గేయాలపైనే ఆయన శ్రద్ధ ఎక్కువగా పెట్టేవారు. ఇంట్లో తండ్రి సేకరించిన అనేక పుస్తకాలను చిన్న వయసులోనే చదివేశారండి. దీనివల్ల ఆయనకు భాషపై పట్టు సాధించడమే కాకుండా సొంతంగా పాటలు రాసే సామర్థ్యం కూడా పెరిగింది. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

భీమ్స్ ఎక్కడా కూడా సంగీతంలో శాస్త్రీయ శిక్షణ తీసుకోలేదు. ఆయన గురువు సమాజం, ఇంకా జానపద కళారూపాలే. చిన్నతనంలో పాటలు పాడే అలవాటున్న ఆయన ఒక ప్రైవేట్ టీవీలో వచ్చే ఒక పాటల కార్యక్రమంలో పాల్గొని పాడారు. ఆ కార్యక్రమంలో వచ్చిన గుర్తింపు, ప్రశంసలే ఆయనకు సినిమాలోకి వెళ్లాలి అనే బలమైన కోరికను కలిగించాయి. చదువు పూర్తయిన వెంటనే కేవలం పాటపై ఉన్న పిచ్చి ప్రేమతో చేతిలో తగినంత డబ్బులు లేకపోయినా 2002 సంవత్సరంలో హైదరాబాద్ చేరుకున్నారు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన సమయంలో సరైన ఆదాయం లేక తీవ్ర నిరాశ్రయతను ఎదుర్కొన్నారు. రోజువారీ తిండి కోసం, రూమ్ అద్దెల కోసం స్నేహితులపై ఆధారపడవలసి వచ్చింది. దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి అలాగే ఎన్ శంకర్ వీరి ప్రోత్సాహంతో 2003 సంవత్సరంలో ఆయుధం సినిమాలో ఓయిరాజు ఈ పాట రాసే అవకాశం వచ్చింది. ఆ పాట రాత్రికి రాత్రే పెను సంచలనం సృష్టించినా తరువాత అవకాశాలు రావడానికి ఏళ్లు పట్టిందండి. తనకు సరైన గాడ్ఫాదర్లు లేకపోవడంతో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకోవడానికి 9 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. దాదాపు 9 సంవత్సరాల పాటు తిండి తిప్పలు లేకుండా రూమ్ల వెంట తిరుగుతూ అనేక మంది పెద్ద సినిమాలకు గోస్ట్ రైటర్గా పనిచేశారు. 2012లో నువ్వా నేనా సినిమాతో అధికారికంగా సంగీత దర్శకుడిగా మారి కెవ్వు కేక ఇంకా బెంగాల్ టైగర్ ఇలాంటి సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చినా 2022 సంవత్సరంలో వచ్చిన ధమాకా సినిమాకి అందించిన సంగీతం యువతను ఉర్రూతలూగించడంతో పాటు ఆ సినిమాలోని దండకడియాల్ అనే ఇంకా జింతా పాటలు యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి భీమ్స్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

భీమ్స్ కేవలం సన్నివేశాలు చూసి ట్యూన్స్ ఇవ్వరండి. కథలోని ప్రతి పాత్ర నేపథ్యాన్ని, సన్నివేశాన్ని, వెనుక ఉన్నటువంటి భావోద్వేగాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే స్వరాలు సమకూరుస్తారు. డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడే మైండ్లో ట్యూన్స్ కంపోజ్ చేసుకుని అక్కడికక్కడే హార్మోనియంపై స్వరాలు వినిపించడం ఆయన ప్రత్యేకత. జానపద యాసను, ముఖ్యంగా తెలంగాణ పల్లె పదాలను ఆధునిక ధోరణికి తగినట్లుగా రాయడంలో ఆయన సిద్ధహస్తుడు. దండకడియాల్, ఊరు పల్లెటూరు ఈ పాటల్లోని పదాలు పల్లె మూలల నుంచి వచ్చినవే. జానపదంతో పాటు కమర్షియల్ సినిమాలకు కావలసిన ఖ్యాచి పదాలను కూడా అలవోకగా రాస్తూ ఉంటారు. ఎంత పెద్ద రికార్డింగ్ స్టూడియో అయినా కంపోజింగ్ సమయంలో తన చుట్టూ నేచురల్ వాతావరణం, గ్రామీణ స్పర్శ ఉండేలా చూసుకుంటారు. ఆయన తండ్రికి ఉన్న పుస్తకాల ప్రేమే తనలోని రచయితను నిరంతరం సజీవంగా ఉంచుతుందని, ప్రతి పాట రాసే ముందు తండ్రి ఆలోచనలనే గుర్తు చేసుకుంటానని చెబుతూ ఉంటారు. ఆయన పాటలు కంపోజ్ చేయడమే కాకుండా తన గొంతులోని నేటివిటీ సద్వినియోగం చేసుకుంటూ గాయకుడిగా కూడా పనిచేసి మెప్పించారు. సాధారణంగా పెద్ద సినిమాలకు లండన్ లేదా చెన్నైకి చెందినటువంటి ఆర్కెస్ట్రాలను వాడుతూ ఉంటారు. కానీ భీమ్స్ తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల నుంచి జానపద కళాకారులను, ఒగ్గు కళాకారులను హైదరాబాద్కు పిలిపించి వారి చేత రికార్డింగ్స్ చేయిస్తారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందామా?

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎంతటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయన తన గ్రామీణ మూలాలను, పల్లెటూరి మనుషులను ఎప్పుడూ మర్చిపోలేదండి. ఇప్పటికీ ఖాళీ దొరికితే తన సొంత ఊరు బయ్యారం వెళ్తూ ఉంటారు. పల్లెల్లో ఉండే ప్రతిభావంతులైనటువంటి జానపద గాయకులను, స్థానిక కళాకారులను వెలికితీసి తన సినిమాల్లో పాయింట్ బై పాయింట్ అవకాశాలు ఇవ్వడం ఆయనకు అలవాటు. ఆయన పెరిగిన ప్రాంతంలో కవులు, గాయకులు రాసిన విప్లవ గేయాలు, జానపద పాటలు నిత్యం వినిపించేవి. ఆ వాతావరణమే ఆయన రక్తంలో సంగీతాన్ని, సాహిత్యాన్ని నర నరాన జీర్ణించుకునేలా చేసింది. అందుకే తన సినిమాలలో కనీసం ఒక పాటైనా పాడుతాడు. స్వయంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడంతో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే యంగ్ లిరిసిస్టులు, సింగర్లకు ఆయన స్టూడియో తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా సింథటిక్ సౌండ్స్ కంటే మనిషి గొంతులో ఉండే సహజమైన భావోద్వేగానికి భీమ్స్ ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. అవకాశాలు లేక రూమ్ల వెంట తిరిగిన రోజుల్లో కూడా ఎప్పుడూ సంగీతాన్ని వదల్లేదండి. మన ప్రతిభపై మనకు నమ్మకం ఉంటే కాలమే మనకు సరైన వేదికనిస్తుంది అని చెప్పే భీమ్స్ ప్రయాణం ఎంతో మంది వర్ధమాన కళాకారులకు, సంగీత ప్రేమికులకు గొప్ప స్ఫూర్తిదాయకం. ఈ వారం ఈ పాటతో ఇక్కడ ఆపి తిరిగి వచ్చే వారం మరో సెలబ్రిటీతో మిమ్మల్ని కలిసేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవు. మరి బా.

0: ఇంతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. ఈరోజు కార్యక్రమానికి చాలా మంది మరి వాట్సాప్ చేశారు. అందులో పాత కొత్త పాటల కలయికతో ఉంది ఈరోజు వాట్సాప్. మరి ముందుగా మనకు గుడ్ మార్నింగ్ అంటూ మనకు వాట్సాప్ మొదలుపెట్టేసి కడప వైఎస్ఆర్ కడప జిల్లా కడప నుంచి మనకు పంపారు కేశవరావు గారు. వీరు పెళ్లి సినిమా నుంచి జాబిలమ్మ అనే పాట తప్పకుండా మా కోసం వినిపించండి, మా కుటుంబ సభ్యులు మా ఫ్రెండ్స్ అందరి కోసం ఈ పాట కావాలి అంటూ మనకు మెసేజ్ చేశారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: వాట్సాప్ చిత్రమంజరికి మరొక శ్రోత మెసేజ్ పంపారు. వీరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి. నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరంతా కోరుతున్నారు రాఖీ సినిమా నుంచి. ఒకే శ్రోతలు మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మరొక శ్రోత దడ్డాలవారిపల్లి, రంపిచెర్ల దడ్డాలవారిపల్లి నుంచి గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి వీరు కోరుతున్నారు. వీరు మనకు మెసేజ్ పంపించారండి. లక్ష్మీ నివాసం సినిమా నుంచి ధనమేర అన్నింటికి మూలం అన్న పాట మాకోసం ప్రసారం చేయగలరు అంటూ మనకు మెసేజ్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట మీకోసం, మీ ఊర్లో అందరి కోసం, ఇంకా మన శ్రోతలందరి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత మనం వినబోతున్నాం గోదావరి సినిమా నుంచి. మీరు మెసేజ్ టైప్ చేయడం సరిగా చేయట్లేదండి. మరి కనబడలేదా అంటూ, పాట కనబడలేదా అంటూ మరి టైప్ చేశారు. ఏం పాట ఏంటో అర్థం కావట్లేదు. ఎనీహౌ, గోదావరి సినిమా నుంచి పాట కావాలి అంటూ పాకాల మండలం పుట్లబయలు మరి పక్కన 10 అని పెట్టారు. మరి పుట్లబయలు నుంచి జయరామ్ గారు మెసేజ్ చేశారు, వారి కోసం గోదావరి సినిమా నుంచి ఈ పాట వింటున్నాం. విందాం, మరి వింటూ ఉండండి. మీ అభిమానోత్సవాల ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు. వీరెవరు అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి రమేష్ బాబు. వీరు మనకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాకు తెల్లా పెళ్ళమా సినిమా నుంచి తెలుగు జాతి మనది అనే పాట తప్పకుండా ప్రసారం చేయండి అంటూ మనకు మెసేజ్ చేశారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలు మీరు కూడా వాట్సాప్ చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. వాట్సాప్ పంపండి, మెసేజ్ పంపండి. మా నెంబర్ 2248772426 ఈ నెంబర్కి మీరు పంపాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత శ్రోత. సెప్టెంబర్ 1వ తారీఖున మా పెళ్లిరోజు, మా 31 సంవత్సరాలు అయింది. కాబట్టి మా కోసం ఒక పాట వేయండి అంటూ మనకు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం ఇల్లగోనూరు గ్రామం, అది ఇలగోనూరు గ్రామం నుంచి మనకు మెసేజ్ చేశారు వీరు. శ్రీరస్తు శుభమస్తు సినిమా నుంచి టైటిల్ సాంగ్ మాకు కావాలి అంటూ మరి షకీరా మస్తాన్ వీరు కోరుతున్నారు. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా.ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: తర్వాత గోపి గోపిక గోదావరి సినిమా నుంచి పాట కావాలి అంటూ, ఈ పాట నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటా అనే పాట మా అందరి కోసం వినిపించగలరు అంటూ, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి బంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, ఇంకా మా కుటుంబ సభ్యులు అందరి కోసం పాట కావాలంటున్నారు. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

ఓకే, వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు. తర్వాత శ్రోత మనకు ఎక్కడి నుంచి అంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి. వీరు లంకేశ్వరుడు సినిమా నుంచి పాట కావాలంటున్నారు. వీరెవరు అంటే దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు రవి, నవీన, రాధిక, త్రికో శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, మరి వర్ష మరి సాయి రిక్విత్, సాయి వర్షిత్, వీరంతా కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: తర్వాత వాట్సాప్ చిత్రమంజరిలో శ్రోతలు కోరుతున్నారు. సీతారామరాజు సినిమా నుంచి శ్రీవారు దొరగారు అనే పాట కావాలి అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి తడక ఆంజనేయులు కోరుతున్నారు. అలాగే ఇదే పాట కోసం పెద్దాపురం నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, వాళ్ల కుటుంబ సభ్యులు, వాళ్ల బంధువులు అందరి కోసం మరి పాట కావాలన్నారు. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో చివరిగా మనం వినబోతున్నాం వంశోద్ధారకుడు సినిమా నుంచి మాకు పాట కావాలి అంటూ వాట్సాప్ చేస్తున్నాం, మాకు తప్పకుండా ప్రసారం చేయండి అంటూ మనకు వాట్సాప్ చేసిన శ్రోత ఎవరంటే శ్రీకాకుళం జిల్లా పెద్దాసన విలేజ్ నుంచి నవీన్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కోరారు ఈ పాటని. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట, అలాగే ఇదే పాట కోసం మరొక శ్రోత కూడా మనకు పంపారు. చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ ఈ పాటను కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట విందాం ఇప్పుడు. అలాగే మరొక శ్రోత కూడా ఉన్నారు, వీరు నల్గొండ నుంచి కృపాచారి అనిత, వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వారి కోసం ఈ పాట విందాం.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన

0: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 MHz పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటలు విన్నారు. సమయం 10 గంటలు. ఇక ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
3: ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. క్రీడలు కేవలం పతకాలు సాధించేందుకు మాత్రమే కాదు, యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనం. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి అత్యాధునిక శిక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తూ క్రీడలను ఒక ఆచరణీయమైన కెరీర్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ సంకల్పానికి మరింత ఊతమిచ్చేలా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి మోదీ కే సాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా యువతలో క్రీడాస్ఫూర్తిని నింపింది. దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైన ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రపంచస్థాయి క్రీడా ప్రతిభ దాగి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించే భారీ ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఏ క్రీడపై ఆసక్తి ఉందన్నదే కాకుండా వారికి సహజంగా ఏ క్రీడ అనుకూలంగా ఉంటుందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు కేవలం విజేతలను తయారు చేయవని, జీవితంలో ఎదురయ్యే పోటీలను ధైర్యంగా ఎదుర్కొనే మెరుగైన పోటీదారులుగా కూడా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కేవలం క్రీడలపై చర్చించే వేదిక కాదని, దేశ క్రీడారంగానికి కొత్త దశను చూపించే ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
4: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడనే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై. ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా.
3: ఈ కార్యక్రమంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకే పరిమితం కాదని, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ దైనందిన జీవితంలో శారీరక దృఢత్వాన్ని భాగంగా చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యలు చేపడుతున్నామని, ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
5: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है। फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है। प्रधानमंत्री जी, सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर

0: अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले.
1: ప్రధానమంత్రి సందేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగా వీక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, క్రీడాకారులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఖేలో సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్ను తొలి 5 దేశాల్లో నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నామని చెప్పారు. మహిళా క్రీడాకారులను అన్ని స్థాయిల్లో ప్రోత్సహిస్తున్నామని, క్రీడల అభివృద్దికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి మెమోరియల్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్, ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను, పట్టుదలను పెంపొందిస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అధ్యాపకులు తెలిపారు.
2: Myself, Dr. S. Rajni, NSS Unit 1 Program Officer, MAM College of Pharmacy. Why we gathered here means on the occasion of National Sports Day, Khelo India. That is a program launched by the Pradhani Dr. Modi, sir. On this occasion, that is a Modi sir told some points that is a related to sports, not only win the medals, but also develop the confidence. That is a mental health, stability and overall health, and that is a mental peace. Actually, that is NSS motto is not me, but you. NSS is for the service to the nation, that is a service to the public. 2036, from next 10 years, there is a complete development of sports in all sports activities. Sir told, okay, we develop India like that, like US, UK. Actually, there is a Vikasit Bharat 2047.
1: చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, ప్రోత్సాహం అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేలో ఇండియా ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి వివరించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచే ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రపంచస్థాయి పోటీలకు సిద్దం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వ్యక్తిగత వికాసాన్ని సాధించేందుకు దోహదం చేస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
3: నా పేరు డి శిరీష. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుప్పంలో బీఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకంగా వాలీబాల్ అంటే ఇష్టం. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వాలీబాల్ డిస్టిక్ట్ లెవెల్లో ఆడాను. నేను జాతీయ స్థాయిలో మరియు యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ ఆడాను. నేను స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడమే నా లక్ష్యం. అలాగే మరెన్నో క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లాలని మా కళాశాల ప్రిన్సిపల్ గారిని మరియు మా పీడీ గారిని మరింత ప్రోత్సాహం అందిస్తారని.
4: నా పేరు సుష్మిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ స్థాయి నుంచి స్పోర్ట్స్ ఆడుతున్నాను. నేను మా స్కూల్లో ఆడుతున్నప్పుడు జిల్లా స్థాయిలో ఖోఖో పోటీల్లో నా ప్రతిభను ప్రదర్శించాను. నేను రాష్ట్ర స్థాయిలో అండ్ సౌత్ జోన్ లో ఆడాను. మాలో ఈ స్కిల్ ని గుర్తించి మమ్మల్ని ఖోఖో పోటీల్లోకి సౌత్ జోన్ కి ఆడడానికి సహకరించినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే మా పీడీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను నేషనల్ స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాళహస్తిలోని బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా వీక్షించారు. దేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించడాన్ని విద్యార్థులు శ్రద్దగా ఆలకించారు. ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడలపైన ప్రత్యేక శ్రద్ధ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లాకి చెందిన విద్యార్థిని హరిత తెలిపారు.
5: ఎన్ఎస్ఎస్ తరపున మేము ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాము. ఇందులో మేము ప్రధానమంత్రితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాము. సార్ చాలా బాగా

0: ఇంటరాక్ట్ అయ్యారు, మేము కూడా బాగా మాట్లాడాము. ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సూచనలు సలహాలు ఇచ్చారు. సార్ ఇలా మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
1: ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగిందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తిరుపతి జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు.
2: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియాలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులతో డైరెక్ట్ గా వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా తరపు నుంచి మన కళాశాల విద్యార్థినులు ముగ్గురు పాల్గొనడము చాలా సంతోషదాయకము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, భవితరాలకు వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలని చెప్పేసి వివిధ అంశాల గురించి ప్రస్తావించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం మోదీ కే సాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు, జిల్లా క్రీడాకారులు ఆసక్తిగా వీక్షించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని యువత పేర్కొన్నారు. మరోవైపు దేశ క్రీడారంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 29న ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. క్రీడలు, యోగా, నడక, పరుగు, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలను ప్రజల జీవన శైలిలో భాగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫిట్ ఇండియా ఫ్లాగింగ్ రన్, సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరిని శారీరక శ్రమ వైపు ప్రోత్సహిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలనే సందేశంతో ఫిట్నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఆటలు, యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో కబడ్డీ, ఖోఖో వంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మన దేశ క్రీడా సంస్కృతిని కూడా పరిరక్షిస్తున్నారు. నడక, పరుగు, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతున్నాయి. అందుకే ఖేలో ఇండియా యువతలో క్రీడా ప్రతిభను వెలికితీస్తే ఫిట్ ఇండియా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతమైన జీవన శైలి వైపు నడిపిస్తోంది. ఈ రెండు అంశాలు కలిసి ఆరోగ్యకరమైన, చురుకైన, క్రమశిక్షణ కలిగిన యువ భారతాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో క్రీడారంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతుంది. గ్రామాల్లోని మైదానాల నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు ప్రతిభకు అవకాశాలు కల్పించాలన్న సంకల్పం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం వరకు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమానికి లభించిన స్పందన యువతలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఆరోగ్యకరమైన యువత, క్రమశిక్షణ కలిగిన యువత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే యువత, దేశ నిర్మాణంలో భాగస్వామ్యులయ్యే యువత ఖేలో ఇండియా లక్ష్యం. క్రీడలను జీవితంలో ఒక భాగంగా మార్చి ప్రతి గ్రామంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆ ప్రతిభకు సరైన శిక్షణ, అవకాశాలు అందిస్తే ప్రపంచ క్రీడాపటంలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమే. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి కీలకం. ఆ యువశక్తికి క్రీడాస్ఫూర్తి తోడైతే భారత్ భవిష్యత్తు మరింత బలంగా, మరింత ఆరోగ్యంగా, మరింత విజయవంతంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్ఎల్ఐకే మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు మనము నామ్ హర్ విలులో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొకోస్ న్యూసిఫెరా అనేది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారు. విజయవాడ నుంచి నమ్ము గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ అలాగే బాగున్నారా అంటూ నరేష్ గారు మరి శివజు గారు అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి హాయ్ అంటున్నారు, హాయ్. అలాగే విజయ పరమేష్ గారు పంపించారు, ఏం పంపిలా ఆన్సర్ అయితే. ఓకే నెక్స్ట్ ఇంకా హాయ్ చంద్ర.

అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. అండ్ కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ ని మెసేజ్ చేశారు. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అనమాట. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే గోనుగండ నుంచి లక్ష్మీ

నీరు చెట్టు, నీరు కట్టు రామకృష్ణ గారా, సారీ మీ పేరు ఎన్న ఎన్ రామకృష్ణ. అండ్ స్వర్ణ గారు కూడా పంపించారు. కారం చేయుడు నుంచి పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనాజీ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అలాగే అంబికా గారు పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఈరోజు చెట్ల గురించి టాపిక్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ, నేనైతే బాగున్నానండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా అనురాధ గారు పంపించారు అనంతపూర్ నుంచి, కావాలని పంపించారా లేకపోతే బై మిస్టేక్ అంటే చిన్నపిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్ లాగా భలే పంపించారు, బట్ ఇట్స్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జోరు హుషారు గారు చెట్ల విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు, ఈనాటి యువతరం తెలుసుకోవాలి అంటున్నారు. నిజం అంటే తెలుసుకోవాలి అంటే పెద్దవాళ్ళందరూ సజెస్ట్ చేస్తూ ఉండాలి పెంచమని, అండ్ ఒక హాబీగా మార్చుకోవాలి ముందు వాళ్ళందరూ. సో అప్పుడే మన అందరికీ నేచర్ వల్ల ఉన్న యూజెస్, నేచర్ మనం ఎలా ప్రేమించాలి, నేచర్ మనల్ని ఎలా ప్రేమిస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎటపాల నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేదో కాదండి, మన జోరుగా హుషారుగాలో మీరు చెప్పిన కల్పవృక్షమైన అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయలక్ష్మి గారు పదకొండు నుంచి. నేను ఫ్లోలో ఆన్సర్ చెప్పేదాన్ని కానీ చెప్పలా. సో ఎవరు నెక్స్ట్? రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు శుభోదయం అంటూ, బోళ్ళని చెట్లను కూడా పంపించారు నా కోసం. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన, చెట్ల గురించి మంచి విషయాలు తెలిపారు, పవన్ కళ్యాణ్ గారి విషెస్ కూడా చెప్పారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా గారు బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ. అండ్ మీ బెంగళూరులో బాగా కనబడుతుంటాయి అనుకుంటే చెట్లయితే. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమ గారు, సుధాకర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి పంపించారు. సో సాంగ్ రిక్వెస్టా? కాదండి, ఏదైతే కాదు ఇప్పుడైతే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మపురం నుంచి మెసేజ్ చేశారు జగన్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఇలా పంపించారైనా నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేసేస్తా, ఎందుకంటే అది దాని పేరు కాబట్టి. నెక్స్ట్ రమాసుందరి గారు పంపించారు, కాదు రామసుందరి గారు పంపించారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. మీ పేరు అదేనా, నేను ఫస్ట్ చెప్పిందా, అది క్లారిటీ ఇచ్చేయండి నాకు. అండ్ ఈరోజు మన వర్ధంతి కూడా చందన అంటున్నారు, ఓకే ఓకే ఫైన్ అండి, బట్ ఇట్స్ ఓకే, మనం అయితే గుర్తు చేసుకుందాం ఆయన్ని. నరేష్ గారు, మరిసి విజయ్ గారు మెసేజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా చందన బంగారు తల్లి, మీకు మీ తోబుట్టులందరికీ బిలేటెడ్ రాఖీ పౌర్ణిమ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సోదరుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గుప్తా గారట, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా విషెస్, అండ్ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ రాఖీ. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక మంచి పాట కూడా వినేద్దాం గ్యాప్ దొరికితే ఈ లోప. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, తాటి చెట్ట అని అడుగుతున్నారు ఎవరు, దేవసేన గారు తిరుపతి నుంచి. చూడడానికి అలాగే అనిపిస్తుంది కానీ ఆ చెట్టు అయితే కాదు, అది విషయం అండి. ఇప్పుడే ట్యూన్ చేసి ఆ ప్రశ్న వినలేదు అంటున్నారు, బట్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అండ్ తులసి చెట్టు అనుకుంటున్నారు, తులసి చాలా చిన్నగా ఎదుగుతుంది అండ్ చాలా రేర్ కేసెస్ లో అది కొంచెం పెద్దగా చెట్టులాగా అవుతుంది అనమాట, అది విషయం నరేష్ గారు అండ్ మెర్సీ విజయ గారు. సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఇవాళ మన వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా అడిగిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా అదే అనమాట. సో కోకోనట్ ట్రీ, కోకోస్ న్యూసివెరా అనేది మన కొబ్బరి చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్, మన భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు, అంటే రైలు నడిపే తొలి మహిళ ఎవరు, భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు, తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814 కి. మన భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. మరొక మంచి సాంగ్ మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు,

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్ అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్ 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: RBI అంటుంది.
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

FM 101.3.

ఎస్ మంచి సాంగ్ అయితే గంగతో రాంబాబు సినిమా నుంచి వినేశారు కదా. మనం హరివిల్లులో ఉన్నా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు అని చెప్పి అడిగేశాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. డీజే బీజే భారతి గారట కాదండి, నరేష్ గారు, మెర్సి విజయ్ గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే శివాజీనగర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇండియాస్ అండ్ ఏషియాస్ ఫస్ట్ ఫీమేల్ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రమా సుందరి గారు. రమా గారు, సుందరి గారా, నెల్లూరు నుంచి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పిన్నం కృష్ణమూర్తి గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ బాబు గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపురం మండలం నుంచి త్రిమూర్తులు గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ లేడీ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ రమా గారు కంకిపాడు నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు పంపించారు, ఈ రోజు ఆమె బర్త్డే కూడా అంటున్నారు. ఎస్ అది చెప్దామని నేను క్వశ్చన్ అడిగాను, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోజంపల్లి నుంచి పంపించారు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా రాఖీ శుభాకాంక్షలు సిస్టర్ అంటున్నారు.

0: ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆన్సర్ తులసి అయితే కాదు, అంటే ఆవిడ పేరు తులసి కాదు యాక్చువల్ గా నేను చెప్తాను. అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ పరమేష్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ మస్తానీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి రెడ్డన గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగాచార్యులు గారు పంపించారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అంబిక గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి గారు, చందనాజీ ఉదయం వందనాలో మంచి భక్తి గీతాలు కృష్ణుని గురించి వినిపించారు. అలాగే రాబోయే కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాటలు ఇంట్లో మా చేత కూడా పాడించేశారుగా మీరు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో. హాయ్ అందరికీ కూడా. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు తమిళనాడు నుంచి పంపించారా, మీ పేరేదండి ఇంతకీ? నిఖిల్ గారు అనుకుంటా మీ పేరైతే. ఓకే నిఖిల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పంపించారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అండి నరేష్ గారు, మెర్సీ విజయ గారు అండ్ మూసపేట నుంచి అయితే మెసేజ్ చేశారు. సో మరి ఇవి ఆన్సర్స్ అయితే. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, మన భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరనంటే సురేఖ యాదవ్ గారు అనమాట. సో ఆవిడ బర్త్డే ఈరోజు సెప్టెంబర్ 2, 1965 అది ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అయితే. సో అది ఈ రోజు అయితే ఆవిడ జన్మించారనమాట, అది సంగతి. సో మన ఇండియాలో ఒక అందమైన ప్రదేశం ఉంది, అంటే ఇది ఒక అందమైన రాష్ట్రం అనుకోండి, మరి ఆ రాష్ట్రాన్ని మనం ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇంతకీ అది ఏ రాష్ట్రం తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814 కి. మన ఇండియాలో ఏ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం, వింటూ స్టే ట్యూన్.
1: కంగ్రాచులేషన్స్ విక్కీ.
2: థ్యాంక్ యూ.
1: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

బైకర్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారో అని అడిగాను, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి చూద్దాం. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నెల్లూరు నుంచి పంపించారు ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే అప్పలరాజు గారు, దేవసేన గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే కరెక్ట్ గా అప్డేటెడ్ అయిన నేమ్తో పంపించారు. అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే మల్లికార్జునగర్ అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా కల్మందల్పాడు నుంచి కసీం గారు ముగ్గవల్లి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమ్మ సుందరి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ త్రిమూర్తులు గారు పెద్దపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ దుర్గారావు గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే డౌట్ఫుల్ గానా, సో అయినా కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే సీను గారు పంపించారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రాధాకృష్ణయ్య గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమా గారు సుధాకర్ గారు ఇద్దరు కూడా అక్కరపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అంటూ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే తర్లపాడు నుంచి ఎవరు హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చీమల్పాడు నుంచి జ్యోతుల రాజారావు గారు అండ్ పుణ్యవతి అట, సో ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ అండ్ నేతాజీ గారు మస్తాని గారు అండ్ ఫ్యామిలీ నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి, అలాగే భూదాన్ నుంచి కృష్ణప్రసాద్ గారు తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక అది ఊరు పేరు కాదా, ఓకే అదే ఆన్సర్ కాదా, ఓకే మీ ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ ఇంకా కేరళ అంటూ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అట, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ మురళి గారు మెసేజ్ చేశారు అండ్ అలాగే శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రజియా గారు కొల్లిపారు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రామకుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు ఫ్యామిలీ అసోం అంటున్నారు కాదండి అండ్ అలాగే ఒకరు నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ దేవి గారు ఫ్యామిలీ అందరికీ శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీకు కూడా అండ్ అలాగే హాయ్ విజయవాడ అంటూ పంపించారు ఆన్సర్ వినయ్ అంట, ఆన్సర్ అయితే కాదు, ఓకే వినయ్ గారు పంపించారు హాయ్ అండి మీకు అండ్ నెక్స్ట్ అదే అనమాట వచ్చిన మెసేజెస్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అనంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి కేరళం ని పిలుస్తారు, సో కేరళని రీసెంట్ గా కేరళంగా మార్చుకున్నారు కదా, సో ఆ రాష్ట్రం వాళ్ళు అయితే సో కేరళం ని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరి చెట్లకి నిలయం అన్నమాట, ఎన్ని రకాల కొబ్బరి చెట్లు మనకు కనబడుతూ ఉంటాయో, అందుకే చాలా చక్కగా ప్రకృతి నంత మనం

అక్కడ చూసి ఆనందించవచ్చు. సో అది విషయం. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, ఇది ఒక అందమైన జాతీయ పక్షి, ఈ పక్షిని చూడగానే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, జాతీయ పక్షి అది కూడా. మరి ఈ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ నేను మీకు చెప్తాను, అది ఏంటనేది, ఆ పక్షి పేరేంటో మీరు కనుక్కోవాలి. సో ఇంతకీ ఏంటంటే పావోస్ క్రిస్టటస్, పావో క్రిస్టటస్, సో పేరైతే అది. ఇది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్, పావో క్రిస్టటస్ అనేది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ హరిహర వీరమల్లు నుంచి వినేశారు రాహుల్ సిప్లిగంజ్ పాడగా. అండ్ మనం అయితే హరివిల్లులో ఉన్నాం కదా, మరి ఈ హరివిల్లులో ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరైతే పంపించారో చూసేద్దాం. క్వశ్చన్ ఇంతకీ ఏంటి అని అంటే, పావో క్రిస్టిటస్ అనేది ఏ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు. కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వాయిస్ ఈ స్వీట్ చందన పాడండి ఒక సాంగ్ అంటూ అడుగుతున్నారు మురళి గారు. తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వివిధ భారతి హాయ్ అంటూ రామసుందరి గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు పంపించారు పాకాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోలిపార్ నుంచి రజియా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు నుంచి కసీం గారు ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోచంపల్లి నుంచి పంపించారు కృష్ణ ప్రసాద్ గారు, తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మనకి పరిచయమే చెందు అంటూ పంపించారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కదా, అది విషయం. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే నిఖిల్ గారు గుడపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లాటిన్ భాష పదం ఇది అంటూ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, నెక్స్ట్ ఇంకా రంగచారులు గారు పంపించారు హిందూపూర్ నుంచి. నేను అడిగితే మళ్ళీ పంపించారు మీరు, మీరు అసలు పేరు పంపించాలి, నేను సైంటిఫిక్ నేమ్ చెప్పా కాబట్టి. అండ్ విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాయుడుపేట నుంచి మస్తాని గారు అండ్ గౌజ్ భాష అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవి గారు ఫ్యామిలీ కేరళం అంటున్నారు. ఓకే, ఇందాకడే దానికి. సో ఈ క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివాజీనగర్ నుంచి వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. నెక్స్ట్ ఇంకా పోర్చుగల్ అంటున్నారు. పోర్చుగల్ ఎస్బి మీరు ఇంతకీ ఇది ఆన్సర్గా పంపించారా? ఇదైతే ఆన్సర్ అవ్వదండి. రామకృష్ణ గారు అనంతపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందాకడ దానికి ఇది కేరళం యాక్చువల్లీ. అండ్ కరెక్ట్ ఆన్సర్ సీను గారు ఐరాల నుంచి. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకి ఆ అందమైన చక్కగా మనకి నాట్యం చేసే ఆ పక్షి ఏంటో తెలుసా? సో నెమలి. మరి నెమలి అనగానే రంగురంగుల ఫిదర్స్ అండ్ అలాగే చక్కని ఆకర్షణీయమైన అలా దాని నాట్యం కనబడుతూ ఉంటుంది కదా. మరి ఇది మన జాతీయ పక్షి కూడా. మరి దాని సైంటిఫిక్ నేమే పావో క్రిస్టటస్ అనమాట. సో అది సంగతి. మరి ఇది మన హార్విల్లు ప్రోగ్రామ్ అయితే. సో ఇలా మరి ప్రోగ్రామ్స్ అన్ని కూడా అయిపోయాయి కాబట్టి నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థలన్నింటినీ సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కే పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్టంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం

ఎస్, గుడ్ మార్నింగ్ మై డియర్ లిజనర్స్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు మామూలు బిట్ట అండి ఆ సాంగ్ బిట్. అది వినగానే అందరికి కూడా అలా గూస్ బంప్స్ వచ్చేసి ఉంటాయి కదా. అలాంటి బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మనం ఎంట్రీ ఇచ్చేసాం ఈనాటి సినిమా కబుర్లకి. మరి స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా. లేట్ 90s లో తెలుగు సినిమాల విషయానికి వస్తే యాక్షన్, డ్రామా, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ వరకు వచ్చేవి కదా. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ ఉండేవి. అలాంటి టైంలో సైలెంట్ గా ఓ లవ్ స్టోరీతో వచ్చి సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఒక హీరో. ఎవరా హీరో? అంత స్టార్ స్టేటస్ ఉన్నా కూడా ఆయన అభిమానులకి హీరోగా ఆయన ఎంత ఇష్టమో ఆయనకుండే హ్యుమానిటీ గాని, ఆనెస్టీ గాని, ఆయనకుండే మోరల్స్ అంటే ఇంకా ఇంకా ఇంకా చాలా ఇష్టం అన్నమాట. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్తో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో. ఈరోజు ఆ హీరో బర్త్డే. మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని సినిమా కబుర్లు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం కదమ సింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు ఎఫ్ఎం వివిధ భారతి 101.3.

0: 11:13:37 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు ఏ హీరో కూడా అంత తక్కువ పీరియడ్ లో అంత ఫాస్ట్ గా సక్సెస్ అయితే చూడలేదు. చేసింది తక్కువ మూవీస్ అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తన యునీక్నెస్, తన స్టైల్, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన్ని పవర్ స్టార్ గా నిలబెట్టాయి. ఆయన పేరు విన్నా, విజువల్ చూసినా బాడీలో పవర్ పాస్ అవ్వాల్సిందే. సో కళ్యాణ్ బాబు పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి సినిమా కబుర్లు అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈనాటి మన ప్రోగ్రామ్ లో బోల్డ్ అన్ని విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, బాబా సైగల్ నవీన్ మాధవ్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్న తర్వాత 11:20 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయన్నమాట. కెరీర్ బిగినింగ్ లో యూత్ కి కనెక్ట్ అయ్యేలా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ సాంగ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ అండ్ మోటివేషనల్ సాంగ్స్, అలాగే బద్రిలో ఐఎమ్ అన్ ఇండియన్, తెలుగు హిందీ ఇంగ్లీష్ కంబైన్డ్ లిరిక్స్ తో ది బెస్ట్ ఇచ్చారనమాట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మూవీ ఖుషీ. ఖుషీ సినిమాలో ఏ మేరా జహా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా పాటల్లో హిందీ లిరిక్స్ ఎంత అంటే ఇంత మీనింగ్ఫుల్ గా ఉంటాయా అనేది కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో పాటలో మ్యూజిక్ గానీ స్టెప్స్ గానీ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ సాంగ్ అయితే. అండ్ యూత్ ని ఇన్స్పైర్ చేస్తూ సోషల్ ఇష్యూస్ ని రేస్ చేస్తూ చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. అండ్ తర్వాత జానీ సినిమాలో నారాజు కాకర మా అన్నయ్య, ఈ పాటలో ఫోక్ స్టైల్ ఉంటుంది అండ్ రిలీజియస్ పొలిటికల్ మ్యాటర్స్ అడ్రస్ చేస్తుంది. అండ్ గుడుంబా శంకర్ లో లేలే సాంగ్ కంప్లీట్ మోటివేషనల్ సాంగ్ అనమాట. అండ్ కొమరం పులిలో మారాలంటే లోకం ది బెస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాలి. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రమణ గోగుల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది జానీ మూవీ నుంచి, మాస్టర్ జీ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి ఎల్లినట్టి మనిషి తలచకురా, ఏ చెట్టగతం, ఏ చెట్టగతం.
2: నారాజు గాకుర మా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి ఆయన సెలెక్ట్ చేసుకునే పాత్రల విషయానికి వస్తే సోషల్ గా ఉండే క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని అందరికీ బాగా దగ్గరయ్యారు. కంప్లీట్లీ గ్రౌండెడ్ క్యారెక్టర్స్ అనమాట. తొలి ప్రేమ సినిమాలో బాలు మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే కుర్రాడు, మన ఇంట్లో క్యారెక్టర్లా అనిపిస్తుంది కదా. ఎప్పుడు తిట్టే నాన్న, సపోర్ట్ చేసే అమ్మ, అల్లరి చేస్తూ ఆట పట్టించే చెల్లి, సరదాగా ఉండే పెదనాన్న, అల్లరి చేసే ఫ్రెండ్స్, ఇష్టమైన అమ్మాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి. అండ్ తమ్ముడు ఈ మూవీకి వస్తే సుభాష్, సుబ్రహ్మణ్యం ని సుభాష్ అంటారు, సుబ్బు. ఈ క్యారెక్టర్ లో అసలు ఒక రకంగా జీవించేశారనమాట. కాలేజ్ లో ఫ్రెండ్స్, గొడవలు, చదువు అంటే నచ్చదు. అండ్ ఖుషీలో సిధు, సిద్ధార్థ రాయ్, అప్డేటెడ్ వర్జన్ అనమాట. అండ్ జల్సాలో ఇద్దరు పవన్ కళ్యాణ్ చూస్తాం మనం. అడవిలో మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే కష్టాలు, ఆ కష్టాలని తను ఇంటర్వల్లో అడ్రస్ చేసే విధానం అలా గుర్తుండిపోతుంది. అండ్ పంజాబ్ మూవీకి వస్తే జయ్ పాత్ర మై ఫేవరెట్ క్యారెక్టర్, అసలు చాలా చాలా చాలా కూల్ గా కామ్ గా ఉంటుంది. అండ్ హెల్ప్ గురించి అంటే సాయం గురించి తను చెప్పే డైలాగ్ ఉంటుందన్నమాట, అది డిఫైన్స్ హిస్ క్యారెక్టర్. అసలు కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా, ఫిదా అవ్వని వాళ్ళు లేరనమాట. ఆ స్టైల్ చాలా మంది ట్రై చేశారు కానీ ఆయనకి సెట్ అయినట్టు ఇంకెవరికి నా అవ్వలేదు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ తొలి ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం విందామా.

సుబై సాంగ్ విన్న తర్వాత 11:37 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నా యాటిట్యూడ్ అండ్ మేనరిజమ్స్. నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్. ఖుషీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, నేను నీతో ఫైట్ చెయ్యా అన్నారు. అండ్ రోడ్ మీద హీరోయిన్ ని టీస్ చేసినప్పుడు ఇంకొక ఫైట్. ఫ్యాన్స్ పల్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావలసింది ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాల్లో కూడా ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ కంట్రీ అండ్ పీపుల్, సోషల్ పొలిటికల్ రిలీజియస్ ఇష్యూస్, అలాగే చైల్డ్ లేబర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా తన మూవీస్ లో ఎక్కడో ఒక చోట మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. కనీసం సాంగ్స్ లో అయినా సరే కనిపిస్తాయి అనమాట. ఆయన ఫైట్స్ లో ఈజ్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, కొట్టడంలో కూడా క్రియేటివిటీ ఉంటుందన్నమాట. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన ఫైట్స్. బద్రిలో రెస్టారెంట్ ఫైట్ కానీ, ఖుషీలో రోడ్ మీద ఫైట్ కానీ, జానీలో స్టిక్ ఫైట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనమాట. సాంగ్ కొరియోగ్రాఫర్, సింగర్, స్టంట్ కోఆర్డినేటర్, స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. జానీ, ఖుషీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, ఇంకా చాలా మూవీస్ లో అజ్ఞాతవాసి ఇలాంటి సినిమాల్లో పాటలు కూడా పాడారనమాట. అండ్ నేటి యూత్ కి ఐకాన్ గా నిలుస్తూ వాళ్ల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన

సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్నారు కళ్యాణ్. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్, తీన్ మార్ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది రెహమాన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, 11 hours 41 minutes 9 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సుస్వాగతంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తొలి ప్రేమ సూపర్ హిట్. ఆయన సినిమాల్లో బద్రి, ఖుషి ప్రత్యేకంగా నిలుస్తాయి. ఖుషిలో ఆయన స్మైల్ కి ప్రతి ఒక్కరూ ఫిదా. 10 ఏళ్లపాటు సరైన హిట్ లేకపోయినా ఆయన ఫ్యాన్స్ కి ఏమాత్రం దూరం అవ్వలేదు. గుండెల్లో పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన స్టార్డమ్ కి ఎలాంటి మైనస్ లేదు. గబ్బర్ సింగ్ మూవీ విషయానికి వస్తే అటు క్లాస్ ఇటు మాస్ ని ఊపేసింది. మెగాస్టార్ తమ్ముడిగా వచ్చిన సొంత కష్టం మీద ఆయన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయనకి ఉండే యునీక్ ఫీచర్ సంథింగ్ స్పెషల్. ఆయన నేచురల్ యాటిట్యూడ్ కి ప్రతి ఒక్కరూ సరెండర్ అయిపోవాల్సిందే, అయిపోయారంతే. సో 90s కిడ్స్ కి తెలుసు ఆయన ట్రెండ్ సెట్ చేస్తారని. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకుండే ఎనర్జీ లెవెల్స్, దేవుడు ఆయనకిచ్చిన వరం. సెలబ్రిటీస్ కూడా ఆయన ఫ్యాన్స్ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లో. బిఫోర్ దట్ సుస్వాగతం చిత్రానికి మాను జయచంద్రన్, మణికిరణ్ పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ మ్యూజ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సుస్వాగతం నుంచి ఈ పాట మీకోసం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.

తమ్ముడు ఈ మూవీ నుంచి రమణ గోగుల పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ తో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ కళ్యాణ్ గారు. ఒక యాక్టర్ గా కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆయన సూపర్ స్టార్ గానే ఉంటారు. పర్సనల్ లైఫ్ మీద ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చినా కూడా కోట్ల మంది అభిమానులకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ గానే ఉంటారు. ఆయన ఫ్యాన్స్ ఆయన సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తారు, ఆయన ఫెయిల్యూర్ లో కూడా ఆయనతోనే ఉంటారు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సింప్లిసిటీ, వాల్యూస్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవే గుర్తొస్తాయి. పొలిటికల్ గా మొదటి ప్రయత్నంతోనే అంతగా సక్సెస్ సాధించకపోయినా కూడా గొప్ప గొప్ప నేషనల్ లీడర్స్ రెస్పెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మరి కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోదు, ఆయన వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేయాలి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సమాజం మీద శ్రద్దతో, దేశం మీద భక్తితో, ప్రజలకి ఏదైనా చేయాలనే అంకిత భావంతో శ్రమిస్తున్న నిజమైన హీరో కళ్యాణ్ గారు. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఆయన హీరోనే. సో మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోఫిన్ మాత్రలు వికటించి బాలిక మృతి చెందడంతో పాటు పలువురు అనారోగ్యం పాలైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. గొల్లగుప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్టంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:15:56 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. గోదావరి, గంగా, యమున, నర్మద, తపతి ఇలా ఎన్నో నదులున్నాయి కదా. ఈ నదుల పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లుగానే ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుడి కుమారుడు అని అర్థం. అవునా? అందుకే బ్రహ్మపుత్రను మన భారతదేశంలోని ఒకే ఒక మగ నదిగా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ యునీక్ ఇన్ ఇట్స్ నేమ్, దాని పేరులోనే మాత్రం కాదండి, బట్ ఆల్సో ఇన్ ఇట్స్ ఫ్లో అండ్ నేచర్, తన ప్రవాహం అలాగే స్వభావం విషయంలో కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. టిబెట్ లో పుట్టిన ఈ నది భారత్ లోకి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీన్ని సియాంగ్ అని పిలుస్తారు. అస్సాంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. ఫైనల్లీ బంగ్లాదేశ్ లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది గోపీసుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

12:22 లో ఉంది వీబీ క్లాక్ అయితే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి యాక్చువల్ గా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారనమాట. అందుకే ఈ నదికి బ్రహ్మపుత్ర అనే పేరు వచ్చింది. మరి సంస్కృతంలో పుత్ర అంటే కుమారుడు కదా. మరి బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. ఇతర నదులతో అంటే వేరే నదులతో మనం కంపేర్ చేస్తే కనుక బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని మన భారత్ లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్ లో కూడా వేరువేరు పేర్లతో పిలుస్తారనమాట. టిబెట్ లో అయితే యార్లుంగ్ సాంగ్పో అని, భారత్లోకి వచ్చిన తర్వాత సియాంగ్ అని వాటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ది చెందిందనమాట. కేవలం పేర్లో మాత్రమే కాదండి, సో హెవీ ఫ్లో ఉంటుంది, లాంగ్ జర్నీ అనమాట. అండ్ వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచిందనమాట. అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. బాహుబలి చిత్రం నుంచి దీపు రమ్యా బెహ్రా పాడినటువంటి రమ్మజోగయ్య శాస్త్రి గీతం ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాలు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల రాష్టాల

0: శ్రీశాంత్ రెండవ రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం రాష్టాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: What we're doing really is that you need three pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: అమెరికాలోని యాష్విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చెయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశాల్లో

0: రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్, నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్ కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్ లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సీతారామం ఈ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సింధూరి విశాల్ పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 12 hours 45 minutes లో ఉంది వీబీ క్లాక్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఉన్నాం

మన భారతదేశంలో ఉన్నటువంటి నదుల గురించి మనం మాట్లాడుకుని, అంటే మగ నది ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర అది అని చెప్పాను కదా, దాని ఫ్లోలో గాని పేరులో గాని డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ నది గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. సో మరి బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశంలో చాలా ముఖ్యమైందన్నమాట. మరీ ముఖ్యంగా అస్సాం ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. అగ్రికల్చర్ గాని, ఫిషింగ్, ట్రాన్స్పోర్టేషన్, డ్రింకింగ్ వాటర్ ఇలా ఎన్నో అవసరాలకు ఈ నది ఉపయోగపడుతుంది. అయితే వర్షాకాలంలో బ్రహ్మపుత్ర ఉప్పొంగితే అస్సాంలో పెద్ద ఎత్తున వరదలు కూడా వస్తూ ఉంటాయి. నదిలోని నీటి ప్రవాహం చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో దాని స్వభావం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో అందుకే అనమాట బ్రహ్మపుత్రను మగనది అని పిలవడం వెనకాల ఉన్నటువంటి కారణం ఈ పేరు మాత్రమే కాదు, దాని బలమైన ప్రవాహాన్ని కూడా కారణంగా చెప్తారు. అయితే మన భారతదేశంలో అన్ని నదులు ఆడనదులే అని చెప్పడం సైంటిఫిక్ క్లాసిఫికేషన్ అయితే కాదు. ప్రధానంగా మన భాష, పురాణాలు, సంప్రదాయాల్లో ఏర్పడిన పేర్ల ఆధారంగా చెప్పిన విషయం. అది మ్యాటర్. సో మరి ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం గోదావరి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతున్నాను. ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా పెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ

వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మతో కలిసి జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. రాష్టంలో అసంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు అధిక రక్తపోటు, మధుమేహం కేసులు గుర్తించామని వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి ఈ మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరణం మృదంగం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుసిల ఆలపించిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సుందరరామ్ మూర్తి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1 hour 8 minutes 50 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి నవడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా తేలిగ్గా వీక్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, ఆ చిన్న చిన్న మనస్పర్ధలు జీవితాన్ని కోల్పోయేంత వరకు తీసుకెళ్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు అంటే మనుషుల రిలేషన్స్ లో నాకు తెలిసైతే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినడం అనేది చాలా చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం ధీరాలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకోసం పంజాబ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిచరణ్ శ్వేత పండిట్ పాడినటువంటి చంద్రబోస్ గీతం. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

0: బాబునాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి ఈవేళ గోదావరి వరద జలాలు ఈవేళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సూపర్ ఎల్నినో సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పిడి మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈరోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్సీల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్దికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి సీఆర్ఐఎఫ్ పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాస వర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్గా నిర్దారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగుప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
2: ఇప్పుడు ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. సో 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ టు ఎనీబడి. అలాగే విలేజ్ లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్ గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క ఫ్యామిలీలో జెనెటికల్లీ ఒక కార్డియక్ అరిథిమియా, అంటే జెనెటికల్లీ ఒక కొంజనేటల్ హార్ట్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
0: రాష్టంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయని, వీరికి సకాలంలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలును పరిశుభ్రమైన, పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థలంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ, తరలింపు మరింత వేగంగా సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ
3: ఒక ఇన్స్పిరేషన్ తర ఉండాలా, ఒక మోడల్ తర ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈ రోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది.

ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ ఇక్కడ నుంచి తీసుకోపోయేది గానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక ఎక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.

5.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్తాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 ఈఓఎస్ 05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు చెప్పారు. భూ పరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం ఈఓఎస్ 05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్2వ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్ను కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగొప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్

0: just log into sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:52 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలు. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా వినడం అనేది స్కిల్. మాట్లాడేది వినటం వల్ల బాగా వినేవాళ్లు అన్న క్రెడిట్ అయితే పొందుతారు. మరి వాళ్ల లైఫ్ లో క్వాలిటీని, మనుషుల మధ్య రిలేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా ఇలా వినడం వల్ల. మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోతే ఎప్పటికీ ఇతరుల అంచనాల్లోకి రాలేరు. కాబట్టి చెప్పేది, మాట్లాడేది వినడం వల్ల పొందే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై ధీరా విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు ఇచ్చితు నుంచి భీమ్స్ మధుప్రియతో కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ సాంగ్ కదా మన మెగాస్టార్ గారిది యురేఖ. సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 36 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను మధ్యలో బ్రేక్ వేయకుండా, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అడ్డు చెప్పకుండా వినాలి. సో మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్లకు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడైతే వినడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ పెరుగుతుంది. వాదించుకోవడం అయినా కూడా, అంటే ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా అనమాట, ఇద్దరు గనుక ఒక విషయంలో డిస్కస్ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ వాదించుకుంటూ ఉన్నా కూడా సరే వినడం అనేది మీరు స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఆ గొడవ అనేది కాస్తైనా తగ్గుతుంది. అలాగే వినడం వల్ల ఆ గొడవను కొనసాగించకుండా అక్కడ మనం బ్రేక్ వేసేయచ్చు అనమాట. ఏమంటారు? ఖచ్చితంగా అవుననే అంటారులేండి. మాట్లాడుకుందాం, బోల్డెన్ విషయాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డేవిడ్ సైమన్ అనితా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

1:42:13 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. అయితే మహిళలు కొన్ని విషయాల్లో తెలివైన వాళ్లు కావచ్చు, మగవాళ్లు ఇంకొన్ని మంచి క్వాలిటీస్ ని కలిగి ఉండొచ్చు. అయితే ఎదుటివాళ్లు చెప్పేది వినటం వల్ల చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించినట్లు కాదు. మీకు నచ్చిన విషయాల్లో ఫాలో అయిపోండి, నచ్చనివి అట్లీస్ట్ విని వదిలేయచ్చు కదా. ఎదుటివాళ్లు చెప్పేది వినటం వల్ల హెల్దీ కాన్వర్జేషన్స్ అనే ఉంటాయన్నమాట. సో మీ మధ్య మంచి వాతావరణాన్ని అయితే అది క్రియేట్ చేస్తుంది. అదే మీరు వినకపోతే ఎదుటివారికి ఓపిక నశించి కోపం వస్తుంది, ఇంకా మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పనా, భార్యలు చెప్పే విషయాల్ని ఓపిగ్గా వినే మగవాళ్లు మంచి భర్తలు అనిపించుకున్నారని, అలాగే భర్త చెప్పే విషయాల్ని ఓర్పుగా వినే ఆడవాళ్లు మంచి భార్యలు అనిపించుకున్నారని చాలా స్టడీస్ చెప్తున్నాయి. వినడం అనేది ప్రేమ. అవునండి, మీకు వింతగా అనిపించినా కూడా నిజంగా వినడం అనేది ప్రేమే. అలా వినటం వల్ల మీరు మీ వారిని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి కన్వే అవుతుందన్నమాట. మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది భీమ్స్ మ్యూజిక్ లో. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఎంజాయ్ లిజనింగ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

నువ్వు నేను ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. ఇది 1 hour 52 minutes 33 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే, మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వరన్నమాట. చెప్తుంటేనే నీకు తెలియదులే అని బ్రేక్ వేసేస్తారు. వినడానికి కూడా ఇష్టపడరు. అసలు మీ భర్త ఏం చెప్తున్నారో ముందు వినండి, విని తర్వాత నిర్ణయం ఎలాంటిదో చెబితే బాగుంటుంది. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మనం కూడా వింటూనే పెరిగి పెద్దవాళ్ళు అవుతాం. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇలా లైఫ్లో చాలా మంది చెప్పే మాటలు వింటూ వాళ్ళ ద్వారా కొద్ది గొప్ప నేర్చుకుని ఉంటాం. అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మీ జీవిత భాగస్వామి తనకి కూడా మీకంటే కొన్ని విషయాల్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు కదా. ఏదేమైనా ఒకరు చెప్పేది ఒకరు విని కాస్తంత ఓపిక, ఇంకొంచెం సహనం, మరికొంచెం ప్రేమ, ఇవన్నీ ఉంటే లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఏమంటారు? ట్రై చేయండి. ఇది ఈనాటి ధీరా. మరి ఫైనల్ గా ధీరాలో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారితో కలిసి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 2 గంటలకి న్యూస్ ఉంటాయి. ఆ తర్వాత మనం సందడి చేద్దాం సందడి సందడిలో. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వ్యూద్భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 39 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లోకైతే వచ్చేసాం. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి కదా. సో గోకులంలో సీతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు కదా. మెసేజెస్ కూడా ఉన్నాయి, చూసేద్దాం.

సో మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? ఎస్, మనం సినిమా కబుర్లో ఈ రోజు కళ్యాణ్ బాబు గురించి మాట్లాడుకున్నాం కదా. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం, దానికి సంబంధించిన ఆన్సర్ పంపించేశారనమాట. సో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, హలో ఆ సాంగ్ వినగానే నువ్వే గుర్తొచ్చావు. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే పెడన్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. అండ్ ఆ తర్వాతి మెసేజ్ జి వెంకట సుబ్బయ్య సుండుపల్లి మండలం అంట ఇడిగపాలి అక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. మీ పేరు మెసేజ్ పక్కనే మీ పేరు పెట్టండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి పెనుమాల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా. నెక్స్ట్ సూపర్ ఉంది ప్రోగ్రామ్ అంటూ గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ జ్యోతి, యా అయిపోయిందండి లంచ్ అయిపోయింది. అండ్ మీకు తెలుసా బ్రహ్మపుత్ర నది గురించి చక్కటి సమాచారం తెలుసుకున్నాం, సందడి సందడికి స్వాగతం అది సంగతి అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ రాధా మున్నా ఏలూరు నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు ఎలా ఉన్నారు, ధీరాలో చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చాలా బాగున్నాను. అండ్ ఆ తర్వాతి మెసేజ్ నెల్లూరు ఉదయగిరి నుండి, ఓకే అనుష డానియల్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలతో పవన్ కళ్యాణ్ సినిమా విశేషాలతో సినిమా కబుర్లు షో అద్దిరిపోయింది మేడం, ఇంకా సందడి సందడి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోతుందని ఆశిస్తున్నాం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ స్టార్ స్టార్ మెగా స్టార్

మొదలు పెట్టారు, వాన పడట్లేదు, వాన పాట వేయండి. అండ్ డెఫినెట్ గా ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అండ్ సందేశ్ అందరికి స్వాగతం అంటూ అబ్దుల్ మనాన్ రామలకోట దుబాయ్ బాషా, మిన్నత్ బేగం, మోబీన్ బేగం, సారా, సైమా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు సందేశ్ అందరి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల నుండి జయన్న, నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి గారితో అంతా బ్రహ్మయ్యానా, అంత ఈజీ కాదా, ఓకే. కర్నూలు నుండి మెసేజ్ చేశారా, ఓకే. అండ్ అక్కడ ఈ ఫోటో ఎందుకు వచ్చింది, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? యా, ప్రశ్న కోసం ఇచ్చేస్తాను. కర్నూలు డిస్టిక్ కోడమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక, వెనలబల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, అండ్ వనపర్తి జిల్లా నుండి ఆత్మకూర్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లఖీ, మీరాబాయ్, మోతిబాయ్. అండ్ ఆ తర్వాత జ్యోతి గారు మీరు ప్రోగ్రామ్కి వచ్చారంటే మేము షుగర్ బీపీ లో బీపీ అన్ని చెకప్ చేసుకుని రెడీగా ఉండాల్సిందేట. ఎందుకుట, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. అనివే అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండండి, మంచిదే కదా హెల్త్ చెకప్ అనేది. నా గురించి కాకపోయినా మీరు ఖచ్చితంగా చేయించుకుంటూనే ఉండాలి. ఎనివే, ఎందుకీ మనం సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో ఫస్ట్ క్వశ్చన్ కోసం అందరూ బాగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో మీకోసం క్వశ్చన్ అయితే సిద్ధంగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. అసలు ఇది చెప్పగానే మాకు ఇంకా అసలు ఆలోచించాల బుర్రలో ఆన్సర్ అలా వచ్చేస్తుంది అంటారా, పంపించేసేయండి. మూవీ ఏంటనేది, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే అని చెప్తారనమాట. ఎవరా హీరో, గెస్ చేయండి. 8662484814 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జల్సా మూవీ నుంచి. టిపు, గోపికా, పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఎఫ్ఎం 101.3.

గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. 2 hours 54 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్. అందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సో మరి సందడే సందడిలో క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారో చూద్దాం. వాడు నా ఫ్యాన్, నేను చెప్పినా ఒకటే, నా ఫ్యాన్ చెప్పినా ఒక్కటే అన్నారు కదా. ఎవరు అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. సూపర్. ఓ, అక్కడ ఫ్యాన్ ఎవరో కూడా చెప్పేశారా, నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, జ్యోతి చిత్రంలో సిరిమల్లె పువ్వులే నవ్వు పాట ప్లే చేయాలట, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అంటే సాంగ్ రిక్వెస్ట్ లేదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ మూవీ పేరు కూడా అడిగాను కదా నేను. సో మూవీ పేరు ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అండ్ కనకారావు గారు మూవీ పేరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి గారు, మీ రాకతో మాకు చాలా ఆనందంగా ఉందట. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, మీ మెసేజ్తో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండండి, కర్నూలు డిస్టిక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మస్తాన్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు.

0: అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి, రైట్ ఆన్సర్. అండ్ 2012 బ్లాక్ బస్టర్ మూవీ అంటూ రైట్ ఆన్సర్ అని భావించారు. అండ్ ఈ రోజు మన ఎస్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నాడు. పాలెంపోలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విజయ పరమేష్ గుంతకల్ నుండి ఇంకెవరండి మన పవర్ స్టార్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు మూవీతో. అండ్ ఉదయగూర్ నుండి అనూష డానియల్, యా అత్తారింటికి దారేది కాదు కదా సిద్ధు సిద్ధార్థ రాయ్ కాదు. ఎస్ నెక్స్ట్ మీరు కొత్తగా వచ్చారండి, ఉదయగిరి నుండి అనూష మనకి కొత్త శ్రోత అనమాట, సో డెఫినెట్ గా. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ హై మెలడీ జో మ్యామ్ అంట కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జేర్బోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ తరాలపల్లి జిల్లా నుండి ఈ మెసేజ్ చేశారు. అండ్ అనంతపురం నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అక్తర్ వలీ బాషా ఇమామ్ బి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, బాలయ్యబాబు కాదు కదా ఓకే. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యాముల, రైట్ ఆన్సర్. దేవనూరు మజ్ర చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరివారిపాలెం నుండి శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 62.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీడీ 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకునే వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్ది పనులకు 43 కోట్ల రూపాయలతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగొప్పలో అస్వస్థత గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగొప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 133,128 వార్డులకు మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించినట్టు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేష్ఠా ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీరనారాయణ్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నట్లు తెలిపారు. విజయవాడలో 8వ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాటును కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్తో కలిసి పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈ రోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్ 2వ తేదీన మొదటిసారిగా కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: Union Minister for Environment, Forest and Climate Change, Bhupendra Yadav, today said that conservation with harmony and human nature coexistence should be the foundation of ecological conservation. Mr. Yadav made these remarks after inaugurating a two-day international workshop on the theme Tiger Landscapes, Conservation, Bioeconomy and Ecotourism as Pillars for Livelihood and Income Generation. In New Delhi. Addressing the inaugural session, Mr. Yadav highlighted India's conservation journey under Project Tiger, emphasizing that the survival of tigers is intrinsically linked to the health of forests, wildlife corridors, and local communities.
1: You must consider that we are doing its conservation for our own protection. We are conserving nature. So first of all, it is human arrogance that he is above nature. The day humans learn that humility, that nature is supreme to them, that they are not conserving nature but serving nature, that day coexistence will come.
0: Prime Minister of Belgium, Bart De Wever, will be on a three-day visit to India beginning today. During the visit, he will hold bilateral talks with Prime Minister Modi to discuss the entire spectrum of bilateral relations and regional and global issues of mutual interest. Prime Minister De Wever will also deliver a keynote address at a business event in the context of the India-EU Free Trade Agreement. He will also travel to Mumbai, where he will engage with various stakeholders, including from the diamond, ports and logistics sectors. Iran's Islamic Revolutionary Guard Corps, IRGC, has claimed that it carried out attacks on the U.S. Ali al-Salem base in Kuwait, a military camp housing U.S. Marines in Jordan, and destroyed a U.S. surveillance balloon control system at an American base in Iraq. In the statement, the IRGC said that it successfully hit the living quarters and command post of the U.S. Ali al-Salem base's American commander in Kuwait. The retaliation came after U.S. has conducted fresh strikes on IRGC targets inside Iran. In badminton, India's Kidambi Srikanth and Tanvi Sharma progressed to the second round of the China Open tournament today. Srikanth defeated Chinese Taipei's Qi Yu Zhen in men's singles opener in Shenzhen. In another men's singles clash, Lakshya Sen was knocked out of the tournament after he lost against Canada's Victor Lai. And that is the end of this news bulletin.
2: బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ మెసేజ్ చేశారు అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు జ్యోతి అండి విజయవాడ నుండి విజయలక్ష్మి అయితే వినలేదు అంటూ మెసేజ్ చేశారు అదేంటో మరి విజయవాడ నుంచి విజయలక్ష్మి అయితే వినలేదు వాట్ ఈస్ దట్ ఓకే నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు ఇంతకీ ఆన్సర్ ఏంటి మూవీ పేరు నువ్వు నేను ఉదయ్ కిరణ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా మీరు ఎప్పుడు మెసేజ్ చేశారు ఇవన్నీ నువ్వు నేను ఆ సాంగ్ ఎప్పుడో నేను ప్లే చేశాను ఉదయ్ కిరణ్ సునీల్ మధ్య డైలాగ్ కాదు అత్తారింటికి దారేది కాదు అసలు ఈ డైలాగ్ తెలియకుండా ఎలా ఉన్నారండి బాబు నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది ఓకేనా అండ్ మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు దేవరాజ్ గట్టు సాల్మన్ రాజ్ అంట వీళ్ళందరూ మెసేజ్ చేశారు అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అల్ల వైకుంఠపురంలో అల్లు అర్జున్ కాదు కదా అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఓకే ఆ పాట వచ్చిందా కృష్ణ శోభన్ బాబు గారి పాటలు కూడా ప్లే చేయాలా డెఫినెట్ గా మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి మెసేజ్ చేశారు నైట్ అన్ని కూడా అంటే ఒక్కొక్క ఇయర్ పీరియడ్ ఉంటుంది కదండి మీకు 8:30 నుంచి నైట్ 11 o'clock వరకు కూడా ఇవే సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా వినండి ట్యూన్ చేసి మర్చిపోకుండా ఓకేనా మాధవి ఆంజనేయులు గారు అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుండి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు ఆ తర్వాత క్వశ్చన్ వినలేదుట రాజశేఖర్ బీవీ నగర్ నుండి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి ఓకేనా కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ సిస్టర్ దిస్ ఈజ్ విజయ జ్యోతి అంటూ మెసేజ్ చేశారు బాలాజీ నగర్ కర్నూలు నుండి హాయ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డానియల్ మీరు చెప్పిన అంటూ రైట్ ఆన్సర్ని పంపించారనమాట అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు మీరు మాట్లాడితే కలర్స్ కలర్స్ అలా గుర్తొస్తారా ఏమిటో ఓకే జీ వెంకట సుబ్బయ్య ఈడిగపాలి అంటే నేను మాట్లాడితే నేనే గుర్తు రావాలండి వేరే వాళ్ళు కాదు నగరపమ్మ గుడి దగ్గర అంట బాలయ్య మెసేజ్ చేశారు అండ్ చిన్నమ్మాయి అక్క వాళ్ళు

మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు అదే సంతోషం అంటున్నారు. ఓకే, హీరోని కరెక్ట్గానే గెస్ చేశారు, బట్ ఆ మూవీ రాంగ్ అనమాట. ఓ, చిన్న అమ్మాయి వాళ్ళు, అక్క వాళ్ళు లబ్బిపేటలో ఉండేవాళ్ళట. ఓకే, అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆ తర్వాత గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ దీప్తి పెనుమూలి ఆన్సర్ పంపించట్లేదు మీరు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా మెసేజ్ చేశారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ గురుగుంట్ల నుండి మెసేజ్ చేశారు ముంతా పెద్దన్న అంట. ఇది ఇంకొక మెసేజ్ అండి. ఓకే, రామకృష్ణయ్య ఎనమడుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. ఏంటి, నెల్లూరు జిల్లా చేబ్రోలు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంట. అదే మెసేజ్ మీరు రెండు సార్లు పంపించారు, మీకు ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. ఎందుకంటే ఆన్సర్ పంపించిన లిజనర్స్ అందరూ కూడా పాపం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆన్సర్ కోసం. మీరు వితౌట్ ఆన్సర్ ఓన్లీ జస్ట్ పేర్లు పంపించడం కరెక్ట్ కాదు కదా. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, చాలా రోజుల తర్వాత మాకు వర్షం పడుతుందండి, చాలా ఆనందంగా ఉంది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసాపేట, మహబూబానగర్, నరేష్, మెర్సీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ. సో ఎనీవే అండి, ఆన్సర్ అయితే మనం గబ్బర్ సింగ్ మూవీ నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన సాంగ్స్ కొంచెం ప్లే చేయడం జరిగింది, అది సంగతి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం, సెకండ్ క్వశ్చన్ కి గెట్ రెడీ.

0: ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు బొగ్గు రాజధాని ఏది? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, భారతదేశపు బొగ్గు రాజధాని తెలిస్తే 8662488814 ఈ నంబర్కి మీరు ఆన్సర్ ని మీ పేరుని పంపించండి. ఆన్సర్ ని మీ పేరుని మాత్రమే పంపించండి, ఇంకా తర్వాత జస్ట్ మీ పేరు పంపించి ఆన్సర్ పంపించకుండా ఉండేలాగా, అంటే ఆన్సర్ తెలియకపోతే మెసేజ్ చేయకండి, ఓకేనా? ఆన్సర్ తెలిస్తే మీ పేరు ఆన్సర్ ని 8662488814 ఈ నంబర్కి మెసేజ్ చేయండి, ఓకేనా? వాట్సాప్ లో పంపించేసేయండి. అండ్ మీకోసం గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, బట్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ కూడా ఉంది. కార్తీక్, శ్వేత, మోహన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం నేను ప్లే చేస్తాను ఆ షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

3:12 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి సండే సండేలో నెక్స్ట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెబ్రోలోట. ఓకే, రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. ముసాపేట మహబూబానగర్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్ యాజ్ యూజువల్ గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారండి. కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు గాయత్రి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. జార్ఖండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి ఓకే దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్. అండ్ తర్వాతి మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మర్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ అంటూ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ నగరాన్ని బొగ్గు గనుల రాజధాని అంటారట. ఓకే, పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్, మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు, దేవగర్ గట్ట నుంచి సాల్మన్ రాజు గారు. ఓకే, అండ్ జార్ఖండ్ రాష్ట్రంలో అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. సింగరేనా? కాదు కదా, రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావల్లి రైట్ ఆన్సర్ ని పంపించారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సోను ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, బీహార్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన, కొమరం, భీముట. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తానండి. అనంతపురం అక్తర్ వలీ బాషా ఇమామ్ బి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆర్ అనిల్ కుమార్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నా పేరు శేఖర్, వికారాబాద్ డిస్టిక్ నుండి మెసేజ్ చేస్తున్నామంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వేలుల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మస్తాన్ ఫ్యామిలీ పంపించారండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నెల్లూరు ఉదయగిరి నుండి అనూష డానియల్ రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి అంటూ మెసేజ్ చేశారు. నేను ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, మెసేజ్ పక్కనే మీ ఆన్సర్, అంటే మీరు పంపించిన ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి అని. పైకి వెళ్ళి పాత మెసేజెస్లో చూడాల్సిన అవసరం ఉంటుంది కదా, సో మీ మెసేజ్ పక్కనే, ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి. వెంకట సుబ్బయ్య నగరపమ్మ గుడి దగ్గర అంటూ మెసేజ్ చేశారు. ఢిల్లీ కాదు కదా, మీరు మళ్ళీ బొగ్గు బిజినెస్ అంటున్నారు, బట్ అది కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ ముసపేట మహబూబానగర్ నుండి నరేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు పంపించారు, తమిళనాడు కాదండి, శ్రీనివాస్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ దేవనాగపురి అంటూ దేవనాగపురి అంటూ మెసేజ్ చేశారు, బట్ ఫ్రమ్ అన్నారు, మీ పేరు ఎక్కడ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, సుభాషిణి ఎనమదూడు అంట అక్కడి నుండి మెసేజ్ చేశారు. ఎస్ రవి రేవతి రాజశేఖర్ వేదయపాలెమ నెల్లూరు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్ అంటూ మహాలక్ష్మి విజయ రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఫణి సత్యశ్రీ యూకే అట. ఓకే, బట్ రైట్ ఆన్సర్ మీరు పంపించింది. వనత్పర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి మెసేజ్ చేశారు. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లఖీ, మీరాబాయి, మోతిబాయి వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి అనంతపురం జిల్లా ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏంటో గుర్తుందా? ప్రశ్న కూడా ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇన్ని మెసేజెస్ చూసిన తర్వాత ప్రశ్న కూడా మర్చిపోతారు మీరు. సో కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి అని అడిగాను, భారతదేశపు బొక్కు రాజధాని అని. దానికి రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కూడా పంపించారు, ఎవరో కొంతమంది మిస్ అయ్యారనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ధన్బాద్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధన్బాద్. ఇది భారతదేశపు బొగ్గు రాజధాని అనమాట, కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.

0: తను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్న. సీతయ్య ఎవరి మాట వినడు? ఎవరు? గెస్ చేయండి. సీతయ్య ఎవరి మాట వినడు? గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని, ఆన్సర్ని. మీకోసం ఇప్పుడైతే నేను లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం నుంచి కుమార్ సాను చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 అవర్స్ 34 మినిట్స్ 34 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సీతయ్య ఎవరి మాట వినడు ఎవరు అని అడిగాను కదా. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీద్ బేగం సుమయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. ఝాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూలు నుండి. అండ్ అలాగే నెక్స్ట్ 2002లో వచ్చిన మూవీ, ఓకే. మీ పేరు శేఖర్ వికారాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎక్కువ సినిమాలు చూడను బట్ నేను అనుకోవడం అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. ఉదయగిరి నుండి మెసేజ్ చేశారు అనూష డానియల్. ఓకే, ఎనీవే మీరు పంపించింది అయితే రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఈరోజు ఆయన జయంతి సందర్భంగానే నేను ఈ ప్రశ్న అడిగాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన నుండి రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనపురి నుండి దేవాంగపురినా, ఓకే హరి మీ పేరు అండి రవి. ఓకే, ఆన్సర్ పేరు కలిసిపోయింది. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ అంటూ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఆచర్లపాడు విలేజ్ వినయ్ శ్రీదేవి ప్రవీణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతపెద్దన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఇందాకటి క్వశ్చన్ కి. అండ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు పద్మావతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కేవీ రవీంద్రారెడ్డి సర్వేపల్లి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు ఆయన యా జయంతి కూడా అందుకే అనమాట. అండ్ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పాలెంపల్లియ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుండి దేవరాజు కట్టు సాల్మన్ రాజు గారు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ క్లూ భలేగా ఇచ్చారుగా అంట, దేవసేన తిరుపతి నుండి. ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ అవంతికారెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి దొరవారి సత్రం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి

మేఘనాథ్ చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తులిమిల్లి రవి, సూరంపల్లి గ్రామం గన్నవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ మెసేజ్ చేశారు, ఎక్కడి నుండి, యూకే, ఓకే రైట్ ఆన్సర్. అండ్ అసలు 100 కి వెళ్ళిపోయినాయి మెసేజెస్, ఓన్లీ 60s లో ఉండేదల్లా ఇప్పుడు 100 వచ్చేసినాయి. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఫ్యామిలీ అంతా కూడా, రైట్ ఆన్సర్. అండ్ సీను టైలర్స్ ఐలార్ నుండి రైట్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. అండ్ యా, పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ అండి. శాంతి ఎస్టేట్ నుండి శ్రీధర్ రావు మెసేజ్ చేశారు, ఆదోని, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ సిరిగిరి నుండి మెసేజ్ చేశారా, నంద్యాల డిస్ట్రిక్టా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. సినిమాలు పాట వినిపిస్తూ క్వశ్చన్, ఓకే ఇది నేను లాహిర్ లాహిర్లో మూవీ నుంచి అడిగాను. ఎనివే మీరు పంపించింది రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పాటికొండ కర్నూలు డిస్టిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్లకోట అబ్దుల్ మన్నాన్ దుబాయ్ బాషా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపతి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ హరికృష్ణ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ నాగమణి అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సినిమా ఎప్పుడు విడుదలైంది ఏంటి అన్ని కూడా పంపించేశారు అనమాట. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి. సూపర్, అసలు మన కొత్త లిజినర్స్ అలా అలా పెరిగిపోతూ ఉన్నారనమాట. ఈ రోజు నాకు 3 లిజినర్స్ కొత్త పేర్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెడ్డి గార్లపేట రవికుమార్ రెడ్డి, మహేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. యా వస్తారండి, డెఫినెట్ గా వస్తారు, కొంచెం టైం తీసుకున్నారు లీవ్ లో, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఆ తర్వాతి మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ, రైట్ ఆన్సర్. అండ్ ప్రొద్దుటూరు కడప ఖదర్ బాధ, ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు వడ్డే రంగ, రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్, రైట్ ఆన్సర్. అండ్ నా పేరు తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుంచి అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎంసీ రెడ్డి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలకొల్లు నుండి సూర్యకుమారి, రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి, తులసి రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్, ధన్బాద్, ఓకే ఇందాకటిది. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ సుజాత సూర్యదర్శిని శివలింగమ్మ పెద్దాంజనేయులు, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ అక్తర్ ఇమాంబి వలీ బాషా, రైట్ ఆన్సర్ అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ సీను చగానంపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద, రైట్ ఆన్సర్. గురుగుంట నుండి ముంతా పెద్దన్న, రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజరీన్ ఫ్యామిలీయా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చేబ్రోలు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధార్థిర, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్, రైట్ ఆన్సర్. అండ్
ఇంకా క్వశ్చన్ ఏమిటి, అసలు మీరు నమ్ముతారో లేదో, ఈ రోజు ఈ ప్రశ్నకి హయ్యెస్ట్ అనమాట ఆన్సర్స్ వచ్చినాయి, 100 క్రాస్ అయ్యి వచ్చినాయి. ఎప్పుడు కూడా మనకి 100 ప్లస్లో అంటే ఒక్క ప్రశ్నకే అన్ని మెసేజెస్ రాలేదు. ఈ ఒక్క క్వశ్చన్ నేను అడిగింది.

ఈ నందమూరి హరికృష్ణ గారి గురించి అడిగాను అనమాట. ఈ సినిమాకి ఇంకా వస్తూనే ఉన్నాయి. చెరుకుపల్లి నుండి హరికృష్ణ కూడా మెసేజ్, భాస్కర్ ట్రైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ వేదాయపల్లి నుండి కూడా నెల్లూరు రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అదనమాట, ఇంత ఇన్ని మెసేజెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో అడిగాను కదా సీతయ్య ఎవరి మాట వినడు అని. నందమూరి హరికృష్ణ గారు సీతయ్య మూవీలో చెప్తారనమాట. అండ్ ఎన్టీఆర్ గారి థర్డ్ సన్, మూడో కుమారుడు. అండ్ మన ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారి ఫాదర్. ఈయన కూడా చాలా సినిమాలు చేశారనమాట హరికృష్ణ గారు, లైక్ శ్రీకృష్ణ అవతారం, తల్లా పెళ్ళామ, తాతమ్మ కళ, దానవీర సూరకన్న, శ్రీరాములయ్య, శుభలేఖలు, సీతారామరాజు. అండ్ ఇందాక మనం పాట విన్నాం కదా లాహిర్ లాహిర్లో, అది కానీ శివరామరాజు అండ్ సీతయ్య. ఇప్పుడు నేను మీకు ప్రశ్న ఇచ్చాను ఆ సినిమా నుంచే. అండ్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణ మాసం, ఇట్లా చాలా సినిమాల్లో చేశారనమాట. సో అది మ్యాటర్. ఎనివే, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన ఎలా గుర్తు చేసుకున్నాం ఒక పాట కూడా విన్నాం. ఇంకొక పాట కూడా నేను డెఫినెట్గా ప్లే చేస్తాను సీతయ్య నుంచి. బట్ బిఫోర్ ద ఫైనల్ గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను మీకు. అండ్ ఈరోజు హర్నాథ్ గారి జయంతి కూడా ఉంది తెలుసా, అంటే పాత హీరో అనమాట. ఈయన గారు అంటే ఎన్టీఆర్ గారితో కలిసి చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, హీరోగా యాక్ట్ చేశారు. సో హర్నాథ్ గారి జయంతి కూడా ఈరోజే. బట్ నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, ఇంకొక ప్రశ్నకే మనకి అవకాశం ఉంటుంది. సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ ప్లేస్ అంటారు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఆ సిటీ ఏంటో తెలిస్తే మీరు నాకు పంపించండి. మళ్ళీ నేను ప్రశ్న రిపీట్ చేస్తాను. భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ ఏది, రైట్ ఆన్సర్ని తెలిస్తే 8662484114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం నేను సీతయ్య చిత్ర నుంచి ఈ పాటను అయితే ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

3 hours 50 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడే సందడే లో ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, సో 70 మెసేజెస్ నేను ఇప్పుడు చదవాలన్నమాట. సో అది మ్యాటర్. ఇంతకీ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పడిన జగనందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పడన నుండి రైట్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ ఒకటి వచ్చేసింది వైజాగ్ట. అయ్యో పేరైతే పంపించలేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, ఢిల్లీ అంటూ రాంగ్ ఆన్సర్ మూసాపేట నుండి. అండ్ రైట్ ఆన్సర్ చదివిన వాళ్ళ పేర్లు, వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కూనపరెడ్డి రమేష్ బాబు మచిలీపట్నం మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు రాంగ్ ఆన్సర్, కర్నూలు డిస్టిక్ గోనిగండ్ల గ్రామం నుండి రైట్ ఆన్సర్ దేవి రంగస్వామి శెట్టి వీళ్ళు పంపించారు. అండ్ ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు, ఓకే, ఇక్కడ నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ రాధాకృష్ణ విజయవాడ నుండి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కొడుమూరు నుండి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చేసేసాను భోజనం, రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముద్దుజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ కర్నూలు డిస్టిక్ట్ నుండి కొడుమూరు తేజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వైజాగ్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గాయత్రి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ యూకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పట్టికొండ సిటీ, ఓకే, గుజరాత్ స్టేటా, ఓకే. ఎనీవే నేను రైట్ ఆన్సర్ ఏంటని చెప్తాను, వింటూ ఉండండి. అనంతపురం టైలర్ రమేష్.

రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి దేవసేన కాదు కదా, విశాఖపట్నం కాదు. ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మార్కాపురం జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెంపోలి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. దేవరగట్టు సల్మాన్ రాజు గారు కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జంషద్పూర్ జార్ఖండ్, ఓకే ఎనీవే రైట్ ఆన్సర్ అది. ఆశా సినిమాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారనమాట. ఇంకా మనకి 45 మెసేజెస్ ఉన్నాయి, చూసేద్దాం అవి కూడా. ఒడిశా కాదు, రాంగ్ ఆన్సర్. గడ్డ మంగయ్య బండారపల్లి నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు భిలాయా, ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవకుమారి ఆకుతోటపల్లి నుండి మెసేజ్ చేశారు, అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపురం డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఓకే జంషెడ్పూర్ మెసేజ్ చేశారు. ఎవరు మీ పేరు? గౌతమీ సాయి, గౌతమ్ సాయి కరివేన, ఓకే రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీదా బేగం సుమయ్య కూడా రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. భాస్కర్ పేడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అంట. ముందుగా ఈ రోజు మన ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం అనమాట. ఎనీవే ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఒక 25-28 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ నేను మీకోసం ఈ పాటను అయితే ప్లే చేస్తున్నాను. అండ్ 4 o'clock న్యూస్ హెడ్లైన్స్ తర్వాత రిమైనింగ్ మెసేజెస్ కూడా చూద్దాం. అండ్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఎస్, అర్థమైపోయింది కదా. అత్తారింటికి దారేది చితి నుంచి డేవిడ్ సైమన్ మాల్గడి శుభ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పాయకరావుపేటలో పోలవరం ఎడమకాలు శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. అనంతరం గోదావరి జలాలు విడుదల చేసి జలహారతి ఇచ్చారు. రాష్టంలో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేత్త పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి ఈరోజు ఆరోగ్య ఉపకరణాలు పంపిణీ చేశారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. సమాజంలో దివ్యాంగులు, వయోవృద్ధులు స్వతంత్రంగా జీవించేలా చూడడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సులభతరమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పల్నాడు జిల్లా జలకలూరిపేట పట్టణంలోని ఒక పాఠశాలలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పులారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాగబాబు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు తమ సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన బడి కోసం డొనేట్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని అల్లూరు సీతారామన్ జిల్లా కలెక్టర్ టీడీ శాంతి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన విద్యాశాఖ సమయ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.

సో అలా మనం సక్సెస్ఫుల్ గా సందడే సందడి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకుని వివిధాలోకి ఎంటర్ అవ్వాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇంకా 4 hours 3 minutes కి వచ్చేసింది కాబట్టి. సో మరి సందడే సందడిలో ఫైనల్ గా కొన్ని మెసేజెస్ ఉన్నాయి పెండింగ్, అవి చూసేద్దాం. యా మళ్ళీ పెరిగిపోయినాయి మెసేజెస్, 35 అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ఉదయగిరి నుండి అనూష డానియల్. మీరు ఈ రోజు వినిపించిన పాటలు, మీ మాటలు చాలా చాలా బాగున్నాయి, సూపర్ హిట్ మీ ప్రోగ్రామ్ ఈరోజు. ఇందాకటి ప్రశ్నకు అన్ని సమాధానాలు ఎందుకు వచ్చాయంటే అంటూ ఓకే, అందువల్ల ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ కి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. సెలవు టాటా, బై బై అంటూ బై అండి. ఓకే, అండ్ వివిధ ప్రోగ్రామ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫేవరెట్ సింగర్ సాంగ్స్ ఉన్నాయన్నమాట, అన్ని కూడా ది బెస్ట్ సాంగ్స్. 4:10 నుంచి 4:50 వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోనసీమ జిల్లా మోరిపొలం పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సుధీర్ శర్మ, వాణి, లక్ష్మి, నిర్మల మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వలీ భాష, ఇమాంబి, రైట్ ఆన్సర్ అనంతపూర్ నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్, జార్ఖండ్, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, గీత, సంగీత, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు, బీవీ నగర్, నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, బెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అశ్విన్ ఫ్రమ్ ఫ్యామిలీ, అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, మీరు మాటలు స్పష్టంగా పలుకుతారు, ఎదుటివారికి బాగా అర్థం అవుతాయి, ఈరోజు ఇన్ని మెసేజ్లు వచ్చాయి, కంగ్రాట్స్ మేడం, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామళ్ళకోట నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ భాష, ఫ్యామిలీ మెంబర్స్, జార్ఖండ్ రాష్ట్రం, జంషెడ్పూర్, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. కోకిల పాలుపులట, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవే, నిజంగానే ఎప్పుడు కూడా మెసేజెస్ మనకి 60 to 70 మధ్యలో, ఒక్కొక్క ప్రశ్నకి 60-65 మాక్సిమం అనమాట. అలాంటిది ఈ రోజు అసలు 110 దాటేసింది అంటే ఒక్కొక్క ప్రశ్నకి అలా అన్ని మెసేజెస్, నిజంగా మన లిజనర్స్ కూడా పెరిగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కానూరు నుంచి కాపారావు, పాపారావు గారా, కాపారావు గారా, ఓకే, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ముసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిలుక నారాయణ, అన్సూయ, యమున, జానకంపేట నుండి, రైట్ ఆన్సర్. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగా, ఇండియా అట, అబ్బా బాబా మీరు మామూలు కాదు. పోలేపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తేజేశ్వరి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కర్నూలు డిస్టిక్ట్, కోడుమూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఎందుకని ఆన్సర్ ఏది, మీ పేర్లు పంపించారు అంతే, ఓకే. అండ్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఈ రోజు కూడా సందడే సందడి అదిరింది మేడం, నేను ముందు చెప్పినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది, జ్యోతి గారి షో అంటే ఇలానే ఉంటుంది అని మరొకసారి ప్రూవ్ చేశారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెద్ద కాకాని నుంచి పద్మ చంద్రశేఖర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, సునీత ఫ్రమ్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ధర్మారావు ఛత్తీస్గఢ్, హలో టు ఎవ్రీవన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ అందరికీ రైట్ రైట్ అని కాదు, మీది రైట్ ఆన్సర్ కాబట్టి నేను రైట్ అని చెప్తున్నాను. సత్యభార్గవి, తాడిపత్తి, అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే మీద నేను రైట్ అనే చెప్పాను. సీతయ్యది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు జార్ఖండ్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఓకేనా. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వరియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ముసాపేట నుండి నరేష్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈ రోజు మీ షో మధురాతి మధురంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ టుడేస్ ప్రోగ్రామ్ 100 days హిట్ అంట, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, మనం సక్సెస్ఫుల్ గా

వదిలేసింది ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి నేను మధ్యలో ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ది చెందిన సిటీ జంషెద్పూర్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీ అనమాట. సో అది మ్యాటర్. అండ్ మనం వివిధ ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం ఈరోజు సింగర్ స్పెషల్.

0: సో ఈ రోజు సింగర్ స్పెషల్ గా నేను చెప్పాను కదా, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను ప్లే చేస్తాను అని చెప్పాను. ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే అసలు ఆవిడ నోట్లో నుంచి ఏ పాట వచ్చినా కానీ ఆ గొంతులో నుంచి అంత అద్భుతం అనమాట, అంత అమృతంలాగా ఉంటుంది ఆ పాట అయితే మాత్రం. సో ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎన్నో సాంగ్స్ పాడారు, అంటే 25,000 మోర్ దాన్ 25,000 పైగా పాటలు పాడారు. అండ్ 2021లో పద్మభూషణ్, అండ్ 2005లో భారత ప్రభుత్వం ఆవిడని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అండ్ ఈ సింగర్ ఎవరు అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ చిత్ర గారు అనమాట, కేఎస్ చిత్ర గారు. సో చిత్ర గారు పాడినటువంటి పాటలు, ఆవిడ పాడిన పాటలు అయితే నేను మీకోసం ఈరోజు ప్లే చేస్తాను. దక్షిణ భారత నైటింగేల్ అని ఆవిడ బిరుదు కూడా అందుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఇన్ని లాంగ్వేజెస్లో నేను ఇందాక చెప్పాను కదా ఆల్మోస్ట్ 25,000కి ఎక్కువ, ఇంకా మోర్ దాన్ 25,000 సాంగ్స్ అయితే పాడారనమాట. సో ఫస్ట్ సాంగ్ అయితే నేను పౌర్ణమి మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను, చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది, అద్భుతంగా ఉంటుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ బిఫోర్ దర్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అస్సలు మీరు మిస్ అవ్వద్దు, ఛానల్ అస్సలు మార్చిద్దు.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 4 hours 27 minutes 13 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ రైట్ నౌ మీరు ఇప్పుడు ఎలా చెప్పను, ఈ చిత్రం నుంచి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం అయితే విన్నారు. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం, మరి సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కులి నంబర్ 1. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి. 4 hours 34 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదా. సో మరి 25,000 పైగా పాటలు పాడారండి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి అప్రాక్సిమేట్ గా 25,000 కి పైగా పాటలు పాడారనమాట. అండ్ 2005 లో ఇందాక నేను చెప్పాను కదా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆవిడ్ని సత్కరించారు. అండ్ 2021 పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు చిత్ర గారు. సో మరి చిత్ర గారు పాడినటువంటి పాట సంతోషం చిత్ర నుంచి రాజేష్ తో కలిసి పాడిన పాట నేను ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
3: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 45 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. చివరిగా వినబోతున్న పాట అంతం చిత్రానికి చిత్ర జోజో పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో చిత్ర గారి స్పెషల్ విన్నారు, సింగర్ స్పెషల్ గా. అండ్ స్టూడియోలో సమయం 4:50కి దగ్గరగా ఉంది. అండ్ నౌ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంతులేని నీరసం దేనికి సంకేతం అంటే చెప్తాను వినండి, మన వెనెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో ఆందోళన దిగులు చింతా ప్రభావం కూడా శరీరంపై పడుతుంది. దీంతో నెగటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. డాక్టర్ సలహా మేరకు ఒత్తిడి తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఎంత నిద్రపోయినా నిద్ర లేనట్టుగా ఉంటారు. ఏవైనా మందులు వాడితే కూడా ఇలాగే నీరసంగా ఉంటుంది. మనలో చాలా మందికి నీరసం ఫెటీగ్ ఎక్కువగా ఉంటుంది. ఏ అనారోగ్యం లేకున్నా నిసత్తువగా ఉంటారు. ఎప్పుడు ఏవో ఒకటి ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఏ పని చేయకపోయినా ఎంతో అలసినట్టుగా ఉంటుందని అంటారు. నిత్యం కండరాల నొప్పులు అలసటతోనే తమ బతుకు బండిని లాగుతారు. అయితే ఇలా అవ్వడానికి వెనుక అసలు కారణమేంటో తెలుసుకుందాం. ఈ నిసత్తువను అధిగమించడానికి కొన్ని వైద్యుల సూచనలు ఉన్నాయి. అది ఇప్పుడు నేను మీకు వెన్నెల ప్రోగ్రామ్ లో చెప్తాను. అస్సలోపిక ఉండకపోవడం, రోజంతా బలహీనంగా అనిపిస్తుందని డాక్టర్ల వద్దకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వీరేమీ అధిక కష్టం చేసి ఇలా అవ్వదు. చాలా మంది రోగులు అన్ని తింటున్నాం, బీపీ షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని వైద్యుల వద్దకు వస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వసాధారణంగా అయిపోయింది. మన దేశంలో ముఖ్యంగా రక్తహీనత, విటమిన్ డి లోపం, మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో ఈ వ్యాధి వస్తుంది. ఎనీమియా, దీర్ఘకాలిక వ్యాధులు, శాకాహారం తీసుకునే వారిలో లేదా వైరల్ ఫీవర్ తో వ్యాధుల బారిన పడుతూ ఉన్నవారు కూడా బాధితులే. ఏ కారణం లేకుండా ఇలా నీరసం బారిన పడితే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అని అంటారు. శరీరంలో అవయవాలు బలహీనంగా అయిపోతాయి. విపరీతమైన నొప్పి, అది కండరాల నొప్పి లేదా ఏదైనా కారణం కావచ్చు. అతిశుద్ధి చేసిన ఆహారం తినడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ముడి ధాన్యాలు తీసుకోకపోవడం, సమయానికి తినడం వంటివి మారిపోయాయి. రిఫైన్డ్ ఫుడ్ అంటే పాలిష్ చేసిన రైస్ వంటివి తీసుకుంటే రక్తంలో షుగర్ తగ్గి ఇలా నీరసంగా అవుతుంది. ఆయిలీ ఫుడ్ తింటే కూడా ఇలా మత్తుగా ఉంటుంది. పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ ఫ్రూట్స్ వంటివి, ఎనర్జీ డ్రింక్స్ లో కూడా కొవ్వు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తాత్కాలికంగా ఎనర్జీ వచ్చినా ఆ తర్వాత మళ్లీ నీరసం వస్తుంది. సమతుల్య ఆహారం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకుంటూ మధ్యలో స్నాక్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైనవి మాత్రమే తీసుకోవాలి. కొంతమంది డైట్ అంటూ కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ సరైన ఆహారం తీసుకుంటూ డైట్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా పిల్లలను ఫాస్ట్ ఫుడ్ నుంచి దూరంగా ఉంచాలి. టానిక్స్ వంటి వాటిపై ఆధారపడకుండా న్యాచురల్ ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. దీనికి తీవ్ర మానసిక ఒత్తిడి కూడా కారణం. ఇది నీరసానికి దారితీస్తుంది. ఫలితంగా రోజూ వారి పని చేయాలన్నా కష్టతరంగా మారుతుంది. దీనికి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు సరైన నిద్ర కూడా అవసరం.

పిల్లలు పెద్దలు కనీసం వారానికి 5 సార్లు ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ఓ 30 మినిట్స్ నడవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్ల సలహాలతో ఏదైనా స్లైట్ లైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, కానీ చాలా ఎక్కువ హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదల పెంచుతుంది. అలసట అనేది శారీరక మానసిక కార్యకలాపాలకు ప్రతిచర్య. సాధారణంగా అలసట విశ్రాంతి లేదా కార్యాచరణను తగ్గించడం ద్వారా తగ్గించబడుతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కొన్ని జీవనశైలి ఎంపికల వల్ల దీనిని బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని రకాల ముఖ్యమైన కారణాలు అలసటకు దారితీస్తాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఫస్ట్, తగినంత నిద్ర పోకపోవటం. నిద్ర తక్కువగా పోయే వారిలో అలసట కనిపిస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపుతుంది. పెద్దలు ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఈ తరహా అలసటకు పరిష్కార మార్గం నిద్రకు ప్రాధాన్యతనివ్వటం, నిద్రకు సాధారణ షెడ్యూల్ను పెట్టుకోవడం, పడక గదిలో ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, టెలివిజన్స్ నిషేధించడం, ఇంకా ఇబ్బంది ఉంటే డాక్టర్ నుండి సహాయం పొందటం ద్వారా నిద్ర రుగ్మత తగ్గించుకోవాలి. కొందరు వ్యక్తులు తగినంత నిద్రపోతున్నారని అనుకుంటారు, కానీ స్లీప్ యాప్నియా వారికి నిద్ర సరిగ్గా పట్టనివ్వదు. ఇది రాత్రంతా శ్వాసను అంతరాయం కలిగిస్తుంది. ప్రతి అంతరాయం మిమ్మల్ని ఒక క్షణం మేల్కొల్పుతుంది. అయితే ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. 8 గంటలు మంచం మీద నిద్రపోయినప్పటికీ మీకు నిద్ర కరువు అయినట్లుగానే అనిపిస్తుంది. ఇందుకోసం ముందుగా అధిక బరువుతో ఉంటే బరువు తగ్గించాలి, సిగరెట్ స్మోకింగ్ మానేయాలి, నిద్రపోతున్నప్పుడు మీ వాయు మార్గాలు తెరిచి ఉండడంలో సహాయపడటానికి మీకు సిపిఏపి పరికరం అవసరమవుతుందేమో వైద్యుల సలహాతో తెలుసుకోండి. శక్తి తక్కువగా ఉండటం, చాలా తక్కువ తినడం వల్ల అలసట వస్తుంది. అలాగే తినాల్సిన ఆహారాలు కాకుండా తినకూడని ఆహారాలు తినడం కూడా సమస్యకు కారణం కావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ను సాధారణ స్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ మోతాదులో అల్పాహారం తీసుకోవాలి. ప్రతి భోజనంలో ప్రోటీన్, కాంప్లెక్స్ పిండి పదార్థాలను చేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హోల్ వీట్ బ్రెడ్తో ఎగ్స్ తినండి. స్థిరమైన శక్తి కోసం రోజంతా స్మాల్ మీల్స్ ప్లాన్ చేయండి. మహిళల్లో అలసటకు ప్రధాన కారణాల్లో రక్తహీనత ఒకటి. ఇది మహిళలను ప్రమాదంలో పడేస్తుంది. మనిషికి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరం, ఎందుకంటే అవి మీ కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్ని తీసుకెళ్తాయి. ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత తొలగించుకోవటం కోసం ఐరన్ సప్లిమెంట్ని తీసుకోండి. లీన్ మీట్స్, లివర్, షెల్ఫిష్, బీన్స్, మిల్లెట్స్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల మీరు దీన్ని నివారించవచ్చు. డిప్రెషన్ని ఎమోషనల్ డిసార్డర్గా భావించవచ్చు, కానీ ఇది అనేక శారీరక లక్షణాలకు కూడా దోహదపడుతుంది. అలసట, తలనొప్పులు, ఆకలి మందగించడం వంటివి చాలా సాధారణ లక్షణాలు. కొన్ని వారాల కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. డిప్రెషన్ టాక్ థెరపీ లేదా మందులకు బాగా స్పందిస్తుంది. థైరాయిడ్ అనేది మీ మెడ అడుగు భాగంలో ఉండే చిన్న గ్రంథి. ఇది మీ జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం ఇంధనాన్ని శక్తిగా మార్చే వేగం గ్రంథి చురుగ్గా పనిచేయాలి. అలా చేయనప్పుడు, జీవక్రియ చాలా నెమ్మదిగా పనిచేసినప్పుడు బరువు పెరగొచ్చు. రక్త పరీక్ష థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉన్నట్లు నిర్ధారిస్తే సింథటిక్ హార్మోన్లు మిమ్మల్ని వేగవంతం చేస్తాయి. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారిలో అసాధారణంగా అధిక స్థాయి చక్కెర శరీర కణాల్లోకి ప్రవేశించకుండా రక్త ప్రవాహంలోకి ఉండిపోతుంది. అక్కడ ఇది శక్తిగా మారుతుంది. ఫలితంగా శరీరానికి సరిపడా తిన్నప్పటికీ ఆవిరైపోతుంది. నిరంతర వివరించలేని అలసట ఉంటే మధుమేహానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. చికిత్సతో పాటు ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు కూడా చేసుకోండి. నిద్రకు ఆటంకాలు, ఆహారం, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ లేకపోవడం ఇతర కారకాలు అలసటకు కారణమవుతాయి. గుండె ఊపిరితిత్తుల పరిస్థితులు రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి, మంటను కలిగిస్తాయి, అలసటను కలిగిస్తాయి. అలసటను ముందుగానే గుర్తించడం వల్ల రాబోయే ఆరోగ్యపరమైన సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్,
విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటిక్ అండ్ ఇట్స్ రెమెడీస్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ అ స్వీట్ లిటిల్ బాయ్ ఓన్లీ విత్ అ ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టిల్ దెన్ హ్యావ్ అ

0: Great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిద్ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు.

0: వనితలోకం స్త్రీల కార్యక్రమానికి సమయం ఇది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతల కోసం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు కార్యక్రమం వింటారు. శ్రోతలు ఈ అవకాశం మహిళా శ్రోతలకు మాత్రమే. మహిళా శ్రోతలు మీరు మాకు కాల్ చేసి మీరు కోరుకున్న చిత్రగీతాలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0877-224-6605 మరి యొక్క నెంబరు 0877-224-6606. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కోరుకున్న చిత్రగీతాలు వినేయండి. మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి. హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు స్వాతి అండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మాది తిరుపతి సుందరయ్య నగర్ అండి.
0: ఓకే, ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి పాట విందామా?
1: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: హలో హలో
4: హలో
3: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: పల్లవి అండి.
3: పల్లవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: మదనపల్లి అండి.
3: మదనపల్లి నుండి. వింటున్నారా రేడియో కార్యక్రమాలు?
4: వింటున్నానండి, అందుకనే మీకు కాల్ చేశాను. చెప్పండి,
3: ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: శతమానం భవతిలో మంచి సాంగ్ వేయండి.
3: తప్పకుండా మేడం, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. పాట విందామా?
4: విందామండి.
3: ధన్యవాదాలండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. మహిళా శ్రోతలు, మీరు కూడా మీరు కోరుకున్న చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0877224665 మరి యొక్క నంబర్ 0877224666 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరుకున్న చిత్రగీతాలు వినేయండి. తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: నమస్తే అండి, నా పేరు

0: హిమబిందు మాట్లాడుతున్నాను.
1: హిమబిందు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: తిరుపతి నుంచి కాల్ చేస్తున్నానండి నేను.
1: ఓకే అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ఖుషి సినిమాలోంచి పాట వినాలనుకుంటున్నాను, మా ఆయన కోసం డెడికేట్ చేయాలనుకుంటున్నాను.
1: తప్పకుండా అండి,
0: కూడా
1: చెప్పండి.
0: అదే ఖుషి సినిమాలో సాంగ్స్ వేయండి.
1: తప్పకుండా అండి, ఖుషి చిత్రం నుంచి పాట విందామా?
0: విందాం.
1: ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. పాట విందాం.
0: ఓకే అండి.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
3: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
2: ప్రతి గురువారం ఉదయం 8:35
3: మన ఆకాశవాణి తిరుపతి FM ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
2: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
3: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
2: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి, నా పేరు శ్రావ్య.
4: శ్రావ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: నేను కుప్పం అండి.
4: కుప్పం నుండి కాల్ చేస్తున్నారు. వింటుంటారా మా రేడియో కార్యక్రమాలు?
5: వింటుంటానండి.
4: ఓకే అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: తాజ్ మహల్ నుండి సాంగ్ వినాలనుకుంటున్నామండి.
4: తాజ్ మహల్ చిత్రం నుండి ఏ పాట?
5: పాట పెట్టండి.
4: ఓకే అండి, ఆ చిత్రం నుంచి పాట విందాం. కాల్ చేసిన ధన్యవాదాలండి. పాట విందామా?
5: థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? తర్వాత శ్రోతను పలకరించే సమయం లేనందున శ్రోతలందరి కోసం ఈ పాట.

ఇంతవరకు వనితాలోకం శ్రేళ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5:30.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే అంశాలు: ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీ

ఈ ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా 1 పోస్టు, గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ ఎల్ఎల్బి లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ సిఐ మొత్తం 2 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ లేదా ఈఆర్పి మొత్తం 2 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక: ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు: గ్రేడ్ E1, పే స్కేల్ వివరాలు ఐడిఏ ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు, గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలెక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలెక్షన్ టెస్ట్లో 2 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వెయిటేజ్ వివరాలకొస్తే, ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ 85%, ఇంటర్వ్యూ వెయిటేజ్ 15%. రిజర్వేషన్లు ఇంకా రాయితీల వివరాలకొస్తే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో

ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు, పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే, ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండాలి. మరో పోస్టు వివరాలు: మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండుండాలి. మరో పోస్టు వివరాలు: కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించుండాలి లేదా 10కి గాను 6.84 CGPA తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా PRLలో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A పోస్ట్ కోడ్తో మెకానికల్ విభాగంలో, BE003A పోస్ట్ కోడ్తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ 3 పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే, అభ్యర్థులు తమ బీఈ లేదా బీటెక్ కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన FAQలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే, 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. PWBD రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సింటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు UDID పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన PWBD కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 PWBD కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల అన్ని PWBD కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
ఆన్లైన్ దరఖాస్తు

దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2026న ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హత కలిగిన నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత లభించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో సరైన ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరి. రిటర్న్ టెస్ట్ లేదా సిబిటి, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా సిబిటికు తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జేపీజీ లేదా జేపీఈజీలో నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, ఎన్ఓసీ తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ సిబిటి విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ను సంప్రదించండి.

0: ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాత్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ MBU డ్రైవ్ నిర్వహించిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కీలకమైన విజయాన్ని సాధించింది. యుద్ధ ప్రాతిపాదికన చేపట్టిన ఈ కార్యక్రమంలో 20 మిలియన్ మందికి పైగా విద్యార్థులకు MBUలను పూర్తి చేసింది. పాఠశాలలోని బాలల MBU స్థితిని తెలియచేసే యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDISE ప్లస్ తో UIDAI సాంకేతికంగా అనుసంధానం కావడం ద్వారా

ఇది సాధ్యమైంది. ఈ ప్రత్యేక కార్యక్రమం 2025లో ప్రారంభమైంది. రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత విద్యా శాఖల సమన్వయంతో పాఠశాల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు సులభంగా తమ ఆధార్ను అప్డేట్ చేసుకున్నారు. ఇది ఎంబీయు సేవలను నేరుగా పాఠశాలలకు చేర్చడానికి సాయపడింది. తద్వారా కోట్లాది విద్యార్థులకు ఈ ప్రక్రియ మరింత సులభంగా సౌకర్యవంతంగా మారింది. 5 ఏళ్లలోపు బాలల ఆధార్ నమోదు చేసేటప్పుడు డెమోగ్రాఫిక్ సమాచారాన్ని, ఫోటోను సేకరిస్తారు. కానీ ఈ వయసులో వేలిముద్రలు, ఐరిస్ బయోమెట్రిక్ను సేకరించరు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్లు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. బాలల ఆధార్లో ఎప్పటికప్పుడు తాజా బయోమెట్రిక్ సమాచారం ఉండేలా ఎంబీయు నిర్ధారిస్తుంది. బాలలకు 5 ఏళ్లు వచ్చినప్పుడు ఒకసారి, 15 ఏళ్ల వయసులో మరోసారి ఎంబీయు అవసరం ఉంటుంది. పాఠశాల ఉన్నత విద్యలో ముందుకు వెళుతున్నప్పుడు ఆధార్ ధృవీకరణ అవసరమయ్యే వివిధ సేవలను, ప్రయోజనాలను వారు అందుకుంటారు. సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల ఆధార్ ధృవీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది. సకాలంలో పూర్తి చేసేలా ప్రోత్సహించడానికి, సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గాను 7 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు 2025 అక్టోబర్ 1 నుంచి ఏడాది వరకు ఎంబీయు రుసుమును యుఐడిఏఐ మాఫీ చేసింది. 5 నుంచి 7 ఏళ్లు, 15 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలలకు ఎంబీయు ఉచితంగానే కొనసాగుతుంది. అంటే 5 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలలకు 2026 సెప్టెంబర్ 30 వరకు ఎంబీయు ఉచిత ఆధార్లో ఎంబీయు పూర్తి చేసుకోకపోవడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల పరిధిలో ప్రయోజనాలను పొందడానికి చేసే ధృవీకరణ ప్రక్రియలోనూ నీట్, జేఈఈ, సియుఈటీ తదితర పోటీ విశ్వవిద్యాలయ పరీక్షలకు నమోదు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆధార్లో ఎంబీయును పూర్తి చేయాలని బాలల తల్లిదండ్రులను, సంరక్షకులను యుఐడిఏఐ కోరుతోంది. జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం సుజలాం భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా డేటా షేరింగ్, వివిధ వ్యవస్థల మధ్య అనుసంధానత, భాగస్వాముల ఆమోద విధానాన్ని ప్రకటించింది. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక పాలనా సంస్థలు ఆమోదించిన భాగస్వాముల మధ్య గ్రామీణ తాగునీటి డేటాను పంచుకునేందుకు, నిర్వహణకు సురక్షితమైన, సమగ్ర, పరస్పర అనుసంధాన, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ విధానం భారతదేశ గ్రామీణ తాగునీటి రంగానికి కేవలం మౌలిక వసతుల కల్పన స్థాయి నుంచి భరోసాతో కూడిన బాధ్యతాయుత సేవల ఆధారిత తాగునీటి సరఫరా దిశగా నడిపించడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది మౌలిక సదుపాయాల జీవితకాల నిర్వహణ, వనరుల స్థిరత్వం, సేవల భరోసా, పౌర కేంద్రీకృత జవాబుదారీతనం, సాక్ష్యాధారిత నిర్ణయాలను సమర్థవంతం చేసేందుకు సమగ్ర వ్యవస్థను అందిస్తుంది, పాలనా సూత్రాలను అందిస్తుంది, సంస్థాగత జవాబుదారీతనం, గోప్యత, సైబర్ భద్రతను కాపాడుకుంటూనే సమాచారాన్ని సజావుగా మార్చుకునేందుకు వీలుగా సాధారణ గుర్తింపులు, ప్రామాణిక మెటాడేటా, పరస్పరం అనుసంధానించగల రిజిస్టర్లు, సురక్షిత డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తుంది. త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ సంస్థలు అధికారిక భాగస్వాముల మధ్య నిబంధనలతో, పరస్పర సహకారంతో పనిచేసే డేటా మార్పిడిని సాధ్యం చేయడమే ఈ విధాన ముఖ్య ఉద్దేశం. పంచాయతీ, కేంద్రకృత పాలన, పౌరుల భాగస్వామ్యం, ఫిర్యాదుల పరిష్కారం, భాగస్వామ్య ఆస్తుల పర్యవేక్షణ, గ్రామీణ తాగునీటి వ్యవస్థలు, సేవలు,

జవాబుదారతాన్ని ఈ వ్యవస్థ బలపరుస్తుంది. ఆమోదించిన నిర్దిష్ట ప్రయోజన ఆధారిత ప్రవేశ వ్యవస్థల ద్వారా నిర్వహణ, మరమ్మతులు, నీటి నాణ్యత పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల నిర్వహణ, ముందస్తు నిర్వహణ, భౌగోళిక స్థానిక ప్రణాళిక, డిజిటల్ ట్విన్స్, కృత్రిమ మీద ఆధారిత అనలిటిక్స్, నిర్ణయ మద్దతు వ్యవస్థలకు సంబంధించిన వినూత్న పరిష్కారాలను భాగస్వాములు అభివృద్ధి చేయవచ్చు. డిజిటల్ వ్యవస్థలో విశ్వసనీయత ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ పాలసీ గోప్యత, వ్యక్తిగత డేటా రక్షణ, సైబర్ భద్రత, డేటా వర్గీకరణ అందుబాటులో పాలన, ప్రజా ప్రయోజన భద్రతలకు సంబంధించిన బలమైన నిబంధనలను పొందుపరిచింది. ఇది సున్నితమైన మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత డేటాను కాపాడేటప్పుడు సురక్షితమైన, బాధ్యతాయుతమైన, నిర్దిష్ట ప్రయోజనాలతో కూడిన సమాచార వినియోగాన్ని తెలుసుకునేందుకు బహుళ స్థాయిలో డేటా సేకరణ విధానాన్ని అవలంబిస్తుంది. ఈ విధాన గ్రామీణ నీటి వనరుల నిర్వహణకు దీర్ఘకాలిక ప్రజా డిజిటల్ మౌలిక సదుపాయంగా సుజలాం భారత్ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది పారదర్శకత, నూతన ఆవిష్కరణలు, నిర్వహణ సామర్థ్యం, స్థిరమైన సేవలందించడంలో తోడ్పడుతుంది. ఈ విధాన ప్రకటనతో గ్రామీణ త్రాగునీటి పరిపాలనకు విశ్వసనీయమైన డిజిటల్ పునాదిని నిర్మించడంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు విశ్వసనీయ, స్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన నీటి సేవలను అందించడంలో ఈ విభాగం కీలక ముందడుగు వేసింది. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడొక చిత్రగీతం విందాం.

ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు ఈ పూట మరియు రేపు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంకాలం 6:30 ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారం. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటల సస్యరక్షణలో రసాయనాలు ద్రావణాల ప్రాముఖ్యత, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన విభాగం ప్రొఫెసర్ వి శ్రీలత గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:45 ఆపాత మధురాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు ప్రసారం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీ ఏ పద్మనాభయ్య, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం సమాజం మన్నవ గంగాధర ప్రసాద్ గారి స్వీకవితలు ప్రసారం. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సీ కృష్ణస్వామి రాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం ఈ వారం విదుర విందు కథ ప్రసారమవుతుంది. చదివిన వారు శ్రీమతి జే నిర్మల. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 12:10 12:40 1:30 అనంతరం 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు సాయంకాలం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు మరియు పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. 6:00 ప్రసార విశేషాలు. 6:30 తిరుపతిలో ఆగస్టు నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష, సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:45 దుబాయ్లో జరగనున్న 2026 మహిళల ఏషియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ హాంకాంగ్ క్రికెట్ జట్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం

0: The Tenzing Norgay National Adventure Awards for the year 2024. The awardees are Baljeet Kaur and Skalzang Rigsin in Land Adventure category, Remo Saha in Water Adventure category, and Shiv Prasad Chamoli in the Lifetime Achievement category. The selections were made following the recommendations of the National Selection Committee. Benchmark domestic equity indices ended around 0.5% lower today, extending their losing streak to 3 consecutive sessions. The Sensex declined 374 points to close at 76,570. And with that, we end this news bulletin.
1: Compridium, zyada bonus, apno ke liye sabse sahi, RKLI. इससे बेहतर कुछ नहीं।
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
3: आकाशवाणी प्रांतीय वार्तलु చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి కృష్ణా సహా రాష్టంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
4: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి హామీ ఇస్తున్నా సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ అటు కృష్ణమ్మతో సహా రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
3: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి నీవ వెలిగొండ పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ
5: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హందరి నివా చేస్తాం, అటు వెలిగొండ చేస్తాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్లీ నెక్స్ట్ ఇయర్ మళ్లీ ఇంకొక పెద్ద పండుగకి మళ్లీ మనందరం కూడా సిద్ధమవుతున్నాం.
3: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం

ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈడీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈరోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్టంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్టంలోని నేతన్నలకు, హస్తకళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికి ఎలాంటి రుసుము చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట స్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పతకం సాధించిన హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు. గత నెల 27న నిర్వహించిన మహిళల అండర్ 23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు.
పోలవరం ఎడమకాలు

0: వను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాల దేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్య ప్రాయః 11 సంజాతా. ఉత్తరప్రదేశే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వ సేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్ర న్యాసస్య ప్రథమ సీఈఓ రూపేణ నియుక్తః. విశ్వబ్యాంక్ ప్రముఖేణ అజయ్ బంగా ఇత్యమునా భారతస్య ఆర్థిక వృద్ధిః ప్రశంసితా. జాగతిక ప్రతికూలతాష్వపి అస్మిన్ 8% అధికం ప్రవర్ధితుం సామర్థ్యం ఇతి ప్రతిపాదితం. ఉభయోః దేశయోః ద్వైపాక్షిక వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సంవర్ధనార్థం భారత్ అఫ్గానిస్తాన్ సంయుక్త కార్యసమూహేన సమీక్షోపవేశనం ఆయోజితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వీర్ శర్మా చ చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రం ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః సమారబ్ధం ద్విదివసీయ విభాగీయ శిఖర సమ్మేళనం ప్రథమ విభాగీయ శిఖర సమ్మేళనం అస్తి, యస్య పరికల్పనా ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇత్యస్య భావం సుదృఢం కర్తుం సహకారీ సంఘవాదం సుదృఢం కర్తుం చ కల్పితా అస్తి. శిఖర సమ్మేళనం కేంద్ర రాజ్యయోః మధ్య మహత్వపూర్ణ క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే చర్చాం కర్తుం కాలబద్ధ కార్యయోజనానాం వికాసాయ చ యోజయతి. జల ఆధారభూత సంరచనానాం పరియోజనానాం సమయోచిత కార్యాన్వయనం జల పంచాయత్ జనసహభాగిత క్యాచ్ ద రెయిన్ పేయజల స్రోత సుస్థిరత జల జీవన్ మిషన్ 2.0 ఇత్యాదీనాం చతుర్ణాం ప్రముఖ క్షేత్రాణాం విషయే సమ్మేళనస్య కేంద్రబిందుః అస్తి. అయం ఉపక్రమః రాష్ట్రీయ లక్ష్యాణాం కృతే సహభాగిత్వస్య దాయిత్వం ప్రవర్ధయితుం ప్రయతతే తథా చ ప్రశాసనస్య సేవాప్రదానే విచార విమర్శః పరిమాణీయ పరిష్కారేషు పరివర్త్యతే ఇతి సునిశ్చితోతి. నేపాలదేశస్య వర్తమాన ఉద్ధార సహాయ ప్రయాసేషు భారతం సర్వవిధ సహాయం ప్రదదాతి. సహాయోద్ధార సామాగ్రిం వహమానం పంచమం భారతీయ విమానం అద్య నేపాలదేశం ప్రతి ప్రస్థితః అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అకథయత్ యద్విమానే 11 సదస్యానాం ఉద్ధారదలం 15.5 టన్మితం ఆవశ్యక ఔషధయై సహ విశేషోపకరణైః ఉపయుక్తం అస్తి. అత్రాంతరే 21 సదస్యాత్మకం భారతీయ ఫోరెన్సిక్ దళం నేపాలదేశే సద్యః ఏవ ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితానాం జనానాం పరిచయే సహాయం కర్తుం ఫోరెన్సిక్ విశేషజ్ఞైః సహ డిఎన్ఎ ప్రారూపాణాం విశ్లేషణం ప్రారభత. నేపాలదేశే వినాశకారి జలాప్లావనేన మృతకానాం సంఖ్యా ప్రాయః 11 శతం పరిమితా అభవత్. నేపాలస్య రాష్ట్రీయ ఆపత్ సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణస్యానుసారం గత సప్తాహే ప్రాణఘాతక జలాప్లావనేన ప్రవహితాః 14,100 యావత్ శవాః ఏతావతా సంప్రాప్తాః. దక్షిణ చితవన్ మండలే సర్వాధికాః శవాః ప్రాప్తాః ఆసన్. తదనంతరం నవల పరాసి పూర్వం ఆసీత్. అధికారిణ అవదన్ యత్ అద్యావధి పంచ నవతి శవా అభిజ్ఞాతా సంతి.

తేషాం సంబంధిభ్యశ్చ సమర్పితాః సంతి. ఉత్తరప్రదేశే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వసేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జీతేంద్రమిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామజన్మభూమి క్షేత్రన్యాసస్య ప్రథమ సిఈఓ రూపేణ నియుక్తః. అయోధ్యాయాం మణిరామదాస ఛావని ఇత్యత్ర న్యాసాధ్యక్షస్య మహంత నృత్య గోపాలదాసస్య ఆధ్యక్షే ఆయోజితే న్యాసస్య సభాయాః అనంతరం నియుక్తేః ఘోషణా అభవత్. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః అమెరికాయాః ఎష్విల్ నగరే జి20 విత్తమంత్రిణాం కేంద్రీయ బ్యాంక్ ప్రశాసకానాం చ ఉపవేశనావధౌ విశ్వబ్యాంకస్య ఆధ్యక్షేణ అజయ బంగా ఇత్యమునా సహ మేళనం అకరోత్. ఉపవేశనేస్మిన్ ఉభౌ నేతారౌ భారత విశ్వ బ్యాంక్ సమూహయోః సహభాగితాం అధికం సుదృఢయితుం చర్చాం విహితవంతౌ. మంత్రణాయాం మూలభూత అవసంరచనాయై ఋణ సంవర్ధనార్థం క్షేత్రాధారిత కార్యక్రమీయ దృష్టికోణస్య అపి సమీక్షా కృతా. శ్రీమతీ సీతారామనః భారతే వైశ్విక అంకీయ సార్వజనిక అవసంరచనా జ్ఞాన కేంద్రస్య స్థాపనా విషయే విశ్వబ్యాంక సమూహేన సహ భారతస్య సహయోగం ప్రతిపాదితవతి. యస్మిన్ కృషి సహితేషు క్షేత్రేషు ప్రౌద్యోగిక్యాః సదుపయోగస్య అవసరాన్వేషణం అంతర్భూతమస్తి. అపరత్ర ఏకస్మిన్ సాక్షాత్కారే విశ్వబ్యాంక అధ్యక్షః అజయ్ బంగా ఇత్యమునా ప్రతిపాదితం యత్ భారతస్య సమీపే స్వకీయాత్ 7-8 ప్రతిసన్మితాత్ వర్తమాన వికాస మార్గాత్ అపి అధికం ద్రుతగత్యా ప్రవర్ధితుం సామర్థ్యం వర్ధతే. బంగా మహోదయః జాగతిక ఊర్జా విషాదస్య వ్యాపారిక అనిశ్చితతాయాః ఎల్ నినో ఇత్యస్య ప్రభావస్య సత్వాదపి భారతస్య అద్యతనం ఆర్థిక ప్రదర్శనం సుదృఢం వర్తతే ఇతి వర్ణితవాన్. ప్రియాః శ్రోతారః సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారత అఫ్ఘానిస్తానయోః వ్యాపార విషయక సంయుక్త కార్యసమూహస్య ద్వయోః దేశయోః ద్విపక్షీయ వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సుదృఢీకరణార్థం ఉపాయానాం సమీక్షాయై ఏకా మంత్రణా ఆయోజితా. వాణిజ్య ఉద్యోగ మంత్రాలయేన జ్ఞాపితం యత్ హ్యః ఆభాసీయ మాధ్యమేన ఆయోజితే అస్మిన్ ఉపవేశనే వ్యాపార సుగమత సీమా శుల్క సహయోగః అఫ్ఘాన వ్యాపారిభ్యః ప్రవేశానుమతిః సౌవిధ్యం బ్యాంకింగ్ విత్తీయ సహయోగశ్చేతి ప్రముఖాః విషయాః చర్చితాః. అనేనైవ సహ ఔషధ కృషి వ్యాపారః ఊర్జా సహయోగః నివేశ వ్యాపార ప్రోత్సాహనం సీమా శుల్క సౌవిధ్యం వస్తు వాహన సంయోజకత అథ చ పత్తన సంబద్ధానాం విషయాణాం ఉపరి విశదయత విచార విమర్శః సంజాతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి వాల్ట్ డి వేవర్ ఇత్యేషః అద్యారభ్య త్రిదివసీయాయాం భారతయాత్రాయాం భవిష్యతి. భ్రమణావధౌ సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర విషయేషు అపి చ పరస్పర హితానాం క్షేత్రీయ వైశ్విక విషయాణాం విషయేషు చర్చాం కరిష్యతి. ప్రధానమంత్రి డి వేవర్ ఇత్యేషః భారత యూరోపీయ సంఘ ముక్త వ్యాపార సమన్వయస్య వ్యావసాయిక కార్యక్రమే ముఖ్య భాషణం అపి ప్రదాస్యతి. సహ ముంబైనగరం అపి గమిష్యతి యత్ర సహ వజ్రస్య నౌకాశ్రయస్య రసద ఇత్యస్య చ క్షేత్రైః సహ వివిధైః సహభాగిభిః సహ వార్తాం కరిష్యతి. విదేశమంత్రాలయః అవదత్ యత్ ఇయం యాత్రా భారత బెల్జియం సహభాగిత్వం ఇతోపి సుదృఢం కర్తుం అవసరం ప్రదాస్యతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః శ్వః ఆరభ్య శనివాసర పర్యంతం యుక్రెయిన్ పోలెండ్ దేశయోః త్రిదివసీయాయాం యాత్రాయాం భవిష్యతి. డాక్టర్ జయశంకరః యుక్రెయిన్ దేశస్య సమకక్షేణ ఆండ్రీ సిబీహా ఇత్యనేన పోలెండ్ దేశస్య ఉపప్రధానమంత్రిణా విదేశమంత్రిణా చ రాడోస్లావ్ సిరోస్కీ ఇత్యనేన చ సహ ద్వైపాక్షిక విమర్శం కరిష్యతి. విదేశమంత్రాలయః అవదత్ యత్ ఇయం యాత్రా ద్వైపాక్షిక సంబంధాన్ వర్ధయితుం కేంద్రితా భవిష్యతి అథ చ క్షేత్రీయ వికాస విషయేషు పరస్పర హితానాం విషయ

యేసు చ విచారాణాం ఆదాన ప్రదానస్య అవసరమపి ప్రదాశ్యతి. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య మధ్యాహ్నే పూర్వీ మధ్యప్రదేశే అతి ప్రబల వృష్ట్యై రక్తవర్ణపరా సంచేతన ప్రసారిత. బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వి

0: 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:30. ఇప్పుడు విందాం ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: శ్రోతలు, ఇప్పుడు విందాం ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రపంచ కొబ్బరి దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 జరుపుకుంటాం. మానవ నాగరికతతో పాటు ప్రకృతి ప్రసాదించిన వరాలలో కొబ్బరి ఒక అమూల్యమైన వరం. అందుకే దీనిని సంస్కృతంలో కల్పవృక్షం అని అభివర్ణించారు. అటువంటి కొబ్బరి ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి సాగును ప్రోత్సహించడం, కొబ్బరి రైతుల శ్రేయస్సును కాపాడడం కోసం 1969 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆసియా పసిఫిక్ కొబ్బరి సంఘం ఏర్పడింది. ఆ సంస్థ ఏర్పడిన సెప్టెంబర్ 2 2009 అంతర్జాతీయ కొబ్బరి సమాజం అధికారికంగా ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించింది. కొబ్బరి నీళ్లు శరీరానికి తక్షణ శక్తినిచ్చే సహజ ఎలక్ట్రోలైట్ పానీయం. కొబ్బరి నూనె గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక కొబ్బరి ఉత్పత్తి చేసే దేశాలలో 3వ స్థానంలో ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముక లాంటిది. లక్షలాది మంది కార్మికులు కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. కొబ్బరి పరిశ్రమ రైతులకు ఉపాధి కల్పిస్తోంది. కొబ్బరి పీచుతో తాళ్లు, పరుపులు, మ్యాట్లు తయారు చేస్తారు. చిప్పలతో బొగ్గు, హస్తకళ వస్తువులు తయారు చేస్తారు. కొబ్బరిలోని ప్రతి అణువు మానవాళికి ఉపయోగపడుతుంది. లేత కొబ్బరి నీళ్లు ప్రకృతి సిద్ధమైన అమృత పానీయం. దీని నూనె మానవ దేహానికి ఎంతో శక్తినిస్తుంది. పీచు, డొక్క, చిప్పలు సైతం విలువైన పారిశ్రామిక ముడిసరుకుగా ఉపయోగపడుతున్నాయి. నేడు కొబ్బరి ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. కాబట్టి కొబ్బరిని కేవలం ఒక పంటగా కాకుండా ఒక సంస్కృతిగా, ఒక జీవన విధానంగా గుర్తించాలి. కొబ్బరి చెట్లను సంరక్షించడం, ఆధునిక సాగు పద్ధతులను రైతులకు అందించడం మన బాధ్యత. ఇంతవరకు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమంలో భక్తిగీతాలు.
3: అన్నమయ్య హరి సంకీర్తన మురళి.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం అన్నమయ్య పదమంజరి భక్తిగీతల కార్యక్రమం వింటున్నారు.

తరిగిడతగ తాం తరిగిడతగ తాం తరిగిడతగ తాం.

0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వింటారు. అనంతరం సమాజం మన్నవ గంగాధర్ ప్రసాద్ గారి స్వీకవితలు ప్రసారం. 8:35 పుస్తకవాణి ధారావాహికలో ఆర్సి కృష్ణస్వామి రాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం ఈ వారం విదుర విందు కథ ప్రసారమవుతుంది. చదివిన వారు శ్రీమతి జె నిర్మల.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం వింటున్నారు.

ఇంతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుండలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధి, వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127 చేరుకోగా దాదాపు 4900 మంది ఇంతవరకు ఆచూకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంటులో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే 3 ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి, బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావనా సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిల్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను
అత్యున్న

0: ధర్మాసనం విచారించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన బీసీఐ పునర్వ్యవస్థీకరణపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఆటోమేటెడ్గా నిర్దిష్ట కాలపరిమితిలోగా కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నావికాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్యశాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి సీఈఓగా పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావ్నీలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకాన్ని ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గొల్లలగూడి ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1120 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం

107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయం ఇది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం, ఉద్యాన పంటల సస్యరక్షణలో రసాయనాలు ద్రావణాల ప్రాముఖ్యత. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన విభాగం ప్రొఫెసర్ వి శ్రీలత గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఉద్యాన పంటల సస్యరక్షణలో కషాయాలు ద్రావణాల గురించి తెలియచేయడానికి ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన విభాగ ఆచార్యులు వి శ్రీలత గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, ముందుగా మనం ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గురించి వింటున్నాం. మరి ఇందులో మనకు రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ఏం వాడొచ్చు అంటారు?
2: తప్పకుండానండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడెక్కడ చూసుకున్నా కూడా ఈ సేంద్రియ వ్యవసాయము లేకపోతే ప్రకృతి వ్యవసాయము, ఇలా మనం రైతులందరూ కూడా చాలా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ఈ తెగుళ్ళు, ఈ జబ్బులు, వీటిలో మనం వాడేటటువంటి ఈ రసాయనిక మందుల అవశేషాలు ఎక్కువైనందువల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించడం కోసం చాలా మంది ఈ సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి వాటిపైన మొగ్గు చూపుతున్నారు. అందువల్ల ఈ సేంద్రియ వ్యవసాయం అనేది మనకు బాగా ప్రాముఖ్యం ఉంది. ఇలా మనకు పురుగులు తెగుళ్ళు అనేటువంటివి ఏ వ్యవసాయంలో అయినా మనకు సర్వసాధారణము. అక్కడ మనం రసాయనికాలు వాడిన దాని వల్ల చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వాటి స్థానంలో మనం ఈ సేంద్రియ పద్ధతిలో వాడదగినటువంటి కషాయాలు ద్రావణాల విషయానికి వస్తే చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోగలిగింది ఏంటంటే వేప ద్రావణం, 5% వేప ద్రావణం అనేది మనం చాలా సర్వసాధారణంగా వింటూ ఉంటాము. అదే కాకుండా మనకు ఈ కానుగపప్పు ద్రావణము, పంచతంత్ర కషాయము, సీతాఫలమాకు కషాయము, ఉమ్మెత్త కషాయము, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము, పశువుల పేడ మూత్రం ద్రావణము, పొగాకు కషాయము, మారేడు కషాయము, అలాగే పశువుల పేడ మూత్రంతో పాటు ఇంగువతో కలిపి తయారు చేసినటువంటి ద్రావణము, పిచ్చి తులసి కషాయము, కలబంద కషాయము, మ్యాజిక్ ద్రావణము, ఇలా రకరకాలైనటువంటి ద్రావణాలు మనకి ఉన్నాయండి. వీటిని వాడుకోవచ్చు సమర్థవంతంగా.
1: మేడం, మరి సాధారణంగా మనమంతా ఈ వేప కషాయం గురించి మాత్రం వింటుంటాం, ఈ ప్రకృతి వ్యవసాయంలో వాడుతుంటాం.
2: అవునండి.
1: మరి ఇందాక మీరు చెప్పిన ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వీటిని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఎలా వాడుకోవాలి ఒకసారి?
2: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇవాళ రేపు మనం మిద్దె తోటలను కూడా ఎక్కువగా వింటున్నాము. రైతులు పండించే దానితో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సేంద్రియ పద్ధతిలో మనకున్న మిద్దె మీద మనము పండించుకోవాలి సేంద్రియ పద్ధతిలో అనే ఆలోచన చాలా మందికి ఉంది. కాకపోతే వీళ్ళకున్నటువంటి ముఖ్యమైనటువంటి బెడద ఏంటంటే ఈ ఆకు తినే పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. ఏ వ్యవసాయంలో అయినా ఆకు తినే పురుగులు మొదలైనట్లయితే మనకు చిన్న వయసు నుంచే మొక్కలు ఎక్కువగా దెబ్బతినడం జరుగుతుంటుంది. దానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మనకు వచ్చేటటువంటి ఈ పచ్చపురుగు కానీ, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగలి పురుగు, ఇలా రకరకాలుగా ఉండే ఆకు తినే పురుగులకి దీన్ని వాడుతూ ఉంటాము. దీన్ని ఎలా మనం తయారు చేసుకోవాలంటే పేరులోనే ఉందండి, ఇది పచ్చిమిరప, వెల్లుల్లి, ఈ రెండు మనకి ఇంట్లో సర్వసాధారణంగా దొరికేటివి. వీటిని మనము 3 కిలోలు పచ్చిమిర్చి, 1/2 కిలో వెల్లుల్లి, 250 మిల్లీలీటర్లు కిరోషను, సబ్బు పొడి 100 గ్రాములు, ఇవన్నీ ఈ వెల్లుల్లికి పాయలను పొట్టు తీయాలండి. బాగా నూరి 250 మిల్లీల కిరోషిన్లో రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నెక్స్ట్ డే అంటే తర్వాత రోజు ఉదయాన్నే 3 కిలోల పచ్చిమిరకాయలు కాడలు తీసి మెత్తగా నూరి 10 లీటర్ల నీళ్ళల్లో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి. ఇవి రెండు రాత్రిలో మనం నాన

0: పెట్టేసుకోవాలి. మరునాడు ఏం చేయాలి అంటే, ఈ వెల్లుల్లి ద్రావణాన్ని ఒక పలచని గుడ్డతో వడపోయాలి. అదేవిధంగా పచ్చిమిత్ర ద్రావణాన్ని కూడా వడపోసుకోవాలి. ఈ రెండింటిని కలిపేయాలి. కలిపేసిన తర్వాత 100 గ్రాముల సబ్బు పొడిని అందులో కలపాలి. ఎందుకంటే ఈ ద్రావణాన్ని మనము పిచికారీ చేసినప్పుడు సమంగా ఆకుల మీదంతా కూడా మనకు బాగా పిచికారీ చేసినప్పుడు తగిలేటట్లు ఉండడానికి సబ్బు పొడి అనేది ఉపయోగపడుతుంది. ఇలా మనం తయారు చేసినటువంటి ఈ ద్రావణం అంతా మనకి ఎంత వస్తుందండి, 10 లీటర్లలో మనం తయారు చేస్తున్నాం అంతే. ఈ 10 లీటర్ల ద్రావణాన్ని మనము 100 లీటర్ల నీళ్ళల్లో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చండి. ఇది ఏ ద్రావణమైనా మనం పిచికారీ చేసేటప్పుడు ఉదయంగానే సాయంత్రం కానీ మనం పిచికారీ చేసుకుంటే, ఎందుకంటే ఈ పురుగులు అన్నీ కూడా ఈ ఎండ తక్కువగా ఉన్న టైంలోనే తినడానికి బయటకు వస్తాయి, లేదంటే రకరకాల చోట్ల దాక్కొని ఉంటాయి. ఈ పురుగు మందుల్లాగా ఎక్కడెక్కడో ఉన్న వాటికి చేరి అవి చంపేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఉదయంగానే సాయంకాలం కానీ మనం పిచికారీ చేస్తే వాటిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చండి.
1: కాబట్టి రైతులు శ్రీలత గారు చెప్పినట్టు ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ మాత్రమే మనం పిచికారీ చేసుకుంటే చాలా మంచిది.
0: ఇంకొకటి ఏమంటే, ఈ పచ్చిమిరప కషాయము కారం ఉంటుంది. పిచికారీ చేసే రైతులు కూడా గాలికి ఎదురుగా చేయకూడదు, గాలి వాటంతో పాటు చేయాలి. లేదంటే అది మన కళ్ళల్లో పడుతుంది, మన మీద పడుతుంది, ఇది మంట, ఇలాంటివన్నీ ఉంటాయి సాధారణంగా. కాబట్టి గాలికి ఎదురుగా మనం పిచికారీ చేయకూడదు.
1: మరి ఇప్పుడు మీరు చెప్పినవేమో ఈ ఆకు తినే పురుగులకు సంబంధించినవి, అలాగే ఇప్పుడు మనకు రసం పీల్చే పురుగులు ఉంటాయి, మరి వాటి కోసం కూడా ఏమైనా ఉన్నాయా మేడం ఇప్పుడు ఈ ద్రావణాలు కషాయాలు?
0: ఉన్నాయండి. అంటే సాధారణంగా మనము చూస్తూ ఉంటాము, మనము ఈ రసం పీల్చే పురుగుల్లో పేనుబంక, ఈ పచ్చదోమ, ఈ తెల్లదోమ, అలాగే ఇప్పుడు పిండినల్లి కూడా చాలా ఎక్కువగా ఉంది. మనము ఇంట్లో పెట్టిన 1-2 మొక్కలకే మొక్క కనిపించకుండా పట్టేస్తూ ఉంటుంది. ఇవి మామూలుగా కొంచెం ఎండ వాతావరణం, పొడి వాతావరణం ఉన్నప్పుడు వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనికి బాగా మనకు పనిచేసేది ఏంటి అంటే ఈ పొగాకు కషాయం అనేది బాగా పనిచేస్తుందండి. దీన్ని చాలా సులభం అండి తయారు చేసుకోవడము. 1 కిలో పొగాకు రద్దు అంటే మనకి ఏ షాపులో అడిగినా కూడా దొరుకుతాయండి కిరాణా కొట్టుల్లో. దాన్ని మనము 1 కిలోని సబ్బు 100 గ్రాములు తీసుకోవాలి. 10 లీటర్ల నీళ్ళల్లో 1/2 గంట సేపు ఉడకబెట్టాలండి. సో ఈ పొగాకు లద్దును 1 కిలో తీసుకొని 10 లీటర్ల నీళ్ళల్లో 1/2 గంట సేపు ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో కొంచెం నీటిని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది ఆవిరైపోతూ ఉంటుంది మనం ఉడకబెట్టే కొద్దీ. ఈ 10 లీటర్ల ద్రావణం అనేది తగ్గకుండా చూసుకుంటూ, ఎంత తగ్గుందనిపిస్తే అందాసుగా నీళ్లు పోసుకుంటా మనం ఉడకబెట్టుకుంటూ ఉండాలి. అలా మనం 1/2 గంట సేపు ఉడకబెడితే ఆ పొగాకులో ఉన్నటువంటి ఈ ఔషధాలన్నీ కూడా ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఈ కషాయానికి తర్వాత చల్లారిన తర్వాత 100 గ్రాముల సబ్బు పొడిని కలిపి 1 ఎకరా పొలంలో 100 లీటర్ల నీళ్ళకి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా సాయంకాలమే చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం ఈ ద్రావణాలన్నింటినీ మనం ఉదయము లేదా సాయంకాలమే పిచికారీ చేసుకోవాలి.
1: మరి మేడం ఇందాక మీరు చెప్పిన వాటిలో ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే ఈ మ్యాజిక్ ద్రావణం అని వింటే ఏదో కొత్తగా అనిపించింది, మరి దాని గురించి వివరిస్తారా?
0: సో మ్యాజిక్ అంటే ఇందులో మ్యాజిక్ అంటూ ఏముండదండి. అంటే అది మనకు అట్లా మాయ చేసినట్లు చేస్తుందని ఆ పేరు పెట్టడం జరిగింది సేంద్రీయ వ్యవసాయంలో. ఇది మనం పశువుల పేడ, పశువుల మూత్రము, వేపాకులు, కానుగాకులు, జిల్లేడాకులు ఈ 5 కలిపి మనం తయారు చేయడం జరుగుతుంది. ఇది మామూలుగా అంటే చెదల సమస్యతో సహా మనకు చాలా రకాలైనటువంటి ఈ పురుగులను, తెగుల్ని మనకు ఇది చేయడం జరుగుతుంది. ఒకవేళ చెదలు ఎక్కువగా ఉంటే గనక దీంతో పాటు కొద్దిగా సీతాఫలం ఆకులు కూడా కలుపుకుంటే ఇంకా బాగా పనిచేస్తుందండి ఈ మ్యాజిక్ ద్రావణము. ఇది ఎలా మనం చేసుకోవాలంటే, నీకు ఆల్రెడీ చెప్పానండి, వేపాకులు, కానుగాకులు, జిల్లేడాకులు, చెదలుంటే మనకు ఆముదము లేదా సీతాఫలం, ఈ రెండిట్లో ఏదైనా సరే ఈ ఆకులు మనం 1 కేజీ తీసుకోవాలి. ఈ తీసుకున్న ఆకులన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఒక కుండలో, కనీసం అంటే 30-40 లీటర్ల నీళ్లు పట్టేటటువంటి కుండ తీసుకోవాలి. దాంట్లో ఈ పశువుల పేడ 1 కిలో, పశువుల మూత్రం 1 లీటరు ఈ కూడా కలిపేసి మిశ్రమాన్ని బాగా కలిపి ఓ బట్టతో కుండను కప్పి 1-7 రోజుల పాటు అలాగే ఉంచేయాలి. ఆకులన్నీ చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి. 1 కేజీ పశువుల పేడ, 1 కేజీ పశువుల మూత్రము ఇవన్నీ ఆ కుండలో వేసేసి 1 వారం రోజుల పాటు పైన మూత పెట్టకూడదు, గుడ్డ కట్టాలి. ఎందుకంటే గాలి పోతూ వస్తూ ఉండాలి కుండ లోపలికి. సో ఇలా మనం చేస్తే ఈ ఆకులన్నీ బాగా కుళ్ళి అందులో ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయండి. ఈ పశువుల పేడ, మూత్రం మనం కలిపినటువంటి దాంట్లోకి బాగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని మనము పల్చని గుడ్డతో వడపోసుకోవాలి. సో ఇలా వచ్చినటువంటి ఈ ద్రావణాన్ని మనం 60-70 రెట్ల నీటిని కలపాలి. అంటే మనం ఇప్పుడు 1 కిలో పశువులు పేడ, 1 కిలో లీటరు ఈ 1 కేజీ ఆకులు మనం వేసిన దాంట్లోంచి కొద్దిగా వస్తుంది. సర్వసాధారణంగా మనము 1-1.2 లీటర్ల

0: రావడం వరకు మనకు రావచ్చు మనం వడగట్టినప్పుడు. సో దాన్ని అంతటిని మనము ఒక 60-70 లీటర్ల నీళ్లు కలపాలి దానికి. మళ్ళా అది తక్కువలో తక్కువ అంటే ఒకదానికి 6 భాగాల నుంచి 10 భాగాల వరకు నీళ్లను కలుపుకోవచ్చు. ఇలా వచ్చిన 1 లీటర్ ద్రావణానికి మనం 60 నుంచి 70 లీటర్ల నీళ్లను కలిపి పంటల్లో మనం పిచికారి చేసుకోవచ్చు. దీది ముఖ్యంగా మనకు తెగుళ్ళకు బాగా పనిచేస్తుందండి. పురుగులైనా కానీ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, మనకు వచ్చింది అది తెలుస్తుంది, మనం పురుగుని చేత్తో కూడా తీసేయగలం కనిపించినటువంటి పురుగుని. కానీ ఈ తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకు మచ్చ వచ్చే వరకు తెగుళ్ళు ఉందనే విషయం తెలీదు. ఒకసారి మచ్చ వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని ఆ మచ్చను మనం తీసేయలేం. తర్వాత ఇంకా మచ్చలు రాకుండా ఈ బూజు తెగులు వ్యాప్తి చెందకుండా అరికట్టగలం. కాబట్టి ఇలా ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ప్రతి 1 నెలకు ఒకసారి మనకు మచ్చలు కనిపించినా కనిపించకపోయినా మనం దీన్ని పిచికారి చేసుకుంటూ ఉంటే ఒక మ్యాజిక్ లాగా మనకు మచ్చలే రాకుండా చాలా నాణ్యంగా మన తోటను మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని మ్యాజిక్ ద్రావణం అని అంటూ ఉంటారు అన్నమాట, ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది.
1: మేడం, మరి ఇప్పుడు మీరు అంటున్నారు ఈ ఆకుల మీద మచ్చలు తెగుళ్ళు అని, వీటికి సంబంధించి ఇంకేవైనా ద్రావణాలు కానీ కషాయాలు కానీ ఉన్నాయా?
0: ఉన్నాయండి. ఇలాగే పిచ్చి తులసి కషాయం అనేది కూడా ఒకటి ఉంది. ఇలా మచ్చలు ఇవన్నీ, ఈ పిచ్చి తులసి అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఇంట్లో పెంచుకునే తులసి కాకుండా పిచ్చి తులసి, వెర్రి తులసి అని అంటుంటారు. పొలాల్లో అక్కడక్కడ గడ్డిలాగా పెరుగుతుంటుందండి, ఒక కలుపు మొక్కలాగా. మీరు గమనించినట్లయితే ఈ పిచ్చి తులసి మొక్కల్ని పాతకాలంలో ఈ రైతులు ఒక 5-6 మొక్కలు తీసుకొని వచ్చి పశువుల కొట్టంలో అగ్గి పెట్టేవాళ్ళండి. ఇది ఏమంటే దోమలను తరిమేస్తుంటది అన్నమాట దాంట్లో ఉన్నటువంటి. ఇలా దీనికి చాలా ముందు నుంచే విశిష్టత ఉంది. ఈ మొక్క మనకి తెగుళ్ళకు బాగా పనిచేస్తుందండి. సో ఈ పిచ్చి తులసి ఆకులు 5 కిలోలు ఎక్కడ చూసినా ఉంటుంది, ప్రతి చోట దొరుకుతుంది. ఈ పిచ్చి తులసి ఆకుల్ని 5 కిలోలు తీసుకొని 10 లీటర్ల నీళ్ళల్లో 1/2 గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఇది చాలా త్వరగా తయారయ్యేటటువంటి కషాయం. మనం 10 రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒక రోజులోనే మనం ఉదయం తెచ్చుకుంటే సాయంకాలానికి మనము తయారు చేసేయచ్చు. ఎందుకంటే ఉడకబెట్టి దాంట్లో నుంచి తీసేస్తాం అన్నమాట. 5 కిలోల పిచ్చి తులసి ఆకులను 10 లీటర్ల నీళ్ళల్లో 1/2 గంట సేపు మనం ఉడకబెట్టాలి. ఈ ఉడకబెట్టేటప్పుడు మధ్య మధ్యలో మనం కర్రతో కలుపుతూ ఉండాలి. కషాయం బాగా చల్లారిన తర్వాత గుడ్డలేసి వడగట్టుకొని దీనికి 100 లీటర్ల నీళ్ళని కలపాలి.
1: అంటే దీంతో పాటు ఇంకా ఇతర ఏ కలపాలి?
0: ఏమీ లేదు, కేవలం పిచ్చి తులసి మాత్రమే. దీన్ని మనం 5 కిలోల ఆకుల్ని 5 నుంచి 10 కిలోల వరకు తీసుకోవచ్చు, మనకు దొరికేదాన్ని బట్టి అనమాట. 10 లీటర్ల ద్రావణాన్ని మనం తయారు చేస్తాము. ఆ 10 లీటర్లని మళ్ళా 100 లీటర్లకు మనము కలుపుకొని 1 ఎకరాకు మనం పిచికారి చేసుకోవాలి. బూజులన్నీ నివారిస్తాయండి.
1: మేడం, మరి మనం సాధారణంగా కలబంద అని అనగానే మనకు ఈ చర్మ సౌందర్యానికో లేకపోతే చర్మం సంబంధించిన వ్యాధుల గురించో మనం
0: మనుషుల్లోనే ఎక్కువ వాడుతూ ఉంటాం.
1: మరి ఇందాక మీరు కలబంద కషాయం అన్నారు, ఇది ఎలా వాడతారు, దేనికి ఉపయోగపడుతుంది?
0: ఇది కూడా కలబంద మొక్కల్లో ఏమంటే చాలా విశిష్టంగా ఉంటుందండి. బూజు అంటే మనకు మచ్చలు తెగుళ్ళు ఎక్కడైనా బూజుకు సంబంధించినటువంటి ఉన్న వాటిల్లో ఈ కలబంద కషాయం అనేది బాగా ఉపయోగపడుతుంది. కలబంద మనుషులకే కాదు మొక్కలు కూడా చాలా మేలు చేస్తుంది. ఈ కలబంద ఆకులు 1 కిలో తీసుకొని దీంతోపాటు మనం కొన్ని రకాలైన ఆకులు, సీతాఫలం కానీ, కాగితం పూల చెట్ల ఆకులు కానీ, బొప్పాయి ఆకులు కానీ, లేకపోతే మనము రాధామాధవ చెట్టు అంటుంటారు, ఇవి ఇంటి ముందర కూడా అల్లించుకుంటుంటారు, చాలా పూలు పూస్తుంటుందండి, ఒక అలంకరణ మొక్క ఇది. దాని ఆకులైనా కానీ ఏదో 1-2 రకాల చెట్లు, సీతాఫలం కానీ, కాగితం పూలు కానీ, బొప్పాయి కానీ, రాధామాధవ పూల చెట్టు, ఈ 4 ఏదో 1-2 ఆకుల చెట్లు 1 కిలో చొప్పున తీసుకోవాలి. అంటే 2 కిలోల ఆకులు వస్తాయి. ఈ 2 కిలోల ఆకులకి మనము 1 కిలో కలవంద ఆకులు, 200 గ్రాములు పసుపు పొడి. సో ఈ 3 మనము కలిపి 30 లీటర్లు పట్టే పెద్ద మట్టి కుండలో వేసి బాగా 30 లీటర్ల నీళ్లు పోసి తిప్పుతూ ఉడకబెట్టాలండి. బాగా 4-5 పొంగులు వచ్చే వరకు కర్రతో తిప్పుతూ ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత కనీసం అంటే 1 గంట సేపు ఉడకబెట్టాలి కషాయాన్ని. 30 లీటర్ల నీళ్లు పట్టే కుండ తీసుకొని అందులో మనం కలబందాకులేసి, కలబందాకులతో పాటు మనం సీతాఫలం కానీ, బొప్పాయి కానీ, ఇవి సర్వసాధారణంగా దొరికేటివే, ఏవో 1-2 రకాల ఆకులు వేసుకునేసి 1 కిలో చొప్పున వేసి 1-1.5 గంటల సేపు ఉడకబెట్టాలి. ఉడకబెట్టేటప్పుడే మనం ఈ 200 గ్రాములు పసుపు పొడి నూనె కలపాలి. బాగా పొంగు రావాలి. 5-6 సార్లు పసుపు పొడి వేస్తే పొంగు అదే వస్తుందండి, మామూలుగా సాధారణంగానే వస్తుంది. అలా 5-6 పొంగులు వచ్చే వరకు మనకు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇంకా మామూలుగానే కషాయాన్ని వడగట్టి, గుడ్డలో వడగట్టి దీన్ని 100 గ్రాముల సబ్బు పొడి కలపాలి. 100 లీటర్లకు మనం మిశ్రమాన్ని కలుపుకొని ఒక ఎకరాన్ని ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవచ్చు.

0: అనిపించింది.
1: శ్రీలత గారు, ఇందాక మీరు చెప్పిన కషాయాల్లో విచిత్రంగా అనిపించింది ఏంటంటే పంచతంత్ర కషాయం అని. మరి ఈ పంచతంత్ర కషాయం అంటే ఏంటి? ఇది ఎలాగ ఉపయోగపడుతుంది మన రైతులకు? ఎలా తయారు చేసుకోవాలంటారు?
0: పంచతంత్ర అంటే 5 రకాల ఆకులు కలిపిన కషాయం అని అర్థం అండి. ఇది ఇప్పుడు మనము ఈ చెప్పుకున్నటువంటి

0: బాగా తెలిసినటువంటిది వేప, కానుగ, బిల్వం అంటే మారేడు అంటామండి, వావిలాకు, ఇది కూడా అందరికీ తెలుసు వావిలాకు అనేది రైతులందరికీ, తంగేడు, విషముష్టి, ముష్టి చెట్లు అని చాలా పాములు రాకుండా ఇంట్లోకైనా కర్ర పెట్టుకుంటా అంటారు చాలా మంది రైతులు, సీతాఫలము, పిచ్చి తులసి, పుదీనా, కొత్తిమీర, నేరేడు, నేలవేము, జామాయలు, అత్తాకోడలాకు అంటే ఇది లాంటన కెమెరా అండి, దీన్ని అత్తాకోడలాకు అంటుంటారు. ఇలా నేను ఇప్పుడు ఒక 14-15 రకాల ఆకులు చెప్పానండి. వీటిల్లో ఏదైనా మనకు దొరికే 5 రకాలైనటువంటి ఆకులను తీసుకొని వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కత్తిరించుకొని ఒక 10 లీటర్ల నీళ్లు పోయాలి. రాత్రంతా అలాగే ఉంచండి. మర్నాడు ఆ కుండను వేడి చేస్తూ మిశ్రమాన్ని ఉడకబెట్టాలి. ఆ మనం వేసినటువంటి ఆ 10 లీటర్ల నీళ్లు 5 లీటర్ల నీళ్ళు అయ్యే వరకు అంటే ఆవిరైపోవాలి. 5 లీటర్లు మాత్రమే మనకు మిగలాలి. అంతవరకు ఉడకబెట్టాలి తక్కువ మంటలు. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మనం ఉడకబెడుతూ ఉండాలి. మనం వేసినటువంటి 10 లీటర్ల నీళ్లు 5 లీటర్ల నీళ్ళు అయ్యే వరకు మనం ఉడకబెడుతూ ఉండాలి. ఆ తర్వాత కుండను బాగా చల్లార్చి కషాయాన్ని వడబోసి దానికి 100 గ్రాములు సబ్బు పొడిని కలిపి అలాగే ఈ తయారైనటువంటి కషాయాన్ని 100 నుంచి 110 లీటర్లు మనం ఒక ఎకరాకు పిచికారీ చేసుకునేటట్లు అలా మనం కలుపుకొని ఎకరాలు పిచికారీ చేసుకోవాలండి.
1: అంటే ఇందాక మీరు చెప్పిన ఈ 15 రకాలు దాదాపుగా ఇవి ఏ కాంబినేషన్లోనన్నా వాడుకోవచ్చు?
0: ఏ కాంబినేషన్లైనా వాడుకోవచ్చు. కానీ దీంతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏమంటే ఈ చెప్పిన 14-15 రకాల్లో మనకి ఏవి లభ్యమవుతాయి అవి వాడుకోవచ్చు. కాకపోతే ఇందులో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉడకబెడతాం మనం, కొంచెం ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. అందుకని నారుమడిల్లో మాత్రం దీన్ని వాడకూడదు అనేది. ఒకవేళ నారుమడిలో కూడా ఏదైనా మనకు ఈ పురుగులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అని అనుకుంటే వాడచ్చు. కానీ దీన్ని 1 లీటర్ కషాయానికి మనం ఒక 200 లీటర్ల నీళ్ళు అంటే 2 నింతలుగా మనం దాన్ని డైల్యూట్ చేసి కలుపుకోవాల్సి ఉంటుంది. లేదంటే మాడిపోతాయి అన్నమాట నారుమడిల ఆకులు. అందుకని సాధారణంగా మనం నారుమడిలో పిచికారీ చేయమని రైతులకి సిఫారసు చేయము. ఎదిగిన పంటలోనే మనము చెప్తూ ఉంటాము. పంట మొత్త కాలంలో ఈ పంచతంత్ర కషాయాన్ని 2 సార్లు కంటే ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఏదైనా డోసేజ్ ప్రాబ్లంలో అటు ఇటు అయినా కూడా మాడిపోతుంటాయి ఆకులు. కరెక్ట్గా అదే టైంలో మనకి ఏదైనా పూత కానీ పిందె కానీ ఉంటే అవి మాడిపోతే రైతుకు మళ్ళీ మంచి జరగకపోయి చెడు జరగడం అనేది ఉంటుంది. అందుకని ఈ పంచతంత్ర కషాయం వాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కషాయాన్ని ఏ రోజు తయారు చేస్తే ఆ రోజే వాడేయాలి. నిలువ పెట్టడానికి లేదు. ఈ ఏ కషాయమైనా కూడా మనము ఏ రోజుకి ఆ రోజు వాడేసుకుంటేనే దాని యొక్క ప్రభావం గానీ ఫలితం గానీ బాగుంటుంది. వీటన్నింటికి భిన్నంగా వేప కషాయాన్ని అయితే మనం 2-3 నెలలు కూడా పెట్టుకోవచ్చండి.
1: మేడం, మరి చివరగా ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని రకాల ద్రావణాలు కానీ కషాయాలు కానీ రైతులు సాధారణంగా వీటిని తయారు చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తారంటే ఎంత ఖర్చు అవుతుందో అని ఒక భయం ఉంటుంది. మరి వీటి విషయంలో ఎంత ఖర్చు అవ్వచ్చు?
0: ఇప్పుడు నేను చెప్పిన ఏ కషాయంకి ఉపయోగించే ఆకులైనా మనకు ఒక రోడ్డు సైడ్ దొరుకుతాయండి. అసలు ఖర్చు లేదు. ఇందులో మనం పెట్టాల్సింది ఏమంటే మన యొక్క సమయాన్ని వెచ్చించాలి. అది ఒక్కటే మనం ఇక్కడ చేయాల్సింది. మనం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము అంటేనే ఒక రైతుకు ఓపిక ఉన్నటువంటి రైతే దాని వైపుకి వెళ్తాడు. ఎందుకంటే రకరకాల పురుగులు వస్తుంటాయి మన పంటల్లో, వాటిని ప్రతిరోజు చూడాలి. ప్రతిరోజు నివారించడానికి ఏదో ఒకటి ఆయన పిచికారి చేస్తూనే ఉండాలి. కాబట్టి తప్పకుండా రైతుకు ఓపిక ఉంటుంది. ఆయన సమయాన్ని వెచ్చిస్తే చాలండి. మనం ఇప్పుడు చెప్పినటువంటి కషాయాలని 3-4 రోజుల వ్యవధిలో ఏదో ఒక కషాయాన్ని క్రమం తప్పకుండా పిచికారి చేస్తూనే ఉంటే మనము ఖచ్చితంగా ఈ పురుగుల్ని తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాకపోతే మనకేమంటే ఇప్పుడున్నటువంటి పురుగులు ఇవన్నీ కూడా మనం వాడినటువంటి ఈ పురుగు మందుల వల్ల సూపర్ పెస్ట్ అయిపోయినాయి. అంటే మనకు తరం కాకుండా అయిపోయినాయి అన్నమాట. కాబట్టి
1: వాటిలో
0: రోగనిరోధక శక్తి ఎక్కువ వచ్చి అవి చాలా సూపర్ పెస్ట్ అయిపోయినాయి. మనం కొంచెం క్రమం తప్పకుండా వ్యవధి తక్కువలో కొట్టుకుంటా ఉన్నట్లయితే గనక మన పంటను ఖచ్చితంగా కాపాడుకోవచ్చండి. రైతులకు ఇంకా ఏదైనా సలహాలు ఉన్నా కూడా నాకు ఫోను ద్వారా సంప్రదించండి.
1: మీ ఫోన్ నెంబర్ ఒకసారి.
0: అలాగేనండి, 9133315989.
1: మరోసారి మన శ్రోతల కోసం మొబైల్ నంబరు 9133315989. ధన్యవాదాలు మేడం. మరి ఉద్యాన పంటల సస్య రక్షణలో కషాయాలు ద్రావణాల ప్రాముఖ్యత గురించి మన రైతులకు చాలా చక్కని సలహాలు సూచనలు అందించారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: శ్రోతలు, ఇంతవరకు ఉద్యాన పంటల సస్యరక్షణలో రసాయనాలు ద్రావణాల ప్రాముఖ్యత గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

0: అధ్యయన విభాగం ప్రొఫెసర్ వి శ్రీలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
2: శ్రోతలు, రేపు ఉదయం 8:35 పుస్తకవాణి ధారావాహికలో ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం ఈ వారం విదుర విందు కథ ప్రసారమవుతుంది. చదివిన వారు శ్రీమతి జయ నిర్మల. 9 గంటలకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి.
1: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ. జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం. నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్. పద్మిని.
1: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి పౌరుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను

0: పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతాభావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు, భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
1: అందరికి నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపుకి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచర్ మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా, మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారాగా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్, ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన, ఇంటర్నేషనల్ లెవెల్ లోన, వరల్డ్ కప్ లోని విన్నర్స్ కొట్టి వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025 సౌత్ కొరియాలోన 4x100 మీటర్ రేలోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోన గోల్డ్ మెడల్, 35th, 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్రాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ లో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోన బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్, సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. విధంగా ఉత్తమ క్రీడాకారులు మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్.

0: డిపార్ట్మెంట్ ద్వారాగా నియామకం జరిగింది. అరకులోన కూడాను ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతి రోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడాను SEF స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి అండర్-14, అండర్-17, అండర్-19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతే కాకుండా గిరిజన ప్రాంతంలోన ప్రతి ఒక్క స్కూల్లోన మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక PET PED అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడలో పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారాగా నియమితులైన PET PED ద్వారాగా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అభివృద్ధి వాళ్ళందరికీ కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చారు. దానిలో అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజు మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ హూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఇది 12.78 సెకండ్స్ తో నూతనమైన రికార్డ్ ని తిరగరాకింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉంది. మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ కొంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలి. ఇటువంటి అక్షి లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది బట్టి నెక్కలేసుకొని ఇంపాక్ట్ చేయాలి. కండిషనింగ్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ మీద ఏమేమి చేస్తే బాగుంటుంది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక చెప్పడం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడం చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్, ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని NI సెంటర్ లోని, NCOE సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచ్లు అలాగే హెడ్ కోచ్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క వెతుకునికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజు గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చెప్పి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 1,50,000 రూపాయలు టైట్ కానీ వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కి ట్రైనింగ్ ఆస్పెక్ట్స్ లోకి పొందడం కోసం భారత ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపిస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం. అలాగే వెళ్లే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరిథింగ్ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయి రోజుల్లో ఈ యొక్క ఏదైతే క్రియా టార్గెట్ 2036 ఒలింపిక్స్ అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలి ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడా పండితులు

0: ఉత్సాహం క్రీడాకారులతోని స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్ట్ తోని సమావేశం జరుగుతూ వాళ్ళతో పాటు చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: శ్రోతలకు ఒక ప్రకటన.
5: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
6: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
5: ప్రతి గురువారం ఉదయం 8:35
6: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
5: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
6: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
5: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
6: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
7: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:00.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమానికి సమయం ఇది. ముందుగా వినేద్దాం తిరు చిత్రం నుండి అనుదీప్ దేవ్ ఆలపించిన ఈ పాటను. సంగీతం అనిరుద్, సాహిత్యం కృష్ణకాంత్.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల

0: నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాల సినేగితల కార్యక్రమంలో తర్వాత పాట విందాం. హరిచరణ్ ఆలపించిన ఈ పాటను సాహిత్యం భాస్కర్ బట్ల, సంగీతం యువన్ శంకర్ రాజా, చిత్రం లవ్ టుడే.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట విందాం. కా చిత్రం నుండి సంగీతం సమకూర్చినారు ఈ పాటకి సిఎస్ శ్యామ్. సాహిత్యం భరద్వాజ్, గానం శరత్ సంతోష్.

శ్రోతలు, రేపు సాయంకాలం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు మరియు పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ

0: శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం.
1: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
2: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
1: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
2: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
1: వనితా లోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5/103.2 MHz పై తప్పక వినండి.
2: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలోని ఈ పాటకు గాయని గాయకులు మెర్విన్ సల్మాన్ మరియు సత్య యామిని, సంగీతం వివేక్, సాహిత్యం కృష్ణకాంత్. ఈ పాట ఇప్పుడు విందాం.
6: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికి వెళ్దాం.
6: ఏ హీరో, అలా ఎలా?
7: ఓ హీరోయిన్, ఇలా

0: శ్రోతలు, రేపు ఉదయం 8:35 పుస్తకవాణి ధారావాహికలో ఆర్సి కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం ఈ వారం విదుర విందు కథ ప్రసారమవుతుంది. చదివిన వారు శ్రీమతి జె. నిర్మల.
1: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరో మారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
2: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
2: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
2: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: సర్కార్ వారి పాట చిత్రం నుండి ఆకాశ్ ఆజీస్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు విందాం. సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం అనంత శ్రీరామ్.
3: యావన్ మంది ప్రజా

ఇంతవరకు చిత్రకుస్మాలు సినీగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ

ఇంధన విభాగం అంచనా వేసింది. వార్తల వివరాలు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక

అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన, సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా పారదర్శకంగా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కో ఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్దిరేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్లో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్య విధానాన్ని మరింత పటిష్టం చేయడం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయంతో జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన విభాగాల సదస్సుల పరంపరలో ఇది మొదటి సదస్సు. కీలకమైన రంగాల ప్రాధాన్యతలపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి చర్చించేందుకు, అమలు ప్రక్రియను వేగవంతం చేసి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ సదస్సు ఒక సమగ్రమైన వేదికగా పనిచేస్తోంది. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన 5వ విమానం ఈ మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాల సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127కు చేరుకోగా దాదాపు 4900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ

0: వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ అండ్ గంగటి వెస్ట్ బెంగాల్ 2nd of September, దట్ ఈస్ డ్యూరింగ్ నెక్స్ట్ 24 hours, ఓవర్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ 2nd to 4th of September, ఓవర్ సౌత్ హిమాలయ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఆన్ 2nd and 3rd September, విదర్భ ఆన్ 3rd. ఆల్సో దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్, దట్ ఈస్ రైన్ఫాల్ మోర్ దెన్ 20 cm ఎక్స్పెక్టెడ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ ఉత్తర మధ్యప్రదేశ్. సో రెడ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు, వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్దికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్టిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ డీఈహెచ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు డీఈహెచ్ కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుండి శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ యుక్రెయిన్, భారత్ పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం

0: మరో మారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: చిత్రకుసుమాల సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. తెలుసు కదా, చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను సంగీతం ఎస్ఎస్ తమన్.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
3: మీరు వింటున్న ఈ పాట ఈగా చిత్రం నుండి. సంగీతం MM కిరవాణి, గానం విజయ్ ప్రకాష్, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఇంతవరకు చిత్రకుసుమాలు సినీగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: నీకు నచ్చిందన్నావు కదరా.
1: చెప్పరా రవి.
2: ఓ పద్మ, చబ్బీ చీక్స్, రోజీ లిప్స్, డింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ, సిల్కీ హెయిర్. వానస్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వీ.
0: ఏరా అలా ముంగిలా నిల్చుంటావేరా.

0: అమ్మాయికి 22 ఏళ్ళు అంటున్నారు. అంటే మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. అది మంచిది కాదు. అధమం 5 ఏళ్లైనా తేడా ఉండాలి. ఇది నా అభిప్రాయం సుమా.
1: అబ్బా పాయింట్కి వచ్చాయి నానా.
0: వినరా, వింటే నీకే దొరికిపోతుంది పాయింట్. కాపురానికొచ్చిన మొదటి ఏడాది మొహమాటం కొద్దీ మీ అమ్మ నా మాట వింది. ఇక 2 ఏడు మోజు ముచ్చట కొద్దీ అమ్మ మాట నేను విన్నాను. ఇక 3 ఏడు వచ్చేసరికి మోజు లేదు, మొహమాటమూ లేదు. క్రమంగా నాకు జ్ఞానోదయం అయింది. 7-8 ఏళ్లు గడిచేటప్పటికీ అమ్మ ఏం చెప్తే అదే.
1: మీ ఇద్దరిదే అన్యోన్య దాంపత్యం అని అందరూ అంటుంటారు.
0: 10 ఏళ్లు కాపురం గడిచాక మాకు అవార్డు వచ్చింది. మీకు ఆ అవార్డు 4 ఏళ్లకే వస్తుంది. మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. 2 ఏళ్లు కాపురం చేసేటప్పటికీ మీ ఆవిడ కళ్ళకి నువ్వు చంటి విధవలా కనిపిస్తావు.
1: అదే మంచిది, సరదాగా ఉంటుంది.
2: బంగారం లాంటి సంబంధం కాళ్ళ దగ్గరికి వస్తే పనికి మాలిన వంకలన్నీ పెడతారేమిటండి.
0: మర్చిపోయాను, మరి మన వాణ్ణి అందరూ వర్ధనమ్మగారు అల్లుడంటారు.
2: ఇంకా మీరు మోస్తారా? వింటున్న కొద్ది రెచ్చిపోతున్నారు.
0: అర్థం చేసుకున్నాను.
2: ఫోన్ చెయ్యండి, పిల్ల నచ్చిందని.
0: ఎరా బాబి, మరి ఫోన్ చేసేయమంటావా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు. నాన్న చేసుకోమన్నాడు, మాట తీసేయలేక ఒప్పుకున్నానంటావా ఆ తర్వాత?
1: అదేం లేదు నాన్న.
0: సరే అయితే.
2: ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చెయ్యండి.
0: ఇప్పుడే చేస్తాను.
1: అమ్మా అమ్మా, థ్యాంక్స్ అమ్మా, నాన్నే భలే ఒప్పించావమ్మా.
2: నీ మొహం, ఆయనకు కూడా మనసులో ఇష్టమైతేనే మన మాట వింటున్నట్లు చెప్తారు. ఒత్తినే మన మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని కాసేపు వాదిస్తారు. ఆయనకే ఇష్టం లేకపోతే బ్రహ్మతరమా? కాదని మనం ముండికేస్తే నరికి పోగులు పెట్టేస్తారు. ఉత్త మొండి, ఏమనుకున్నావో.
0: అలాగేనండి, ముహూర్తాలు పెట్టేసుకుందామా? ఆలస్యం ఎందుకు, శుభస్య శీఘ్రం. అలాగే, ఆవిడికి ఫోన్ ఇస్తాను. చెప్పేశాను బాలా, ముహూర్తాలు పెట్టించమన్నారు. ఇదిగో నువ్వు మాట్లాడు.
2: అలాగే, ఇలాగ ఇవ్వండి మొబైల్.
0: ఒరే రవి, పెళ్లి చేసుకోబోతున్నావు, జీవితంలో 2వ దశలో అడుగు పెడుతున్నావు. నీ వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ నీకొక సూత్రం చెప్తాను, విను.
1: చెప్పండి నాన్న.
0: సుఖ సంసారం అంటే ఎలా సమకూడుతుందో నీకు వివరిస్తున్నాను. ఇప్పుడు అమ్మనే చూడు. నేను ఇంకా ముండిగా వాదించి మీ అమ్మ మాట కాదన్నాననుకో, అరుపులు, కేకలు, ఏడుపులు, ఉపవాసాలు, రకరకాల నిరసనలు, హోరెత్తిపోయాక ఇప్పుడైనా తప్పదు. అవునానాల్సిందే. అప్పుడు అమ్మని గయ్యాళి పెళ్ళం అంటారు. ఇలా సున్నితంగా ఒకసారి చెప్పి చూశాను, వినలేదు. సరే, నీ మాటే నా మాటని ఒప్పేసుకున్నాను. అప్పుడు గారాల పెళ్ళం అవుతుంది. ఇంట్లో మాట వీధిలోకి వినపడదు. ఆదర్శ దాంపత్యం అవుతుంది. అదే మగాడి చాకచక్యం. అర్థం చేసుకో.
1: పద్మా, పద్మా. ఉప్మా బాగుంది.
3: ఏదో పెద్ద పనున్నట్టు పిలిచారు, ఈ మాట చెప్పడానికేనా?
1: బాగా చేశావు. ఆ మాట చెప్పడం కూడా తప్పేనా?
3: నేనేమైనా అడిగానా?
1: ఈ ఉప్మా బాగుంది కానీ మా అమ్మ చేస్తుంది ఉప్మా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ చేసినా నువ్వు చేసినా అదే నూక, అదే పోపు, అదే ఉప్పు, మరి టేస్ట్ లో అంత తేడా ఎలా వస్తుందో.
3: తినేవాడి బుద్ధిలో ఉంది తేడా. మీకు నచ్చకపోతే తినకండి, ఆ ప్లేట్ అలా వదిలేయండి, అవతల భారిస్తాను.
1: అబ్బా, అంత కోపం ఎందుకు పద్మా? నేను ఇప్పుడు ఏమన్నానని, మా అమ్మ చేసిన ఉప్మా బాగుంటుందో అన్నాను. అది తప్పే? ఓకే ఓకే, తప్పు అయితే సారీ
3: అనేవి అనటం, సారీ అనటం. కాపురం పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. పులిహార చేస్తే అబ్బా మా అమ్మ ఎంత బాగా చేస్తుందో. ఏదైనా స్వీట్ చేస్తే అబ్బే మా అమ్మ చేసినట్టు రాలేదు. వెదవది చారు కాస్తే అబ్బా చారు కాస్తే మా అమ్మే కాయాలి. ఏమిటా బుద్ధి? అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మీరు. ఈ గోల ఎందుకు గాని, మీ అమ్మగారిని రోజు క్యారేజ్ పంపించమనండి.
1: పద్మా, సారీ చెప్పాను కదా. సరే పద్మా, సినిమాకి వెళ్దాం అన్నాను కదా, ఇంకా తయారవ్వలేదే.
3: నేను సినిమాకి రాను, మీరు వెళ్ళండి.
1: పద్మా పద్మా, ప్లీజ్ పద్మా, పద్మా డియర్, టైం అయిపోతుంది, కమాన్ క్విక్ పద్మా, రావాలి త్వరగా. యో, టైం అయిపోతుంది డియర్. లే, త్వరగా తయారవ్వు.
3: నా బతుక్కి సినిమా ఒక్కటే తక్కువైంది.
1: ప్లీజ్ పద్మా, విసుగెందుకు, ఇప్పటికే లేట్ అయింది, నన్ను అర్థం చేసుకో. అయ్యయ్యో, టిక్కెట్లు దొరకవు పద్మా, సినిమా బిగినింగ్ లోనే మంచి సాంగ్ చాలా బాగుంటుందట. లే పద్మా, ప్లీజ్ పద్మా.
3: నేను రాను, మీరు వెళ్ళండి.
1: అయిపోయింది. ఓ భార్యామణి, 10 సార్లు బతిమాలాను, నా పని అయిపోయింది. ఇంకో 4 సార్లు బతిమాలితే అప్పుడు చూద్దాం, కొంచెం మెత్తబడొచ్చులని నువ్వు అనుకుంటుండవచ్చు, కానీ నాకిప్పటికే నిరాశ, నీరసం పట్టేసుకుని కొంగ దీసేశాయి. నీ తృప్తికి చాలని భక్తి నాది, నా శక్తికి మించిన పరీక్ష నీది. ఇదే సంసారంలో సారం.
3: ఇదిగో కాఫీ తాగండి.
1: నాకు కాఫీ ఎందుకు పద్మ? నిన్ను ఇంకోసారి బతిమాలడానికి ఓపిక తెచ్చుకోవడానికా?

0: నన్ను బతిమాలమని చెప్పానా? నేను మొదటే చెప్పాను సినిమాకి రానని.
1: చెప్పావులే పద్మ, ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. నువ్వొక్కసారి చెప్పావంటే 100 సార్లు చెప్పినట్లే. ఏదో తెలియక.
0: ఇంకా మీరు అదే మాట?
1: ఏ మాట?
0: అదే, నేను జాబులో చేరడం మాట.
1: ఓ నాయనో, నువ్వు ఉద్యోగం చేయడం నాకిష్టం లేదన్నానని ఇప్పుడు సినిమాకి లింక్ పెట్టావా?
0: పోనివ్వండి, వెధవ సినిమా నా సమస్య కంటే ఎక్కువ కాదు.
1: ఇప్పుడు ఉద్యోగం అర్జెంట్ ఏమిటి? తర్వాత చూసుకోవచ్చు. ముందులే సినిమాకెళ్దాం. ఓసి నా పద్దు, నా ముద్దు, ఇదా నీ గోలా?
0: అదేం లేదు, సినిమా సంగతి వదిలేయండి. ఇప్పుడు వెళ్ళినా టికెట్లు దొరకవు. ముందు నా ఉద్యోగం సంగతి చెప్పండి. అది ఇప్పుడే ఇక్కడే తేలాలి.
1: ఇంకా తేలేదేమిటి? నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు.
0: అదే, ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను.
1: పద్మా వదిలే, ఎందుకు అదే పనిగా నూరుతావు? నేను ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాను. ఇంకా నా పెళ్ళాం కూడా సంపాదించాలనుకోవడం లేదు నేను.
0: ఆహా, అదేం కాదు. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉంటే మీ చెప్పు చేతల్లో అదే చెప్పు కింద మల్లెపూలా పడి ఉండదని. ఇదో రకం కుట్ర.
1: నిన్ను నెత్తి మీద దేవతలో చూసుకోవాలనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వేమో చెప్పు కింద మల్లెపూవు అనుకుంటున్నావు. కర్మ.
0: నేను ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదిస్తే ఆ డబ్బు ఎప్పుడైనా మా వాళ్ళకి ఇచ్చుకుంటానని కడుపు మంట.
1: పద్మ, అక్షర ముక్కరాని వాళ్ళు, దమ్ముడి సంపాదించడం తెలియని వాళ్ళు, మొగుడి సంపాదనలో ఎంత పడితే అంత పుట్టింటి వారికి దోచిపెట్టి సంసారాన్ని దెబ్బచేసిన ఆడవాళ్లని నేనింతమందిని ఎరుగుదును. మొగుడు మీద, మొగుడు సంపాదన మీద అంత అధికారం చలాయించారు వాళ్ళు. అది ఆడతనం అంటే. మీ పుట్టింటి వారికి పెట్టాలంటే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించనక్కర్లేదు.
0: మరింకేమిటి మీ బాధ? నా మీద నమ్మకం లేదా?
1: నీ మీద నాకు 100% నమ్మకం ఉంది, కానీ మగవాళ్ళ మీదే లేదు.
0: జెలసీ.
1: ఎస్, జెలసీ. నా పెళ్ళం అందో నాదే.
0: మీది చాలా ప్రిమిటివ్ థింకింగ్.
1: బట్ దిస్ ఈస్ ది బేసిక్ ఇన్స్టింక్ట్.
0: మీది చాలా సంకుచిత మనస్తత్వం.
1: సంకోచమో వ్యాకోచమో, నీతో నేను ఇంకా వాదించలేను. నాకు మెదడు వాపు వ్యాధి వచ్చేలా ఉంది. ఇక వదిలే.
0: నా కాళ్ళ మీద నేను నిలబడాలి?
1: నువ్వు నీ తలకాయ మీద నిలబడి తలకిందులుగా ఆలోచిస్తున్నావు. భార్యాభర్తల సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా చూస్తున్నావు.
0: నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి.
1: నిన్ను అర్థం చేసుకోవడం అంటే నువ్వు చెప్పింది వినడం అన్నమాట.
0: మీకు అలా అర్థమైందా? మీరు సంపాదిస్తున్నారు కదా అని నేను ఇంత చదువుకుని మంచి అవకాశం వస్తే దాన్ని వదులుకుని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే మీ ఒక్క జీతంతో ముందు ముందు మన అవసరాలు ఎలా తీరుతాయి? ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రేపు పిల్లలు పుడితే పెళ్ళాం సంపాదిస్తే డబ్బు చేదా?
1: ఎస్, నాకు డబ్బు చేదే. పెళ్ళామే స్వీట్. పెళ్ళాం అటెన్షన్ అంతా ఎప్పుడు నా మీదే ఉండాలి. అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు. నాకు అసూయ, జెల్సీ ఎక్కువ. నా పెళ్ళాం మీద ఎవడి అటెన్షన్ ఉండకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. నేను పచ్చి స్వార్థపరుణ్ణి చాలా.
0: ఆహా, అబద్ధాలు ఆడకండి. మీకు మీకు డబ్బు చేదా? నాకు తెలియదు అనుకున్నారా? నాకు అన్నదమ్ముళ్ళు లేరు, ఆస్తి డబ్బు బాగానే ఉన్నాయి. సగం వాటా వస్తుందనే కదా మీరు నన్ను ఇష్టపడింది.
1: పద్మ, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ యూ. నీ మీద జాలిగా ఉంది, కోపం కూడా వస్తుంది. పెళ్లి చూపులను నిన్ను చూసినప్పుడు టీవీ యాడ్ లా వార్నర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వీ అనుకున్నా. ఆ కంపెనీ క్వాలిటీ లేదు గాని నీ నెత్తి మీద కొమ్ములు మాత్రం ఉన్నాయి.
0: గుడ్ గుడ్ అయితే ఇంక ఒప్పేసుకోండి, నేను జాబ్ లో జాయిన్ అవుతాను. రేపే మంచి రోజు, వదిలేస్తే ఇంత మంచి ఛాన్స్ మళ్లీ రాదు.
1: సారీ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక నాతో చెప్పొద్దు. తెల్లారితోనే ఇద్దరం చెరో డబ్బా పట్టుకుని వెళ్లిపోతాం. ఎప్పుడో తిరిగి వచ్చి వేలాడి పడిపోతుంటాం. ఇంట్లో ఓ పండుగ ఉండదు, ఇంటికి తోరణం ఉండదు, ఇంటి ముందు ముగ్గుండదు. షాంపూతోనే తలరుద్దుకోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పిండి వంటలు కొనుక్కోవడం, ఓ నోముండదు, ఓ వ్రతం ఉండదు. చిచి,
0: జీవితంలో ఒకటి ఎక్స్ట్రా వస్తే ఒకటి కోల్పోవాల్సి వస్తుంది.
1: కొన్ని కాదు, సర్వం కోల్పోతాం. పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ శిక్షణ పంచివ్వలేము. తెలుగు మసకబారిపోతుంది. 4 తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పండో అంటూ టీవీలో ఆక్రోశిస్తున్నారు పెద్దలు. అయ్యా, ఎవరండి నేర్పేది? ప్రథమ గురువు తల్లి ఉద్యోగంలో మగ్గిపోతుంటే.
0: అవునవును, ఆడలు చదువుకోక్కర్లేదు, ఉద్యోగం చేయనక్కర్లేదు. నోములు వ్రతాలు చేసుకుంటూ 4 గోడల మధ్య పడి ఉండాలి.
1: ఆడది ఉద్యోగం చేయొచ్చు. ఎప్పుడు మొగుడు చిన్న ఉద్యోగం చేసేవాడైతే, చిన్న జీతగాడైతే ఆడది ఉద్యోగం చెయ్యాలి. కానీ నువ్వు నీ ఎగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎంత మూర్ఖంగా పంతం పట్టినా సుఖ సంతోషాలు అన్నింటినీ ఫండంగా పెట్టి జీవితాన్ని నిస్సారం చేసుకోవడానికి నేను సచ్చినా ఇష్టపడను. ఆగు పద్మ, ఆగు. ఎక్కడికి?
0: ఎక్కడికైతే మీకెందుకు, నేనేనా చేస్తే మీకే?
1: ఓరి దేవుడా, ఇంతసేపు గొంతు చించుకుని చెప్పిందంతా ఏమైంది? డాబా మీదకెళ్ళి ఎండలో కూర్చుందామనా?
0: మీకు అనవసరం అంటున్నాను కదా.
1: పద్మ, నిరసన తెలపాలంటే ఓ గంట సేపు మాట్లాడకుండా మూతి ముడుచుకొని కూర్చోవచ్చు. ఓ పూట కాఫీ తాగడం మానేయొచ్చు, ఓ పూట అన్నం తినడం మానేయొచ్చు. అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం డాబా మీద కూర్చోవడం ఏమిటమ్మా?
0: మీకు వ్యతిరేకంగా నేను నిరసన ఎలా తెలపాలో తెలపకూడదో కూడా మీరే చెప్పాలన్నమాట.

0: నాకు టూ మచ్
1: నెలల తరబడి మాట్లాడడం మానేయడం, ముచ్చటపడి చేయేస్తే దూరంగా తోసేయడం, ఏమిటిదంతా? ఇదెక్కడ పిశాచిక ఆనందం?
0: అవును, నేను పిశాచాన్ని తెయ్యాన్ని.
1: ఇదేమిటి రూటు మార్చింది? ఏమైంది పద్మా? పద్మా, ఏమైంది పద్మా? అరే వాంతి అవుతుందా పద్మా? పద్మా, అయ్యయ్యో, అంత వాదించి ఆవేశపడిపోయి హైరాణ పడతావు ఎందుకు? చెప్పు చెప్పు పద్మ.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పదండి.
1: డాక్టర్ దగ్గరికి? ఒక్క వాంతి అయినందుకే?
0: ఏమో, నేను ఇప్పుడు ఎలా చెప్పగలను? డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది.
1: ఏమిటి, ఏంటి కన్ఫర్మ్ చేసేది? వండర్ఫుల్ పద్మ, కంగ్రాట్స్ పద్మ. అన్నట్లు పద్మ, ఇప్పుడు నువ్వు ఏ రకమైన ఆందోళన చెందకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చేయడం నా బాధ్యత. పద్మ, నువ్వు రేపే జాబ్లో చేరు, నాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు. పద్మ, నీ కంప్యూటర్ పక్కనే ఓ సింక్ కూడా పెట్టించుకో.
0: చాలు చాలండి, ఇప్పుడు ఇంక ఉద్యోగం చేయటం ఎలాగో కుదరదని కదా మీ ధీమా. పదండి పదండి.
2: ఏం బాలా, ప్రయాణం బాగా జరిగిందా?
3: ఏం ప్రయాణం, ఒళ్ళు హోనం అయిపోయింది.
2: అల్లుడు ఎలా ఉన్నాడు?
3: బాగానే ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు ఇవాళ. ఏమండి అసలు సంగతి, మన అల్లుడు ఓ ఫ్లాట్ బేరం చేశాడట, 20 లక్షలు. ముందు 2 లక్షలిచ్చి రిజిస్ట్రీ చేయించుకోవాలట.
2: బాగుంది, ఇల్లు కొనుక్కోవడం మంచిదే.
3: మంచిదే, కాని వాళ్ళ దగ్గర ఎంతుందో మరి. పిల్ల మాత్రం ఇప్పుడు 1 లక్ష కావాలన్నట్లుగా తేలింది. రిజిస్ట్రీ అయిపోతే లోన్ పెట్టుకోవచ్చట.
2: నా దగ్గర అంతుండదేమో.
3: అలాగంటే ఎలా, అప్పో సప్పో చేసైనా ఇవ్వాలి. రవిని కూడా అడుగుదాం, వాడిప్పుడే వస్తున్నాడు.
2: ఏ, వాణ్ణి రమ్మని నువ్వు గాని ఫోన్ చేశావా?
3: మాట్లాడే పనుంది, ఓసారి వచ్చి వెళ్ళమని ఫోన్ చేశాను. వాడు కూడా బయలుదేరుతూ ఫోన్ చేశాడు ఈ పాటికి వచ్చేస్తున్నాను అని.
2: వాణ్ణి అడిగితే ఏం బాగుంటుంది బాలా?
3: నిక్షేపంగా ఉంటుంది, మీరు ఊరుకోండి.
2: సరే, ఊరుకోమన్నావుగా.
3: అర్థం చేసుకోండి. ఇదిగో, మన దగ్గరున్నది మనమిస్తున్నామని వాడితో అనకండే, మీరసలే ఉండబట్టలేరు.
2: అర్థం చేసుకున్నాను కదా.
3: వాడేమన్నా పరాయి వాళ్ళకిస్తున్నాడా? ఆడపడుచుకు ఆ మాత్రం పెట్టొచ్చు.
2: సరే, నువ్వే అడుగు.
3: నేనే అడుగుతాను, మధ్యలో మీరు వెర్రిమిరి మాటలేవి మాట్లాడకండి.
2: అలాగే, నీ మీద ఒట్టు, నేనసలు నోరెత్తను. అడుగో, రవి మాటల్లోనే వచ్చాడు. రారా రవి, అబ్బాయి ఆడుకుంటున్నాడా?
1: వాడు ఆడుకోవడం కాదు నానా, మమ్మల్ని ఆడిస్తున్నాడు.
3: ఆడించడు మరి, చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివిరా.
1: అమ్మా, ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు?
2: ఎలాగూ వస్తున్నావు కదురా, కోడల్ని మనవణ్ణి తీసుకురాలేకపోయావా?
1: వాడు స్కూల్కి వెళ్ళాడు నానా, అమ్మేమో ఉన్న ఫలాన్ని రమ్మని ఫోన్ చేసింది.
3: ఒరే నాని, నీరజ నీకో మాట మరీ మరీ చెప్పమంది. బావ ఓ ఫ్లాట్ బేరం చేశాడట, 20 లక్షలు. ఇప్పుడు ఈ నెలలోనే 2 లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. ఆ తర్వాత వాళ్ళకి లోన్ వస్తుందట. ఇప్పటికిప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు రెడీగా లేదంటరా, నువ్వేమైనా సర్దుతావేమోనని అనుకుంటుంది.
1: అయ్యో, నా దగ్గర మాత్రం ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుందమ్మా?
3: అలాగంటే కాదురా, దానికి అసలే సిగ్గు మొహమాటం. ఆ అప్పుగానే ఇమ్మంటుంది. మనం మాత్రం ఆడపిల్లకు అప్పుగా ఇస్తామా? అంత దరిద్రం కట్టుకుపోయిందా? నీవిప్పుడు 50 వేలన్నా ఇచ్చావంటే మిగిలిన దానికి వాళ్ళ పాటలు వాళ్ళు పెడతారులే.
1: సరేలమ్మా, చూస్తాను.
3: చూస్తానంటే కాదురా, నీ మీదే గంపెడాశ పెట్టుకుంది.
1: అలాగే అన్నాను కదా, నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తానమ్మా.
3: అమ్మయ్యా, ఓ పని అయిపోయింది, ఇక మిగిలింది మీ వంతు.
2: వెర్రి బాగులోడు, ఇక్కడ ఉననేశాడు. పెళ్ళాం ఏమంటుందో.
3: పెళ్ళాం ఏమంటుంది, 1 లక్ష ఖర్చు పెట్టి చదివించాం, బోల్డ్ సంపాదిస్తున్నాడు. ముష్టి 50 వేలంటే వాడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినంత కూడా కాదు. పెళ్ళాం ఏమంటుందండి, అయినా పెళ్ళానికి నచ్చ చెప్పుకుని ఒప్పించుకోలేడు చవడ సన్నాసి.
2: బాలా, మగాడికి అన్ని దశలలోనూ ఆడదే దిక్సూచి. ఆ దిక్సూచి చూపించే దిశలో ప్రయాణించే మగాడు సుఖపడతా. కనుక మనవాడిప్పుడు కనిపెట్టుకుని ఉండాల్సింది తల్లి ఆశలు కాదు, పెళ్ళాం ముచ్చట్లు.
3: మను మళ్ళీ పుట్టేశాడండి, పుట్టేసి నాకు మొగుడై కూర్చున్నాడు.
2: బాలా,
3: మీరింకా మోస్తారా? నాన్న, ఆదిచ్చా.
4: అమ్మా.
3: తాతయ్య నీకేమిచ్చారా?
4: ఏమీ ఇవ్వలేదమ్మా.
3: మరి అత్తయ్య గారు అబ్బాయి కిరణ్ కి ఏమిచ్చారు?
4: 3 చక్రాల సైకిల్ కొనుక్కోమని 1000 రూపాయలిచ్చారు.
1: ఎందుకు పద్మ, చిన్నపిల్లలకి ఇవన్నీ చెప్పడం?
3: ఇది మరీ బాగుంది, నేను నూరు పోసేదేమిటి? వాడు మాత్రం గ్రహించుకోలేడా, పిల్లల మధ్య వాళ్ళ కళ ముందే పక్షపాతం చూపిస్తుంది.

0: వాడికి ఆ మాత్రం అర్థం అవుదా? ఏరా నాన్న, తాతయ్య నిన్ను పొలం తీసుకెళ్లారా?
1: లేదమ్మా, తాతయ్య కిరణ్ని భుజాల మీద ఎక్కించుకుని కబుర్లు చెప్తూ పొలం తీసుకెళ్లారు. తాతయ్యకి అత్తయ్య పిల్లలంటేనే ప్రేమ.
0: విన్నారా విన్నారా, చిన్నపిల్లలు మనకంటే తొందరగానే గ్రహిస్తారు. ఇన్నేళ్లు వచ్చినా మీకు ఇంకా తల్లి మాటే కరెక్ట్ అనిపిస్తుంది.
2: చూడు పద్మ, సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ల కంటే పెళ్ళాం తమ్ముళ్ళు చెల్లెళ్లే బాగా చనువుగా ఉంటారు. అలాగే కొడుకు పిల్లల కంటే కూతురు పిల్లల్ని ఎక్కువ చేరదీస్తారు, గారం చేస్తారు, భుజాల మీద ఎక్కించుకుంటారు. అన్నదమ్ముల పిల్లల కంటే అక్క చెల్లెల పిల్లలే చనువు అవుతారు. ఇది సహజ మనస్తత్వం.
0: ఓహో, మీరు మీ నాన్నగారు ఇలాంటి సూత్రీకరణ బాగానే చేస్తారు. కానీ చిత్రం ఏంటంటే మీరు మాత్రం అన్నింటికి అతీతం, అంత విరుద్ధం. అది సరే, మీ అమ్మగారేమిటి మిమ్మల్ని డాబా మీదకి తీసుకెళ్లి గుసగుసలాడారు? దేని గురించో?
2: ఏమీ లేదు, మా చెల్లెలు ఇల్లు గురించి.
0: మొన్ననే కదా 50,000 ఇచ్చారు, 6 నెలలు అవ్వలేదు మళ్లీ డబ్బా.
2: 50,000 ఏమిటి పద్మ, 25,000 కదా ఇచ్చాను.
0: ఓహో, మీరు నాతో అలా చెప్పారు 25,000 అని, కానీ 50,000 ఇచ్చారన్నమాట. ఆ మాట మీ చెల్లెలే నాతో చెప్పిందిలేండి.
2: మా చెల్లెలు అలా చెప్పిందా? నేను 25,000 ఇచ్చాను పద్మ, మా అమ్మ ఇంకో 25,000 ఇచ్చి 50,000 నేనే ఇచ్చినట్లు చెప్పిందేమో.
0: అయితే ఆ 25,000 మీ నాన్నగారి తెలియకుండా మీ అమ్మగారు ఇచ్చారన్నమాట. మొత్తం మీద ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అంతా కలిపి మొత్తం 125,000 ముట్ట చెప్పారు. అదైంది కదా, ఇప్పుడు మళ్లీ డబ్బా?
2: అదే ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కట్టింది, ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షలు కట్టాలట.
0: ఓహో, అయితే ఇప్పుడు ఎంత వేసారో మీ వాటాకి?
2: 50,000 ఇస్తే బాగుంటుందో అంటుంది మా అమ్మ. నేను బేరుమన్నాను, పోనీలే 25,000 ఇవ్వు ఎలాగల అంది.
0: అసలు మీ బావ దగ్గర ఏముందని ఇల్లు బేరం చేశాడు?
2: ఏదో కొంచెం కష్టమైనా ఇప్పుడే కొనుక్కోవాలి, అప్పు చేసినా నిదానంగా తీర్చుకోవచ్చు. ముందు ముందు అసలే కొనలేము అనుకుంటారు కదా, అలాగే కదా మనం కొనుక్కున్నాం.
0: మాట మార్చకండి, మనం దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, చేసిన అప్పు తీర్చుకుంటున్నాం. అంతేగాని మీ వాళ్ళ మీదో మా వాళ్ళ మీదో పడలేదు కదా. ఇల్లు కట్టుకోవడానికి కోరిక, ముందు ముందు కట్టుకోలేమని కంగారు కాదు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలి. మీ బావ ఎంత సొంత డబ్బుతో మొదలు పెట్టాడో మరి?
2: పద్మ, నేను ఆ ప్రశ్నలు ఏమీ వేయలేదు. వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, అయిన వాళ్ళం కదా అని అడుగుతారు. అడిగారు కదా అని మనం మరీ అంత లోకుగా మాట్లాడకూడదు.
0: ఈ ఇల్లు పూర్తయ్యేసరికి ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 25,000 మీ నాన్నగారు ఎలాగూ ముట్ట చెప్తారు. అలా ఇచ్చి ఇచ్చి చివరికి మిగిలేదు ఏమీ ఉండదు. అక్కడ అప్పులు మిగల్చకుండా ఉంటే అదే గొప్ప. అది కాకుండా మిమ్మల్ని కూడా గుంజినంత గుంజాలని చూస్తున్నారు, అర్థం చేసుకోండి.
2: పద్మ వదిలే, ఇలాంటి డిస్కషన్లు నాకు ఇష్టం ఉండదు.
0: చూడండి, మీ దగ్గర డబ్బే లేదని ఫోన్ చేయండి.
2: చేస్తానులే.
0: అదేం కాదు, ఇప్పుడే చేయండి. అంతకీ కావాలంటే గృహప్రవేశం నాడు గిఫ్ట్ గా ఇద్దాం, 5,000 10,000.
2: రైటే పద్మ, కాని ఇప్పుడు నన్ను అడిగారు, నేను ఇస్తానన్నాను. నేను మాట తప్పలేను, ఇవ్వక తప్పదు.
0: ఎందుకు తప్పదు? ఇది 2వ ఇన్స్టాల్మెంట్, ముందు 50,000 ఇచ్చారు, ఇప్పుడు మళ్లీ 25,000 ఇమ్మంటున్నారు. ఇంకా ఎన్ని వాయిదాలు, ప్రతిసారి మిమ్మల్ని తెమ్మంటూనే ఉంటారు. ఇప్పుడు కాదనిస్తే ఇంక అడగరు, వాళ్ళు ఇచ్చేది ఎలాగో మానరు. ఇప్పుడే ఫోన్ చేయండి ఆ మాటని, ఇప్పుడు ఇవ్వటం కుదరదని.
3: నవమాసాలు మోసికన్నాను, 1,000,000 పోసి చదువు చెప్పించాం కదరా, మా మాటకి పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వరా నువ్వు?
0: అందులో మీ అమ్మా నాన్న స్పెషాలిటీ ఏముంది? సృష్టిలో అందరూ చేసే పని అది. కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా పిల్లలకు చదువు చెప్పించుకుంటున్నారు.
3: అంత జీతం తెచ్చుకుంటున్నావు, తోడు పుట్టిన దానికి సాయం చేసి ఇల్లు నిలబెట్టడం నీకు కూడా బాధ్యత కాదా? అది నీకు కూడా జయం కదా. ఈవేళ పెళ్ళాం వచ్చి వీల్లేదు అంటే గంగిరెద్దులా తలూపుతావేమిట్రా చవట సన్నాసి.
0: పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం మాటకు కూడా విలువ ఇవ్వాలి. ఇన్నేళ్లు వచ్చాక తల్లి చెల్లి అంటూ 1,000,000 దోచిపెట్టాలంటే ఏ పెళ్ళాము ఒప్పుకోదు.
3: ఆడపడుచుకు పెడితే జయం, అది దోచిపెట్టడం అనుకుంటే ఎక్కిరారు.
0: అవును మరి, ఇక్కడ రూపాయలు చెట్టు ఏమీ లేదు అడిగినప్పుడల్లా దులిపి పోసేయడానికి.
3: ఎలా చవలమ్మ, నీ పెళ్లినాడు నీ పెళ్ళానికి 5 ఎకరాల పొలం, 40 తులాల బంగారం వాటా వస్తుందన్నారు. పెళ్ళి 8 ఏళ్లయింది, పంట సిస్తూ 1 రూపాయి అయినా ఇచ్చారా?
0: చిచ్చి, మీరింత దిగజారిపోతారనుకోలేదు. నా పుట్టింటి ఆస్తి నా కోసం, నా పిల్లల కోసం, అంతేగాని మీ అమ్మ కోసం చెల్లి కోసం కాదు.
3: ఆ డబ్బు మీద నీకు అధికారం ఉంటుంది, నీకేం సంబంధం లేదంటే పెళ్లి మాటల్లో ఎందుకు అనుకోవాల్సి వస్తుంది?
0: నాకిచ్చేది మా అమ్మ పోయాక ఇస్తారు, పెళ్లినాడే ఇచ్చేయాలని ఎంత గతి లేని వాళ్ళైనా ఆశించరు.
3: నీ పెళ్ళాం ముష్టి డబ్బు నాకెందుకురా? ఆ పంట డబ్బు మేమేమైనా నువ్వైనా ఎప్పుడైనా ఎత్తావా? మరి నీ జీతం నుంచి వెధవది 25,000 ఇవ్వడానికి ఇంత అల్లర పెడుతుందా నీ పెళ్ళాం?
0: మీరింత సంస్కారహీనులు అనుకోలేదు, ఇంత నీచారికి దిగజారుతారు అనుకోలేదు, మీలో ఇంత కుళ్ళు కుట్ర పెరుగుపోయాయి అనుకోలేదు. మీతో ఇన్నేళ్ల కాపురంలో నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు, నేను కోరుకున్నట్టుగా నన్నేమి చేయనివ్వలేదు. మీ తల్లి చేతిలో మీరు తోలుబొమ్మ, నన్ను కూడా మీరు

0: బొమ్మలు ఆడించాలనుకుంటున్నారు, నన్ను బానిసగానే భావిస్తున్నారు. మీ చేత కానీ తను మూర్ఖత్వం మొండితనం భరిస్తూ నేను ఇంక బతకలేను. నాకే జీవితం అక్కర్లేదు, ఈ దిక్కు మాలిన బతుకు నాకు అక్కర్లేదు, అక్కర్లేదు.
1: పద్మ, పద్మ, ఏంటిది పద్మ? ఆగు, నా మాట విను పద్మ, ప్లీజ్. అయ్యో పద్మ, ఎందుకు? ఆగు, ఆగు,
0: నన్ను ఆపకండి, నేను చచ్చిపోవాలి.
1: పద్మ ప్లీజ్,
0: నన్ను ఆపకండి,
1: ప్లీజ్ పద్మ, నా మాట విను పద్మ, పద్మ, పద్మ, పద్మ, పద్మ.
2: అమ్మా, మా అమ్మ కాలిపోతోంది. మా నాన్న మా అమ్మని కిరోసిన్ పోసి కాల్ చేస్తున్నాడు. మంటలు, మంటలు, రక్షించండి, రక్షించండి, రక్షించండి.
3: సైలెన్స్, ఆర్డర్, ఆర్డర్.
4: మిస్టర్ రవీంద్ర, మీరు మీ భార్య శ్రీమతి పద్మని ఒంటి మీద కిరసనాలు పోసి నిప్పండించి హత్యా ప్రయత్నం చేశారని, దానికి ప్రత్యక్ష సాక్షి మీ కుమారుడు ఆదిత్య కేకలు పెట్టినట్లు ఆ కేకలు విని అక్కడికి చేరిన ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. దీనికి మీ జవాబు ఏమిటి?
5: యువరానర్, నేను హత్య చేశాను. నా భార్య మనసు నులిమి చంపేశాను. ఆమె ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితం మీద ఆమె పెంచుకున్న ఆశల్ని, ఊహల్ని అన్నింటినీ చంపేశాను. కానీ యువరానర్, కిరసనాయిలు పోసి నిప్పంటించి హత్యా ప్రయత్నం నేను చేయలేదు. యువరానర్ తనే నిప్పంటించుకుంది. నేను ఆ మంటలో ఆర్పి ఆసుపత్రి తీసుకెళ్లి వైద్యం చేయించాను. అయినా నేను అంతకుండా యువరానర్, నేను హంతకుండానే ఒప్పుకుంటున్నాను. ఎవరానర్,
4: ఆమె ఒంటికి నిప్పండించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
5: అభిప్రాయ భేదం వచ్చింది. ఆ కోపంలో విచక్షణ కోల్పోయింది. ఎవరానర్,
4: ఏమిటి? ఒకసారి అభిప్రాయ భేదం వచ్చినందుకు అంత తీవ్ర నిర్ణయానికి వచ్చిందా?
5: ఒక్కసారి కాదు ఎవరానర్, అనేక సార్లు. నేను నా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలనుకున్నాను. అందుకు నేను చేసిన పనులని ఆమె ఆమోదించలేదు. తన ఇష్టం కోసం ఆమె చేసిన ప్రయత్నాలను నేను వ్యతిరేకించాను. ఏ విధంగానైనా ఆమె అనుకున్నట్లుగా జరగలేదు. ఒకసారి తర్వాత ఒకసారి, మళ్లీ మళ్లీ, ఎన్నో సార్లు కోపం వచ్చి ఘర్షణలు జరగగా చివరికిప్పుడు పట్టరాని ఆవేశంతో ఈ పని చేసింది. ఎవరానర్,
4: మూర్తి గారు, మీ అమ్మాయి అవసరాలు తీర్చడానికి ఆ భారం మీరు భరించవచ్చేమో గాని మీ అబ్బాయి మీద పడేయటం కరెక్టేనంటారా?
6: ఆడపిల్లలకి పెళ్లిళ్ళై వాళ్లు కాపురానికెళ్లాక కూడా కూతురు, పిల్లలు, వాళ్ల అవసరాలు, యోగక్షేమాల మీద మమకారం ఉంటుంది కదా యువరానర్. వాళ్ల అవసరాలు మేం తీర్చలేకపోయినా ఆ భారం కొడుకులు కూడా భరించాలనే తల్లిదండ్రులు ఆశిస్తారు. అంత మాత్రాన కొడుకు కోడలు మధ్య మనస్పర్ధలు రావాలనుకో కదా, చాలా చింతిస్తున్నాను.
4: లేదు మూర్తి గారు, మీరు అమాయకత్వం నటిస్తున్నారనిపిస్తోంది.
6: వాళ్ల మధ్య కలతలు వస్తాయని నాకు తెలుసు యువరానర్, కానీ ఇంత తీవ్రంగా ఉన్నాయని ఊహించలేదు. నేను నా వివాహం అయిన దగ్గర నుంచి నా భార్య మనోభావాలకి అనుగుణంగానే నడుచుకున్నాను. వాడి విధానాన్ని సరిదిద్దవలసిన వాణ్ణి. వాడి కుటుంబ కలహం విషయం నాకు పూర్తిగా తెలియకపోయినా దానికి పూర్తి బాధ్యత నేనే వహించాలి. యువరానర్, నా తప్పును అంగీకరిస్తున్నాను.
4: శ్రీమతి బాల త్రిపుర సుందరి గారు,
7: చిత్తం యువరానర్.
4: ఒక తల్లిగా మీ కొడుకులు కూతుళ్లు సుఖపడాలనుకుంటారా?
7: చిత్తం యువరానర్, అనుకుంటాను.
4: మరి మీ కోడల్ని మీరు విరోధంగా చూస్తే ఆమెకు కోపం వస్తుంది. మీ కొడుకు మీ మాట సమర్థిస్తే ఆమెకు ఇంకా కోపం వస్తే అది మీ కుమారుడు సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వదంటారా?
7: వాడి సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వాలని ఎందుకు అనుకుంటాం యువరానర్?
4: అనుకోకుండానే కోడలి ఇష్టానికి వ్యతిరేకంగా మీ కూతురు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు తెమ్మని మీ కొడుకుని ఒత్తిడి చేశారా?
7: అలా డబ్బు తెమ్మని నేను ఒకటికి రెండు సార్లు చెప్పిన మాట నిజమే. వాడు అతిమహమాటానికి పోయాడు. డబ్బు లేదని మాకు ఖండితంగా చెప్పలేకపోయాడు. అటు పెళ్ళానికి నచ్చ చెప్పలేకపోయాడు.
4: ఇంకా మీరు దాచడానికి, మీ తప్పేమీ లేదని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మీ అమ్మాయికి డబ్బు ఇవ్వడానికి మీ కోడలు ఇష్టపడడం లేదంటున్న కొద్దీ మీరు పట్టుదల పెరిగింది. మీ కొడుకుని సతాయిస్తూ రెచ్చగొట్టారు. మీ అబ్బాయికి మనశ్శాంతి లేకుండా చేశారు. అతనికి కుటుంబ సౌఖ్యం లేకుండా చేశారు. చివరికి మీ కోడలు ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకొచ్చారు. మీ కొడుకుని నేరస్తుని చేశారు. మీ కొడుకు మానసిక స్వేచ్ఛను మీరు హరించారు. చెప్పండి.
7: అవును, అతిగా పెద్దరికానికి పోయి అందరూ నా పెత్తనంలోనే ఉండాలని గయ్యాళిగా ప్రవర్తించాను.
4: ఏమ్మా పద్మ, నిన్ను కిరసనాలు పోసి నిప్పండించి హత్యా ప్రయత్నం చేయలేదు అంటున్నాడు నీ భర్త, చేశాడని సాక్ష్యం చెబుతున్నాడు నీ కొడుకు. నువ్వేమంటావు?
0: క్షమించండి యువరానర్, నా భర్త నా మీద హత్యా ప్రయత్నం చేయలేదు. నా కొడుకు పసివాడు. నేను ఒంటికి నిప్పంటించుకోవడం వాడు చూడలేదు. ఆయన నా ఒంటి మీద మంటలు ఆర్పుతుండగా వాడు వచ్చాడు. ఆయనే అంటించుంటాడని ఊహించుకున్నాడు అంతే.
4: నీ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం అని ఎందుకు అనుకున్నారు? కొన్నాళ్ళు ఓర్పు వహిస్తే నీ భర్త నీ దారికి రావచ్చు కదా.
0: మా పెళ్ళయి 8 ఏళ్ళైంది యువరానర్. నా భర్తకి తల్లి మీద నుంచి భార్య మీదకు మనసు మళ్ళవలసిన వయసు దాటిపోయింది. కానీ ఆయనకు మనసు రాలేదు. 8 ఏళ్ళు ఓపిక పట్టాను. ఎప్పుడు తల్లిని సంతోష పెట్టాలనే తాపత్రం ఆయనకి. ఇక విసుగొచ్చి ఓపిక

0: నశించింది రానర్. ఓ ఆవేశంలో ఆయన మీద కోపం వల్ల ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను అనుకుంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. చావవలసిందాన్ని బ్రతికాను. ఇది నాకు పునర్జన్మ. యువరానర్, మళ్లీ నాకు ఆశ చెగిరిస్తోంది మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటామని.
1: అందరూ సమస్యని అర్థం చేసుకున్నట్లే కనిపిస్తారు. అందరూ తమ తమ లోపాలని గుర్తించారు, వాటిని సవరించుకుని సుఖ జీవితాలను అనుభవిస్తారని ఆశిస్తున్నాను.
2: మీరింతవరకు భామా విలాసం నాటిక విన్నారు. రచన శ్రీ భమిడిపాటి అనంత శర్మ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇందులో పాల్గొన్నవారు సచ్చిదానందమూర్తి, శ్రీ సిహెచ్వివి రామ్మూర్తి, బాలాత్రిపుర సుందరి డాక్టర్ డి శమంతకమణి, రవీంద్ర శ్రీ వేంపాటి రమేష్, పద్మ శ్రీమతి వి జయంతి ప్రభాకర్, ఆదిత్య శ్రీ వై వెంకటనాగ సుబ్రహ్మణ్య శర్మ, న్యాయమూర్తి శ్రీ పోలూరి మోహనరామ్ ప్రసాద్. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్దిసేపట్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు.

0: మీరింతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖప్రియ రాగం ఆదితాళం లఘుకాలం పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం శ్రీ జానకి శ్రీ రఘువర శ్రీరామ శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 10:45. ఆపాత మధురాలు చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవత చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన ఈ పాటను. సంగీతం ఎస్పి కోదండపాణి, సాహిత్యం వేటూరి.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: మీరు వింటున్న ఈ పాట తోటరాముడు చిత్రం నుండి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల, సంగీతం సత్యం, సాహిత్యం దాశరథి.

తర్వాత సుశీల గారు పాడిన ఈ పాట విందాం. సంగీతం కేవి మహదేవన్, సాహిత్యం దాసరథి, చిత్రం మూగ మనసులు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు 102.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.